ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 19

1948 జ్యేష్ఠమాసం 3వ రోజు క్రీస్తు శకం 2026 మే నెల 23వ తేదీ శనివారం. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ప్రియతమ భారతదేశం బృందగానం.

దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వినిపిస్తున్నవారు శ్రీ కె సురేష్ శర్మ.
1: మనస్సును స్థిరముతో అనగా ఏకాగ్రతతో పూజించటయే యోగము అనబడును. రోగము, మానసిక జడత్వము, సంశయము, అజాగ్రత్త, అసంతృప్తి, భ్రమ, చిత్తస్థైర్యము, నిలువుకుండటయే దుఃఖము, చిత్తక్షోభము, శరీరమందు కంపము, క్రమరహితమైన శ్వాస మొదలైనవి యోగమునకు అంతరాయములు. చిత్తాగ్రత అభ్యసించినప్పుడెల్లా మనస్సునకు, శరీరమునకు సంపూర్ణమైన విశ్రాంతి కలుగును. సక్రమ మార్గం అనుసరించి సాధన చేయకుండాటయే కానీ మనోనిగ్రహం లేకుండా కానీ సాధన చేసినసో నిరర్థకము. ప్రణవజపం వలన భగవంతుని శరీరం పొందటం వలన మనోస్థైర్యం కలుగుటయే కాక శక్తి సామర్థ్యములు లభించును. సాధారణంగా యోగ సాధకులందరికీ ఇట్లు నాడీ కంపనములు కలుగుచుండును. కావున భక్తితో సాధనం చేయము. తపస్సు

0: యోగ సాధకులందరికీ ఇట్లు నాడీ కంపనం కలుగుచుండును. కావున భక్తితో సాధనం చేయము. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణవధానము అన్నవి క్రియాయోగములు అనబడను. క్రియాయోగమనగా కర్మాచరణమనియు యోగ సాధనము అనియు భావము. ఇంద్రియములే గుర్రములు, మనస్సే కళ్యము, బుద్ధియే సారథి, ఆత్మయే రధికుడు, శరీరమే రథము. గుర్రములు బలిష్టమైన పగ్గములకు వశము కానేడలా, సారథి వాడి నిరోధించి ఉపాయము తెలియనేడలా రథము దుర్గతి పాలకును. అట్లుకాక ఇంద్రియములు నిలబడే గుర్రములను చక్కగా వశపరచుకొనుచు బుద్ధివంతులకు సారథి రథమును గమ్యస్థానము చేర్చును. కావున మనస్సు శరీరములకు వశము కానుచు నిరోధించుటయే తపస్సు అనబడను. రాగము, ద్వేషము, అభినివేశము అనవి కష్టములు. ఇవన్నిటికీ విద్య లేకుండాటయే కారణము. ఇవి మనకు సంసార బంధమును కల్పించినట్టి పంచపాశములు. అజ్ఞానము కంటే దుఃఖ కారణం మరొకటి లేదు. సహజముగా మానవుడు ఆనందస్వరూపుడు. అనిత్యమైన వాణిని నిత్యముగను, అశుద్ధమైన వాణిని శుద్ధముగాను, దుఃఖమైన వాణిని సుఖముగాను, అనాత్మమైన వాణిని ఆత్మగాను భావించటే అవిద్య అనబడను. వివిధములైన ఈ సంస్కారములన్నిటినీ అవిద్యయే మూల కారణము. నిరంతరమైన వివేకాభ్యాసమే అవిద్యానాశమునకు ఉపాయము. నిత్యాంత సుస్థుప వివేకము అనగా పురుషుడు జడముకు ప్రకృతి గాని మనసు గాని కాకుండాచే ఎట్టి వికారము పొందలేనడని గ్రహించుటే పరమావధి. యోగాంగములు నడుచుట చేత చిత్తమాలిన్యము తొలగి వివేక ఖ్యాతి కలుగును. యోగములు 8 రకములుగా ఉన్నవని పతంజలి మహర్షి తెలియజేసినారు. అవి 1 యమము అని, 2 నియమము అని, 3 ఆసనము అని, 4 ప్రాణాయామము అని, 5 ప్రత్యాహారము అని, 6 ధారణము అని, 7 ధ్యానము అని, 8 సమాధి అని అష్టయోగములు. యమము అనగా సత్యము, అహింసము, బ్రహ్మచర్యము, ఆస్థేయము, అప్రతిగ్రహము. సత్యము అనగా నిజము మాట్లాడుట. సత్యమునందే సమస్తము నెలకొని ఉన్నది. సత్యము ఆచరించడం వలన అన్యూ సిద్ధించును. మనోవాకాయ కర్మలలో దేనిచేత గాని యోగైన వారికి హింస కలిగించుటచే సంకల్పింపరాదు. మానవులందరూయే కాక జీవరాశులెందరూ కూడా దయగలిగి ప్రవర్తించుటయే అహింస అని చెప్పబడను. దీనిని మించిన ధర్మం వేరొకటి లేదు. సర్వకాల సర్వావస్థలయందు మనోవాకాయ కర్మలందు పరిశుద్ధతయే కలిగి ఉండట చేత బ్రహ్మచర్యము అనబడను. దొంగతనము, బలవంతముగా పరుల సొత్తును గ్రహించుటయే ఆస్థేయము. ఎంతటి కష్టములో ఉన్నప్పటికీ ఎవరి వద్ద ఎట్టి వస్తువులను గ్రహించుకుంటటయే అపరిగ్రహము అనబడను. యోగములలో 2వది నియమము. శాస్త్రమును అనుసరించి పాటించుట వారిని నియమము అనబడను. శౌచము, స్వాధ్యాయము, సంతోషము, తపస్సు, ఈశ్వర ధ్యానము అన్నది నియమములు. శౌచమునందు బాహ్య శౌచము, అంతఃశౌచము అని 2 విధములుగా కలవు. స్నానాదులచే కలుగు శుద్ధిని బాహ్య శౌచము అని, సత్యాసద్గుణములచే కలుగు శుద్ధ అంతఃశౌచమని అని అందురు. వేదాధ్యము కలుగున్న నియమము స్వాధ్యాయము అని అందురు. భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెందుటయే కాక సంతోషముగా సంతోషము అనబడను. తపస్సు 3 విధములుగా ఉన్నది. అవి 1 శారీరకము, 2 వాచకము, 3 మానసికము. ఉపవాసముల చేత ఇంద్రియ నిగ్రహము కలిగి శరీర శుద్ధి కలిగి అహింస పాటించుచు అందరికీ వినపడినట్లుగా మంత్రజపం చేయటం వలన కలుగు తపస్సును శారీరక తపస్సు అని అందరు. సత్యము, హితకరమైన వాక్కులను ఉచ్చరించడం వలన, గ్రంథపఠనం చేయటం వలన వాచక తపస్సు అని అందరు. చిత్తము స్వాధీనంలో ఉంచుకుని ఎల్లప్పుడూ పరమాత్మను మనసు మననం చేయుటయే మానసిక తపస్సు అని అందరు. సర్వద్రగ్ధృష్టుడైన పరమేశ్వరుని తప్ప తమకు గతిలేరని శరణు చుచ్చుట ఈశ్వర ధ్యానము అని అందరు. 3వది ఆసనము. భగవంతుని పూజటకు కూర్చున్న విధానమే ఆసనము అని అందరు. భగవంతుడు
1: శ్రీ కె సురేష్ శర్మ గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, రైతు సోదరులకు సేద్యపు శుద్ధులు. ఈనాటి కార్యక్రమంలో చేపల పెంపకంలో మెళకువల గురించి శ్రీ ఏ హేమంతరాజు గారు అందించే వివరాలు.
2: చెరువుల్లో పెరుగు నీటి మొక్కలు అనగా తీగనాచు హైడ్రిల్లా, ఉల్లినాచు వాలేసినేరియా, ముళ్ళనాచు సెరటోఫిల్లం, తామర, తుంగ, పాలసముద్రం, ఐపోమియా, మార్సిలియా మొదలగునవి చేపల పెంపకంలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ పంటల్లో కలుపు మొక్కలను ఏ విధంగా తొలగించకపోతే దిగుబడి తగ్గిపోతుందో అదే మాదిరిగా చెరువుల్లోని నీటి మొక్కలను కూడా తొలగించకపోతే చేపల దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. మరి ఈ నీటి మొక్కల వల్ల కలిగిన నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెరువులో లభ్యమగు విలువైన పోషక పదార్థములను ఉపయోగించుకొని ఈ మొక్కలు అభివృద్ధి చెందుతాయి. ఇందువలన చేపల యొక్క ప్రధానమైన ఆహారం మగు ప్లవకముల ఉత్పత్తిని తగ్గించి

తత్ఫలితముగా చేపల పెరుగుదలను నిరోధిస్తాయి. ఇక చేపల స్వేచ్ఛైత కదలికలకు అవరోధముగా ఉండి చేపల ఆహార సంగ్రహణ క్రియను తగ్గించి చేపల పెరుగుదలను కూడా తగ్గిస్తాయి. నీటి మొక్కలు రాత్రి వేళల్లో అంటే వెలుతురు లేని సమయములందు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేసి చేపల శ్వాసక్రియకు ఎక్కువ ఆక్సిజన్ను గ్రహించి చేపల సామూహిక మరణాలకు కూడా దారితీస్తాయి. భక్షక చేపలకు ఆవాసాలు కల్పించి తద్వారా చేపలను భక్షించి సంఖ్యను తగ్గించి దిగుబడికి నష్టాన్ని కలిగిస్తాయి. చేపలు పట్టే సమయమునందు వల వేయుటకు ఆటంకములు కూడా ఏర్పడతాయి. అలాగే విలువైన వలలు కూడా చెడిపోయి ఆశించిన స్థాయిలో చేపల వేట సాగదు. చెరువులో నీటిని బాష్పస్థేకమనే ప్రక్రియ ద్వారా నీటిని ఆవిరి చేసి నీటి మట్టాలను గణనీయంగా తగ్గించి వేస్తాయి. ఈ పద్ధతి ద్వారా నీటి వృత సహజంగా ఆవిరగు నీటి మొత్తం కన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. ఇక చెరువులో పూడిక ఏర్పడి లోతును క్రమేపీ తగ్గించి వేసి నీటి ఘన ప్రమాణాన్ని తగ్గించి వేయటమే కాకుండా నీరు భూమిలోకి ఇంకకపోవటను కూడా తగ్గిస్తాయన్నమాట. ఇక నిరుపయోగమైన చేపల ఉత్పత్తికి మరియు వాటి అభివృద్ధికి దోహదపడి విలువైన చేపల యొక్క ఆహారం వాటి ఆవాసాలను పోటీని ఏర్పరిచి తద్వారా దిగుబడిని తగ్గిస్తాయి. చెరువుల్లో పెరుగు నీటి మొక్కల వలన కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏమంటే, చెరువులో ప్లవకాల ఉత్పత్తి తగ్గినప్పుడు మరియు వినియోగ అవసరాలు పెరిగినప్పుడు చేపలకు ప్రత్యామ్నాయ ఆహారంగా అవి ఉపయోగపడతాయి. ఇక పగటిపూట చెరువుల్లో ఆక్సిజన్ ఉత్పత్తికి కూడా దోహదం చేస్తాయి. అధిక ఉష్ణోగ్రత నుండి చేపలకు నీడ కల్పించి వాటిని కాపాడతాయి. చనిపోయిన మొక్కలపై సూక్ష్మజీవులు చర్య జరిపి వాటిలోని సంక్లిష్టమైన పదార్థాలను ఉపయోగపడు పోషక పదార్థములుగా మార్చివేసి ఎక్కువ పోషక పదార్థముల లభ్యతకు అవి దోహదపడతాయి. అజొల్లాను మొక్క గాలిలోని నత్రజని గ్రహించి తదుపరి ప్లవకాల ఉత్పత్తికి దోహదకారి అవుతుంది. నీటి మొక్కల వలన కలుగు నష్టాలను పోల్చినప్పుడు లాభాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఒక క్రమ పద్ధతిలో, అనగా చెరువులు 10-15% మాత్రమే ఉండనట్లు నియంత్రిస్తే మంచి దిగుబడికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక వీటిని నియంత్రణ విషయానికి వస్తే ముందుగా యాంత్రిక పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతిలో చెరువు ఎండిపోయినప్పుడు అన్ని రకముల నీటి మొక్కలను వేళ్లతో సహా తొలగించి కాల్చివేయాలి. అలాగే చెరువు నీళ్లను దున్ని స్వభావాన్ని బట్టి 1 హెక్టార్కు 100-300 కిలోల రాయి మరియు సున్నమును చల్లాలి. ఎండిపోయిన చెరువుల్లో విపరీతముగా పెరుగు వివిధ రకాల నీటి మొక్కలను చేపలు పట్టే సమయమునందే కాకుండా ఎప్పటికప్పుడు 15-20% వరకు మాత్రమే ఉండనట్లు మొక్కల వ్యాప్తి సాంద్రతను బట్టి వారానికి ఒకసారి లేదా 15 రోజులకోసారి లేదా నెలకొకసారి తొలగిస్తూ ఉండాలి. ఇక చెరువుల్లో మొక్కలు లోతు తక్కువ ప్రాంతంలో సూర్యరశ్మి సోకి కిరణజన సంయోగక్రియ ద్వారా చెరువులోని విలువైన పోషక పదార్థములను ఉపయోగించుకొని వ్యాపిస్తాయి. కాబట్టి చెరువుల్లో నీటి విస్తీర్ణమును బట్టి ఒక పెద్ద సైజు గల నల్లరంగు పాలిథిన్ షీటును చెరువులోని 5-10% నీటి విస్తీర్ణంపై భాగాన నీటిపై తేలియాడినట్లు ఏర్పాటు చేసిన ఎడల సూర్యరశ్మికి అంతరాయం ఏర్పడి కప్పబడిన సీటు అడుగు భాగాన గల మొక్కలన్నీ చనిపోయి కుళ్ళిపోవటమే కాకుండా సేంద్రియ ఎరువుగా మారుతాయి. ఈ పద్ధతిని చెరువులో 15 రోజులకొకసారి స్థాన మార్పిడి చేసి చెరువు అంతా కప్పుతూ ఉండాలి. ఈ పద్ధతి ద్వారా తక్కువ ఖర్చు మరియు శ్రమతో మొక్కల వ్యాప్తిని నిరోధించవచ్చును. ఈ పద్ధతిలో ఉపయోగించిన పాలత్తిన సీటును చాలాసార్లు ఉపయోగించవచ్చును. ఇక రసాయనిక పద్ధతుల విషయానికి వస్తే చెరువులో తేలుచున్న మునిగి ఉన్న మరియు నీటి నుండి గాలిలో నిలబడిన కలుపు మొక్కలను 2-4 డైక్లోరోసిస్ నోక్సియాసిటిన్ అసిడ్ను కొంచెము సర్ఫ్ కలిపిన నీళ్లతో కలిపి లేదా పారాక్యాట్ లేదా సిమాజిన్ను 4-6 కిలోగ్రాముల చొప్పున చల్లినచో మొక్కలు నశించిపోతాయి.

0: ఈ పద్ధతి వలన ఖర్చు ఎక్కువే కాకుండా పర్యావరణ సమతుల్యము దెబ్బతిని ప్రమాదం కలదు. కనుక మూతాది మించకుండా జాగ్రత్త పడాలి. ఇక జీవ నియంత్రణ పద్ధతి విషయానికి వస్తే, ఈ పద్ధతిలో నీటి మొక్కలను ఆహారంగా తీసుకున్న చేపలు లేదా ఇతర జంతువులను ఉపయోగించి నీటి మొక్కలను నియంత్రించవచ్చు. ఈ పద్ధతి వలన చాలా వరకు ఖర్చు తగ్గించడమే కాకుండా పర్యావరణ సమతుల్యమునకు కూడా చేపలకు ఎలాంటి హాని జరగదన్నమాట. ఇందులో అత్యంత ముఖ్యమైనది గడ్డి చేప. దీన్నే గ్రాస్ కార్ట్ అని కూడా అంటారు. ఇది విదేశాల నుండి మన దేశంలోకి దిగుమతి చేసుకోబడింది. ఈ చేప నీటిలో గల మొక్కలను ఆహారముగా ఉపయోగించుకొని చేప మాంసముగా మార్చుకోవడమే కాకుండా నీటి యొక్క విసర్జన పదార్థములు ఎరువుగా మారి ఇతర చేపల ఆహారమైన ప్లవకాల ఉత్పత్తికి తోడ్పడతాయి. నీటి మొక్కల సాంద్రతను కూడా అదుపులో ఉంచుతుంది. ఈ రకము చేపలను నీటి మొక్కల తీవ్రతను అనుసరించి ఒక హెక్టార్కు 200 నుంచి 500 వరకు, అంటే 3 నుండి 5 అంగుళాల సైజు గలవి నీటిలో వదిలినచో నీటి మొక్కలు తగ్గి చేపల దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. మిశ్రమ చేపల పెంపకంలో భాగంగా దీనిని వదిలిన ఎడల నీటి మొక్కల వలన కలుగు నష్టాలను కూడా లాభాలుగా మార్చుకోవచ్చన్నమాట. ఇక గడ్డి చేపతో పాటు బంగారు తీగ చేప పిల్లలను వేసిన ఎడల ఈ రకం చేప చెరువు అడుగు భాగం నందు ఆహార వేటలో భాగంగా నీటి మొక్కల వేళ్లను పెకిలించి వేస్తాయి. ఈ విధంగా తొలగింపబడిన మొక్కలు కుళ్ళిపోయి సేంద్రియ ఎరువుగా మారి చేపల దిగుబడికి దోహదపడతాయి.
1: సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో మీరు ఇంతవరకు చేపల పెంపకంలో మెళుకువల గురించి శ్రీ ఏ హేమంతరాజు గారు వివరించిన వివరాలు విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. వార్తల వివరాలు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా

0: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్వరలో చేపట్టే 2 కోట్ల 50 లక్షల విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెలలో విత్తన బంతులను సిద్ధం చేసి జూలై ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్ 2026 క్రికెట్ టోర్నమెంటును ఆయన నిన్న ప్రారంభించారు. అంతకుముందు టోర్నీ లోగోను ఆవిష్కరించిన మంత్రి యువత పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు జీ శంకర్ తదితరులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ బాక్స్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా క్రీడ అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికే ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది.
0: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు అటవీశాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న సౌకర్యాలు, వసతులు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 5 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించేందుకు పర్యాటక పోలీసు వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నూతన ఇసుక పాలసీతో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు అందించామని మంత్రి పేర్కొంటూ,
2: ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నులు శాండ్ని సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తా ఉన్నాం.
0: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీస్ నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం కండ్రిక గ్రామంలో ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశం.

0: సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: విద్య వైద్యం అనేటటువంటిది వికసిత భారత్కి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అత్యంత కీలకము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్లో భాగస్వామ్యం చేయటం, దానికి విద్యా వైద్య రంగాలు అనేటటువంటిది వాటి ప్రగతి చాలా కీలకం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేది విద్యతోటి మాత్రమే సాధ్యం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకోటూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచన ఆలోచన రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు, అనంతరం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం, నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి.

8:35 అభిలాష. హలో అభిలాష కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అదుర్స్ చిత్రం నుంచి పాటలు వింటారు. ఇక ఈ ఉదయం 10:00 వసుదైక కుటుంబం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:15 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇక 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 విజయవాడ కేంద్రం నుండి ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 12:40 ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక 14:00 ఆంగ్లంలో వార్తలు, 14:15 హిందీలో వార్తలు, 14:30 నుండి విజయవాడ కేంద్రం నుండి ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు. 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయగాథలు. 3వ సంచిక పద్మశ్రీ దీపికారెడ్డి గురించి. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. అనంతరం వంటింటి సువాసనలు శీర్షికన బీరకాయ పొట్టు పచ్చడి తయారు గురించి శ్రీమతి టి స్వర్ణలత గారు వినిపిస్తారు, నిర్వహణ హారిక. అనంతరం కుటుంబ కలహాలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారాలు పరిచయ కార్యక్రమం 2వ భాగం, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి కె అశ్విని గారితో పరిచయ కార్యక్రమం, పరిచయ నిర్వహణ హారిక. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో సమగ్ర సస్యరక్షణ, సస్య పోషణలో భూసార పరీక్షల ఆవశ్యకత గురించి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసాచార్య గారి ప్రసంగం వింటారు, నిర్వహణ కేశృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, అలాగే వాతావరణ వివరాలు. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ డి సిద్ధయ్య బాబు గారు పాడిన లలిత గీతాలు. రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 ఒక సినిమా పాట, 8:45 పరామర్శ లఘు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కేవీఎన్ పి ప్రసాద్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక ఈరోజు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిరంజీవి సత్యయామిని పాడిన లలిత గీతం.

చిరంజీవి సత్యయామిని పాడుతున్న లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం

0: ఐదవ రోజ్గర్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. 19వ రోజ్గర్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరగనుంది. భారత్లోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో చేరనున్నారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గర్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన 18 రోజ్గర్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్కు స్వాగతం పలికారు. రాష్టపతి భవన్లో విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్టపతి ముర్ము మాట్లాడుతూ భారత్ సైప్రస్ మధ్య నమ్మకం, సద్భావన ఆధారంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని, ఇది భారత్ సైప్రస్ సంబంధాల్లో పెరుగుతున్న పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము చెప్పారు. రక్షణ, భద్రత, సాంకేతికత, ఆర్థిక సేవలు, అనుసంధానం, సముద్ర సహకారం వంటి ప్రాధాన్యత రంగాల్లో సహకారం విస్తరించడంతో భారత్ సైప్రస్ సంబంధాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని రాష్టపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. భారత్లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సైప్రస్ ప్రధాన వనరుల్లో ఒకటిగా కొనసాగుతుందని రాష్టపతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఉగ్రవాద నిర్మూలనకు ఇరు పక్షాల ప్రయత్నాలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి ప్రణాళికలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వేగంగా రూపొందించి ఆమోదించాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇరువురు నాయకుల చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో 1267 యుఎన్ఎస్సీ ఆంక్షల కమిటీ కింద ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నింటిపైన బలమైన సమన్వయ చర్యలు తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.
1: हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी, भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: హింసాత్మక తీవ్రవాదం, ర్యాడికలైజేషన్, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి, అలాగే ఉగ్రవాద ప్రయోజనాల కోసం అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహకారం అవసరమని వారు చెప్పారు. సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రక్షణ పరిశ్రమల్లో భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
1: साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
0: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఈ ఉదయం ఆయన కోల్కతాకు చేరుకుని మదర్ థెరిసా సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతారు. సోమవారం నాడు ఆయన ఆగ్రా, జైపూర్లలో పర్యటిస్తారు. ఈ నెల 26వ తేదీన భారత్ ఆతిథ్యం ఇస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మార్కో రూబియో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇండో పెసిఫిక్ భద్రత, ప్రాంతీయ పరిణామాలపై భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీల ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఈ సమయంలో ప్రజలు బాధ్యతాయుతమైన వినియోగం

0: తో సహకారం అందించాలని మంత్రిత్వశాఖ కోరింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పౌరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో వ్యవసాయం గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆయన నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం గ్రామీణాభివృద్ది భూ వనరులతో సహా అన్ని సంబంధిత విభాగాలు సంస్థలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలని వాటిని మరింత సమర్థవంతంగా జవాబుదారీగా బాధ్యతాయుతంగా మార్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిపాలనలో కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణలను సంస్కరణల ఉత్సవం స్ఫూర్తితో ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో లాతూర్కు చెందిన మరో 2 వైద్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. పీవీ కులకర్ణి ద్వారా ఈ 2 తమ పిల్లల కోసం లీకైన ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశారని సీబీఐ అనుమానిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గాబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్కు ఎముకల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తాను జూన్ 30వ తేదీ నుండి తన పదవి నుండి తప్పుకోనున్నట్లు గాబార్డ్ తెలియజేశారు. గత 1.5 సంవత్సరాలుగా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గాబార్డ్ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ అధ్యక్షతన సమాచార ప్రసార సాంకేతికతల ICT రంగంలో సహకారం కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశాన్ని 2026 నిర్వహించింది. వర్చువల్గా జరిగిన ఈ సమావేశం డిజిటల్ సాంకేతికతలు, భవిష్యత్ నెట్వర్క్లు, ఆవిష్కరణల వ్యవస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన సమ్మిళిత సామాజిక ఆర్థిక వృద్ది కోసం సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల నిబద్ధతను ప్రతిబింబించింది. ICT రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులను, సీనియర్ అధికారులను ఈ సమావేశం ఒకచోట చేర్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. కాగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజుగర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 19వ శ్లోకం.

జ్ఞానము చ జ్ఞానసాధనము మరియు కర్మ చ చేయబడే క్రియ మరియు కర్త ఏవ క్రియలను నిర్వర్తించేవాడు ఈ మూడు మాత్రమే. గుణభేదత సత్వాది గుణాలలోని భేదాన్ని బట్టి త్రిధా మూడు రకాలు అని గుణసంఖ్య అనే కపిల ప్రోక్తమైన సాంఖ్యశాస్త్రంలో ప్రోచ్యతే చెప్పబడుచున్నది. తాని ఆ విశేషాలను అపి కూడా యథావత్ శృణు పూర్తిగా విను.

అర్జున, జ్ఞాన సాధనాలు, వాటి ద్వారా జరిగే క్రియలు, వాటిని నిర్వర్తించి సుఖదుఖ ఫలితాలను పొందే కర్త అనే వాటికి మాత్రమే సత్వ రజస్తమో గుణాల వల్ల భేదాలు ఏర్పడుతున్నాయి. కపిల ప్రోక్తమైన సాంఖ్యశాస్త్రం వీటిని చక్కగా వివరించింది. అవన్నీ చెబుతాను, జాగ్రత్తగా విను. ఓం తత్సత్ స్థితి ప్రాప్తికి అనుకూలంగా సాధకుడి యొక్క వివేక బలం పెంచడం కోసం క్రియలు, కారకాలు అంటే చేయించేవి, ఫలితాలు ఇటువంటివన్నీ త్రిగుణాత్మకాలేనని, కనుక వీటితో ఆత్మకు సంబంధం లేదని నిరూపించే ప్రక్రియను ప్రారంభిస్తున్నాడు భగవానుడు. అందుకే ఏవ ఇవి మాత్రమే అనే పదం ద్వారా గుణభేద స్పర్శ జ్ఞాన కర్మ కర్తృత్రికానికి మాత్రమే ఉందని, ఆత్మకు లేదని విస్పష్టం చేస్తున్నాడు. జ్ఞాన కర్మ చ కర్తా చ

భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ

డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది తులసి భవాని. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచన ఆలోచనం, రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు. అనంతరం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం వింటారు. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. అలాగే కొన్ని పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక పాట విందాం.

పాట విన్నారు సమాచార వేదిక. మండలంలోని పంపునూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి సందర్భంగా శుక్రవారం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో శుక్రవారం నూతన జేడీఏ సాలురెడ్డి పూర్తి అదనపు బాధ్యతలు తీసుకున్నారు. దీంతో జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉద్యోగులు అధికారులంతా శాలువాలు పుష్పగుచ్చాలతో ఆయనను సత్కరించారు. చిత్రలేఖనంతో విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయవచ్చని ఆర్ట్స్ కళాశాల వృక్షశాస్త్రం అధ్యాపకులు రఘురాములు పేర్కొన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా నేషనల్ గ్రీన్ కార్డ్స్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. జీవ వైవిధ్యం అనే అంశంపై విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. అనంతరం చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. రానున్న 5 రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణ స్వామి తెలిపారు. ప్రస్తుతం పంటలు మార్పిడి చేస్తున్న రైతులు ధాన్యం వర్షానికి తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పుట్టపర్తి పట్టణ ప్రజలకు రక్షిత నీరు అందించడమే లక్ష్యంగా 136 కోట్లతో తాగునీటి పథకం పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కొత్త చెరువు పట్టణ సమీపంలోని చెరువు వద్ద పథకానికి ఎమ్మెల్యే కలెక్టర్ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. పుట్టపర్తి మున్సిపాలిటీలో

2 లక్షల జనాభాకు అనుగుణంగా శాశ్వత సమగ్ర తాగునీటి పథకం ద్వారా రక్షిత నీరు అందించడం జరుగుతుందని తెలిపారు. జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ పనులను 2028 మే నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. నియోజకవర్గానికి భారీ పరిశ్రమలు వస్తున్నాయని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. గుంతకల్ రైల్వే డివిజన్లో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన వారికి సహాయ అధికారుల సహాయ ఇంజనీర్లుగా ప్రమోషన్ కల్పించడానికి రైల్వే నిర్వహిస్తున్న పరీక్షల కారణంగా డివిజన్ గుండా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు డివిజన్ అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జోనల్ వివిధ ప్రాంతాల్లో జోనల్ కేంద్రాలలో జరిగే పరీక్షలకు సిబ్బందిని పరీక్షా కేంద్రాలు చేరుకోవడానికి రైళ్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఏపీలోని అనంతపురం, గుత్తి, కడప, నంద్యాల, నరసాపురం, నరస

ఉన్నాయని తెలిపారు. గుంతకల్ రైల్వే డివిజన్లో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన వారికి సహాయ అధికారుల సహాయ ఇంజనీర్లుగా ప్రమోషన్ కల్పించడానికి రైల్వే నిర్వహిస్తున్న పరీక్షల కారణంగా డివిజన్ గుండా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు డివిజన్ అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జోనల్ వివిధ ప్రాంతాల్లో జోనల్ కేంద్రాలలో జరిగే పరీక్షలకు సిబ్బందిని పరీక్షా కేంద్రాలు చేరుకోవడానికి రైళ్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఏపీలోని అనంతపురం, గుత్తి, కడప, నంద్యాల, నరసాపురం, నరసరావుపేట, నెల్లూరు, ప్రకాశం, ప్రొద్దుటూరు, పుత్తూరు, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం పరీక్షల తేదీ ఈ నెల 24వ తేదీ, 31వ తేదీలో జరగనున్నాయి. రద్దు చేసిన రైళ్లు ఈ నెల 23, 24, 30, 31వ తేదీల్లో రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

0: డాక్టర్, వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సిఎస్ బయ్యన్న పేర్కొన్నారు. 2026-27 ఉద్యాన ల్యాండ్ స్కేపింగ్ డిప్లొమా కోర్సులకు ప్రవేశానికి ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు 10వ తరగతి లేదా తత్సమాన తరగతుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. ఆన్లైన్ దరఖాస్తు కోసం వెబ్సైట్లో సంప్రదించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర ఎస్ఎస్పీజీ ఉద్యాన పాలిటెక్నిక్లో బాలికల కోసం 60 సీట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఇప్పుడు విందాం ఆలోచనాలోచనం. రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు.
4: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు గారు.
5: కాలధర్మాన్ని బట్టి, సమయం సందర్భం కలిసి రావటాన్ని బట్టి మనిషి అనుకున్నదలా చేయగలుగుతాడు, సుఖ సౌఖ్యాలను పొందగలుగుతాడు. అదంతా తన శక్తియుక్తుల వల్లనే అని అతగాడు భ్రమిస్తే అంతకంటే అవివేకం మరొకటుండదు. ఒకవేళ అతడు యుక్తాయుక్త వివేచన కోల్పోతే అతని మంచి కోరేవాళ్లైనా అతని హెచ్చరించాలి. అలా చేయకపోగా సమర్థిస్తే అతడు నాశనమవుతాడు, అతడి బంధువులు, స్నేహితులు, హితులు అందరూ కూడా సర్వనాశనమవుతారు. ఇందుకు మనం దుర్యోధనుని, అతని తండ్రి ధృతరాష్ట్రుని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు నిజమే, కానీ బుద్ధి పనిచేస్తోంది కదా. ఎవరైనా మంచి చెబితే వినేందుకు చెవులున్నాయి కదా. అయినా కూడా కురువంశ నాశనానికి అతడే కారకుడయ్యాడు. శ్రీకృష్ణుడు సంజయుడితో దుర్యోధనుడు క్రోధవృక్షమని, తల్లి వేరు ధృతరాష్ట్రుడని చెప్పాడు. పాండవులు తమ పెత్తండ్రి అయిన ధృతరాష్ట్రుని గురుభావయుతంగా సేవించుకునే సంకల్పంతో ఉన్నారని, ఇష్టపడి పాండవుల సేవలను అందుకుంటాడో లేక కష్టపెట్టి వంశాన్ని శోభింపజేసుకుంటాడో ధృతరాష్ట్రుడే నిర్ణయించుకోవాలని చెప్పాడు. సంజయుడు తిరిగొచ్చి ధృతరాష్ట్రునితో, దుర్యోధను అదుపు చేసుకుని భక్షంలో కురువంశం కూకటి వేళతో సహా పెకలించబడుతుంది అని ఒక మంచిమాట చెప్పాడు. ఆ మాటను విన్న ధృతరాష్ట్రునికి మనశ్శాంతి కరువయ్యింది. విదురుని పిలిచి మంచి మాటలు చెప్పి తన మనసుకు ఊరట కలిగించమని కోరాడు. అప్పుడు విదురుడు చెప్పేటువంటి మాటలు ప్రతి వ్యక్తి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినవి. విషం తాగినవాడే చనిపోతాడు, బాణం తగిలినవాడే గాయపడతాడు, కానీ రాజనీతి గలవాడి ఎత్తుగడ శత్రురాజును, శత్రురాజ్యాన్ని కూడా సర్వనాశం చేస్తుందని విదురుడు చెప్పాడు. బలవంతుడితో విరోధం పెట్టుకున్నవాడికి, డబ్బును పెద్ద మొత్తంలో పోగొట్టుకున్నవాడికి, దొంగకు

0: కాముకుడికి నిద్రపట్టడం చాలా కష్టం. పిల్లి పిల్లలను పోగుచేసి పులులపై యుద్ధానికి దిగినట్లుగా దుర్యోధనుడు దుశ్శాసన కర్ణులను నమ్మి పాండవులతో యుద్ధానికి దిగుతున్నాడు సుమా, ఆలోచించుకో అని చెప్పాడు విదురుడు. అసంతృప్తి, ద్వేషము, ఈర్ష్య, ప్రతిదానికి సందేహపట్టం, చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవటం, ఇతరులపై ఆధారపడి బ్రతకటం, ఇవన్నీ మనిషికి చెడు చేస్తాయి. నీలో ఈ లోపాలన్నీ ఉన్నాయి, ఆత్మపరిశీలన చేసుకో అని మరీ మరీ చెప్పాడు. కాని ధృతరాష్ట్రుడు, అది సరే, ఇంకా వేరేదైనా విషయాన్ని గురించి మాట్లాడు అని విదురుని కోరాడు. ఆ క్షణానైనా అతడు తన బాధ్యతను గుర్తించి ప్రవర్తించి ఉన్నట్లయితే కౌరవ నాశనం జరిగేది కాదు కదా. వినాశకాలం వస్తే బుద్ధి విపరీతంగా ప్రవర్తిస్తుంది అన్న సూక్తికి ఇది నిదర్శనం.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు గారు.
2: ఆలోచనాలోచనం కార్యక్రమం విన్నారు. రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు. ఇప్పుడు విందాం ఒక పాట. వినబోయే ముందు
3: గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పుడు విందాం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి.

0: శ్రోతలకు నమస్కారం. మన ప్రపంచం సంచిక కార్యక్రమానికి స్వాగతం.
1: దేశీయ విజ్ఞాన వ్యవస్థల ఏకీకరణ, దేశీయ విజ్ఞాన వ్యవస్థల ఏకీకరణ ఈ అంశం గురించి తెలుసుకుందాం. సౌత్ ఆఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో 2022-23 నవంబర్ 2025న జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి సంప్రదాయక జ్ఞానాన్ని, నైపుణ్యాభివృద్ధిని, భద్రతని అనుసంధానించే ప్రయత్నాల గురించి నొక్కి చెబుతూ సమ్మిళిత ప్రపంచ పురోభివృద్ధిపై తమ దూరదృష్టిని స్థూలంగా వివరించారు. సంప్రదాయక విజ్ఞానం గురించి నొక్కి ఒక్కాణిస్తూ గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ ఆవశ్యకతని వివరించారు. సుస్థిర మానవ కేంద్రక పురోగతిని ప్రోత్సహించేందుకు అవకాశం, వారసత్వం, భద్రత ఒక్క చోటికి కలిసి వచ్చే సమాచార అందుబాటు, వృత్తి విద్యాపర సాధికారత ప్రాధాన్యాన్ని ఈ ప్రయత్నాలు ప్రముఖంగా చూపిస్తాయి. గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ భారతదేశ శతాబ్దాల పూర్వపు శాస్త్రీయ వైద్య వారసత్వాన్ని సంరక్షించి ప్రచారం చేస్తుంది. ప్రపంచవ్యాప్త నవకల్పనకి దేశీయ విజ్ఞాన వ్యవస్థల విస్తృత గుర్తింపునకు దోహదపడుతుంది. ఆఫ్రికాలో 10 లక్షల మంది శిక్షణనిచ్చి అందుకోగల వృత్తి విద్య ద్వారా ప్రజా సమూహాలను బలోపేతం చేయడం స్కిల్స్ మల్టీప్లేయర్ లక్ష్యం. ఏ ఒక్కరిని వెనుకబడనీయకుండా జాతీయ ప్రపంచ స్థాయిలో సమ్మిళిత విస్తృత ఆధారిత పురోభివృద్ధి సాధించాలన్న వ్యూహాలకు ఇవన్నీ తార్కాణంగా నిలుస్తాయి. దేశీయ విజ్ఞాన వ్యవస్థలు, ఇండిజేనస్ నాలెడ్జ్ సిస్టమ్స్, ఐకేఎస్. ఇండిజేనస్ నాలెడ్జ్ సిస్టమ్

సిస్టమ్స్ ఐకేఎస్ ప్రపంచ భారత్ పరిస్థితుల నేపథ్యం. మానవ సమాజాలు వాటి ప్రాకృతిక పర్యావరణాల నడుమ సన్నిహిత సంబంధం ద్వారా వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన ప్రాచీన విజ్ఞానమే దేశీయ విజ్ఞాన వ్యవస్థలు. నిశిత పరిశీలన, ఆచరణపూర్వక అనుభవం ఒకతరం తర్వాత మరో తరానికి దాని బట్వాడా నుంచి ఈ విజ్ఞానం ఉద్భవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దేశీయ విజ్ఞాన వ్యవస్థలు ఆస్ట్రేలియా ఆదిమవాసులు, మావోరీ ప్రజా సమూహాలు, ఆఫ్రికా ఆదిమ తెగలు, అమెరికా స్థానిక వాసుల సంప్రదాయాలు సహా స్థల ఆధారిత కమ్యూనిటీ నిర్దిష్ట జ్ఞాన సంపదని సూచిస్తాయి. భారతదేశంలో దేశీయ విజ్ఞాన వ్యవస్థ అంటే భారతీయ విజ్ఞాన వ్యవస్థ కూడా. ఇది ఉన్నత స్థితికి ఎదిగిన, క్రోడీకరించిన, గ్రంథస్థం చేసి పరిరక్షించిన మేధో వారసత్వాన్ని ప్రత్యేకించి సూచిస్తుంది. భారతీయ విజ్ఞానానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది వేలాది గ్రంథాల్లో వైవిధ్యభరితమైన విధానాలుగా నిక్షిప్తమై ఉండి దేశీయ విజ్ఞాన వ్యవస్థల్లో ప్రపంచంలోనే ప్రశస్తమైన ఉదాహరణగా నిలిచింది. భారతీయ దేశీయ విజ్ఞాన వ్యవస్థల్లో తత్వశాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదం, కళలు, వాస్తుశిల్పం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ప్రాచీన గ్రంథాలు, మౌఖిక సాంప్రదాయాలు ప్రత్యక్ష అనుభవం నుంచి రూపొందిన ఈ విజ్ఞాన సారం జీవాన్ని, విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సమగ్ర ఆధారపత్రాన్ని, ఫ్రేమ్వర్క్ అందిస్తున్నది. ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నవారు రచయిత మారిషస్లోని వరల్డ్ హిందీ సెక్రటేరియట్లో డిప్యూటీ సెక్రటరీ జనరల్ డాక్టర్ శుభంకర్ మిశ్రా. దేశీయ విజ్ఞాన వ్యవస్థల ఫ్రేమ్వర్క్ పరిధి. దేశీయ విజ్ఞానాన్ని సంరక్షించి, ప్రోత్సహించి దాని విద్య, పరిశోధన, ఆరోగ్యం, వ్యవసాయం, జీవ వైవిధ్య పరిరక్షణ, సామాజిక పరిపాలన సహా సమకాలీక పలు రంగాలకు అనువర్తింపజేయాలని దేశీయ విజ్ఞాన వ్యవస్థల ఫ్రేమ్వర్క్ అభిలషిస్తున్నది. సుస్థిర అభివృద్ధికి, నవకల్పనకి, సాంస్కృతిక కొనసాగింపునకు సంప్రదాయక విజ్ఞానాన్ని వినియోగించాలన్నది దీని ప్రధాన ఉద్దేశ్యం. అంతర్జాతీయ స్థాయిలో పెక్కు నమూనాలు ఉపయోగకరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నాయి. 2004లో రూపొంది 2006లో నేషనల్ ఐకేఎస్ ఆఫీస్ ద్వారా అమలులోకి వచ్చిన సౌత్ ఆఫ్రికా ఐకేఎస్ ఫ్రేమ్వర్క్ విద్య, పరిశోధన స్థానికంగా అనువైన నవకల్పనలను బలోపేతం చేయడం ద్వారా సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధ్యమని నొక్కి చెబుతున్నది. ఎన్ఈపి 2020 మార్గనిర్దేశకత్వంలోని భారత్ విధానం ఆరోగ్య, వ్యవసాయ, ఆర్థిక రంగాల సమకాలీన సమస్యల పరిష్కారానికి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు తదితర ప్రాచీన గ్రంథాల నుంచి విజ్ఞానసారాన్ని స్వీకరిస్తున్నది. సుస్థిరత, నైతిక సూత్రాలు, ప్రజా సమూహాల క్షేమం గురించి ఇది నొక్కి చెబుతున్నది. మొత్తంగా ఈ ఫ్రేమ్వర్క్లు సాంస్కృతిక పరిరక్షణకి, సమస్య పరిష్కార సామర్థ్య బలోపేతానికి దేశీయ విజ్ఞానం ఎలా దోహదపడగలదో, కాలపరీక్షకు నిలిచిన సందర్భోచిత పరిష్కార మార్గాలతో సుస్థిర అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకుపోగలదో నిరూపిస్తున్నాయి. జాతీయ విద్యా విధానం 2020 భవిష్యత్ కార్యోన్ముఖత సంపూర్ణ అభ్యసనం. విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత సమస్య పరిష్కార విధానాలను బలోపేతం చేసేందుకు ఆధునిక పాఠ్య ప్రణాళికల్లో దేశీయ విజ్ఞాన వ్యవస్థల్ని విలీనపరుస్తూ సంపూర్ణ బహుళ విభాగ విద్యనందించాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రతిపాదిస్తున్నది. భాషా అభ్యసనంపై విస్తృత పరిశోధన ఆధారంగా రూపొందిన ఈ పాలసీ కనీసం 5వ గ్రేడ్ వరకైనా మాతృభాషలో బోధన జరగాలని సిఫార్సు చేస్తున్నది. మాతృభాషలో తొలి చదువులు అవగాహనని, జ్ఞాన వికాసాన్ని ఇరుమడింపజేస్తాయి. బహుభాషా ప్రావీణ్యం అభ్యాసకులకు ప్రపంచవ్యాప్త భావ ప్రసార నైపుణ్యాన్ని అందిస్తుంది. విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, భావ ప్రసారం, శ్రమ సహకారం, డిజిటల్ సాక్షరత, అనువర్తన యోగ్యత, నాయకత్వం, సమాచార సాక్షరత తదితర 21వ
శతాబ్దపు అత్యవసర

0: అక్షర నైపుణ్యాలకు ఈ పాలసీ ప్రాధాన్యమిస్తోంది. దేశీయ విజ్ఞాన వ్యవస్థలు ఆధునిక శాస్త్ర వైజ్ఞానిక అధ్యయనాలలోని పరస్పర అనుసంధానిత తార్కిక వివేచనేనని ప్రతిబింబించే సౌకర్యవంతమైన బహుళ విభాగ అభ్యసనాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఈ విధానం సమస్య సమగ్ర పరిష్కారాలను పెంపొందిస్తుంది. సాంస్కృతిక అవగాహనతో కూడిన సందర్భోచిత నవకల్పనకి మద్దతునిస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: స్వల్ప విరామం అనంతరం జాతీయ విశేషాలు.

0: మన ప్రపంచం సంచిక కార్యక్రమంలోని జాతీయ విశేషాలకు స్వాగతం.
1: వాతావరణ ఆర్థిక వనరుల సమీకరణ, వాతావరణ ఆర్థిక వనరుల సమీకరణ ఈ అంశం గురించి తెలుసుకుందాం. ప్రసిద్ధ సంస్కృత గ్రంథం సుభాషిత రత్నాకరం పృథ్వీనాం త్రిరత్నాణి జలమన్నం సుభాషితం అని తెలియజేస్తుంది. అంటే ఈ భూమిపై జలం, ఆహారం, మంచి మాట అమూల్య రత్నత్రయమని అర్థం. ఐక్యరాజ్య సమితి నిర్దేశిత సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో SDG 2 నాణ్యమైన ఆహారం, SDG 6 రక్షిత తాగునీటి ప్రాధాన్యాన్ని ఈ సుభాషితం స్పష్టం చేస్తోంది. ఇవి రెండు వాతావరణ సంబంధిత అనర్ఘరత్నాలు కాగా, వీటికి వాతావరణ పర్యావరణ సమస్యలపై దృష్టి సారించే SDG 13 ప్రత్యక్ష సంధానం ఉంది. వాతావరణ మార్పు, పెరిగే ఉష్ణోగ్రతలు, నానాటికీ పెరిగిపోతున్న భూతాపం, వివిధ ప్రకృతి విపత్తులు వంటి వాతావరణ పర్యావరణ సమస్యల పరిష్కారంలో వాతావరణ ఆర్థిక వనరుల సమీకరణ కీలక పాత్ర పోషిస్తుంది. వాతావరణ మార్పుల ఉపశమనం, సర్దుబాటు లేదా పునరుద్ధానం దిశగా పర్యావరణ రక్షణలో స్థిరత్వ సాధనకు ఆర్థిక వనరుల అవసరాన్ని వాతావరణ ఆర్థిక వనరుల సమీకరణ వివరిస్తుంది. ఈ వనరులు ప్రాథమికంగా రుణాలు, గ్రాంట్లు, దేశీయ బడ్జెట్ కేటాయింపుల రూపంలో లభిస్తాయి. స్థానిక, జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్ ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల నుంచి సమీకరించే నిధులను వాతావరణ మార్పు ఉపశమన చర్యలు, సమస్యల పరిష్కారం దిశగా, సర్దుబాటు తదితరాలకు వినియోగిస్తారు. ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నవారు రచయిత, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్లోని గురు ఘాసీదాస్ విశ్వవిద్యాలయంలో వాణిజ్య శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అమరేంద్ర కుమార్. దేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దే క్రమంలో వాతావరణ ఆర్థిక వనరుల సమీకరణ ప్రాధాన్యాన్ని ఈ వ్యాసం ప్రస్ఫుటం చేస్తుంది. ముఖ్యంగా కాలుష్యరహిత, సుస్థిర ఆర్థిక ప్రగతికి కావలసిన కీలక నిధులు సమకూర్చడం, దేశవ్యాప్తంగా అమల్లో గల గ్రీన్ మున్సిపల్ బాండ్లు, గ్రీన్ బడ్జెట్, గ్రీన్ GDP, స్థూల దేశీయోత్పత్తి తదితరాలను కూడా వివరిస్తుంది. అంతేకాకుండా క్లైమేట్ ఫైనాన్స్ సంబంధిత వివిధ పదబంధాలు, వాటి అర్థాలు, వాటి పని విధానం, వాటి పాత్ర, ప్రపంచాన్ని కాలుష్యరహితం చేయడంలో వాటి ప్రాధాన్యంపైన అవగాహన కల్పిస్తుంది. దేశంలో వాతావరణ మార్పుల పరిష్కారానికి చేపట్టే చర్యలను ఈ వ్యాసం అంతర్జాతీయ చర్యలతో పోల్చి విశ్లేషిస్తుంది. ఈశోపనిషత్ ప్రకారం భూమండలంపై జీవరాశులు మనుగడ సజావుగా సాగడానికి ప్రకృతి తన సూత్రాలు, నియమాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది. అయితే దీనికి వెలుపల ఏదైనా కాలుష్యం సంభవిస్తే అపార జీవరాశికి మూలాధారమైన ఈ ఒకే ఒక గ్రహం విధ్వంసం పాలవుతుంది. నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, బాహ్య వాయు కాలుష్యం, జాతుల అంతర్ధానం, సముద్రాల

0: ఆమ్లీకరణ, ప్లాస్టిక్ వ్యర్థాల సంక్షోభం తదితరాలు వాతావరణ మార్పు సంబంధిత ప్రధాన సమస్యలు. ఇవన్నీ మానవాళి మితిమీరిన స్వార్థం, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం తదితరాల వల్ల పుట్టుకొచ్చిన సమస్యలే. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ నివేదిక ప్రకారం ప్రపంచం 2010-2023 మధ్య 28.3 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో వృక్ష సంపదను కోల్పోవడంలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. పర్యావసనంగా తలెత్తిన పెను సవాళ్ల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు వాతావరణ ఆర్థిక వనరుల సమీకరణ అవసరమని పర్యావరణవేత్తలు, జీవశాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు వంటి అనేక రంగాల నిపుణులు నిర్ధారణకొచ్చారు. మరోవైపు వాణిజ్య రంగంలోనూ ఈ ఆలోచన ఆరంభం కావడంతో పర్యావరణ పరిరక్షణ దిశగా వాతావరణ ఆర్థిక వనరుల సమీకరణకు తనవంతు తోడ్పాటునిచ్చేందుకు వ్యాపార ప్రపంచం కూడా సిద్ధమైంది. భూతాపం పెరగడానికి కారణమయ్యే కార్బన్ ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పు ప్రభావాలను ఎదుర్కొనే పునరుత్థాన సామర్థ్యం పెంపు లక్ష్యంగా చేపట్టే ప్రాజెక్టులకు మద్దతిచ్చేది క్లైమేట్ ఫైనాన్స్. ఇంట్రడక్షన్ టు క్లైమేట్ ఫైనాన్స్ 2001. ప్రభుత్వ ప్రైవేట్ పెట్టుబడులు రెండు అంతర్భాగమైన ఈ ఆర్థిక వనరులలో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిధులు కూడా భాగంగా ఉంటాయి. మొత్తం మీద రుణాలు, గ్రాంట్లు, దేశీయ బడ్జెట్ కేటాయింపులు వంటి అనేక వనరులను నిర్వచించే విస్తృత పదమే క్లైమేట్ ఫైనాన్స్. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: జాతీయ విశేషాలు విన్నారు కదా, ఇప్పుడు స్వల్ప విరామానంతరం మన ప్రపంచం సంచిక కార్యక్రమం కొనసాగుతుంది.

ఆవిష్కరణాత్మక పరిపాలన. ఆవిష్కరణాత్మక పరిపాలన ప్రస్తుత 21వ శతాబ్దంలో పరిపాలనా ప్రక్రియకు బహుముఖ సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిలో సాంకేతికతల ప్రగతి వేగం, సంక్లిష్ట సామాజిక ఆర్థిక అవసరాలు, వాతావరణ మార్పు సమస్య, పారదర్శక పౌర కేంద్రక పాలనావశ్యకత ప్రధానమైనవి. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ప్రాథమిక సూత్రాలకు కట్టుబడుతూ సమాజ అవసరాల్లో మార్పులకు తగినట్లు మన రాజ్యాంగం సజీవ చైతన్య పత్రంగా నిరూపించుకోగలదని దాని రూపకర్తలు భావించారు. పాలనలో తదనుగుణ నిరంతర మెరుగుదలను రాజ్యాంగం దృఢంగా అభిలషిస్తుంది. ఉదాహరణకు, శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, సాలోచన సంస్కరణల స్ఫూర్తిని ప్రోత్సహించడం గురించి ఆదేశిస్తుంది. అదేవిధంగా దేశం అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగే దిశగా నిరంతర కృషి ఆవశ్యకతను నిర్దేశిస్తుంది. అంటే భారత ప్రజాస్వామ్య నైతికతకు ఆవిష్కరణ అనుభవ జ్ఞానమే మూల స్తంభాలని ఈ ఆదేశిక సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. దేశం 2047 నాటికి వికసిత భారత్గా రూపొందే క్రమంలో నిరంతర పరిణామశీల పరిపాలన అవశ్యం. తద్వారా మరింత ప్రతిస్పందనాత్మక సమ్మిళిత వ్యవస్థల ద్వారా ప్రజాస్వామ్యం బలోపేతమై అభివృద్ధి, సామాజిక న్యాయ ప్రధాన సామర్థ్యం ఇనుమడిస్తాయి. ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నవారు రచయిత నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ అరవింద్ సి రానడే. పరిపాలనలో ఆవిష్కరణల ఆవశ్యకత. విధానాల అమలు, పాలనా సామర్థ్యమే పరిపాలనపై మూల్యాంకానికి సంప్రదాయక ప్రమాణాలు. అయితే వేగంగా మారిపోయే ప్రపంచ పరిణామాల నడుమ సంపూర్ణ పునర్నిర్మాణం అవసరం. ఈ నేపథ్యంలో జనసంఖ్య లబ్ధి, వాతావరణ మార్పు నుంచి డిజిటల్ ఆవిష్కరణలు అంతర్జాతీయ

అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వరకు సంక్లిష్ట వాస్తవాలు నేడు మనకు సవాలు విసురుతున్నాయి. ఈ పరిస్థితులలో పునరుత్థాన ప్రతిస్పందనాత్మక సార్వజనీన సుస్థిర పాలన వ్యవస్థల అవసరం చాలా ఉంది. అందువల్ల ఆవిష్కరణాత్మక పరిపాలనకు ఆధునిక సాంకేతికతల అనుసరణకు మించిన ప్రాధాన్యం ఉంది. ఆవిష్కరణాత్మక పరిపాలనా స్ఫూర్తి పౌర భాగస్వామ్యం సమస్యలకు సముచిత పరిష్కార అన్వేషణ తదితరాల ద్వారానే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మరోవైపు మానవ గౌరవానికి దేశాభివృద్ధికి భరోసా ఇచ్చే ప్రజాస్వామ్య విలువల మార్గనిర్దేశకంతోనే ఆవిష్కరణ అర్థవంతంగా సమానత్వం నిండినదిగా ఉంటుంది. భారత్లో పరిపాలన రూపాంతరీకరణే ఈ గతిశీల సంబంధానికి నిదర్శనం. సాహసోపేత ప్రయోగాలకు తగిన భూమికను సమకూర్చేది బలమైన ప్రజాస్వామ్య విధానాలే. అంటే డిజిటల్ పాలనావిష్కరణలు, విధాన రూపకల్పనలో భాగస్వామ్యం, సేవా ప్రధానం తదితరాలకు జవాబుదారీతనం, పారదర్శకత, పౌర భాగస్వామ్యం, చట్టబద్ధ పాలన సమ్మిళిత అభివృద్ధి గీటురాళ్లుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో భారత్లో పరిపాలనా రూపాంతరీకరణకు దోహదం చేసిన కీలక అంశాలను సంక్షిప్తంగా సమీక్షిద్దాం. విధాన చట్రం ప్రజాస్వామ్యీకరణ. నీతి ఆయోగ్ వ్యవస్థకు 2015లో శ్రీకారం చుట్టాక కేంద్రీకృత ప్రణాళిక విధానం సమాప్తమై సమాఖ్యవాదం, సమాచార విశ్లేషణ, విధాన నమూనాలు, ఆకాంక్షాత్మక లక్ష్యాల దిశగా గణనీయ మార్పు చోటు చేసుకుంది. దేశ వైవిధ్యానికి వికేంద్రీకృత సమస్యా పరిష్కార వ్యవస్థ అవసరమని అది గుర్తించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ మద్దతుతో ప్రభుత్వం 2018లో ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ప్రారంభించింది. దీని కింద 49 కీలక పనితీరు సూచీల ప్రాతిపదికన ప్రగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యక్ష పరిశీలన డాష్బోర్డ్ ర్యాంకింగ్ పద్ధతులను అనుసరిస్తుంది. ఈ కార్యక్రమం అమలుతో మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గణనీయ మెరుగుదల నమోదైంది. సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ఏడీపీని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇది సమాజాలకు సాధికారతనిస్తూ స్థానిక ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏడీపీ అనుభవం ఆధారంగా ప్రభుత్వం 2023 జనవరి నుంచి ఆకాంక్షాత్మక సమితుల కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలోని 27 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 329 జిల్లాల పరిధిలో అంతర్ మంత్రిత్వ కమిటీ గుర్తించిన 500 వెనుకబడిన సమితులకు ఏడీపీ ఆకాంక్షాత్మక సమితుల నమూనాను విస్తరించింది. పట్టణ స్థాయిలో స్మార్ట్ సిటీస్ మిషన్, నగరపాలనలో పౌర భాగస్వామ్యం, డేటా సుస్థిరతలను ఏకీకృతం చేసింది. తద్వారా పట్టణ పాలనకు ప్రత్యక్ష జీవనాడులుగా ప్రాంతీయాధారిత అభివృద్ధి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను ప్రోత్సహించింది. అనేక స్మార్ట్ సిటీలలో ఇప్పుడీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వాహన రాకపోకలు, భద్రత, వ్యర్థాల నిర్వహణ, నీటి సరఫరా, అత్యవసర సేవల నుంచి సమాచారాన్ని ఏకీకృతం చేస్తూ పర్యవేక్షణ, ప్రతిస్పందనాత్మకత మెరుగుకు ఇవి దోహదం చేస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూర్ ఇటీవలి అధ్యయనం ప్రకారం 93 స్మార్ట్ సిటీలలో మహిళలకు ఈ కేంద్రాలు సురక్షిత వాతావరణం సృష్టించాయి. ఎన్సీఎం గడువు 2025 మార్చి 31 ముగిసినప్పటికీ అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి ఆవిష్కరణల దిశగా అనేక రాష్ట్రాలు, నగరాలకు ఇదొక నమూనాగా నిలిచింది. కార్మిక చట్టాలలో సమగ్ర సంస్కరణలు, వస్తుసేవల పన్ను, అంకుర సంస్థలు, ఆవిష్కరణ పనితీరు, సంధానిత ప్రోత్సాహకాలు వంటివి పాలనా వ్యవస్థలో వినూత్న ఆలోచనలకు నిదర్శనాలు. విస్తృత పౌర సంక్షేమం, వ్యాపార వాణిజ్యాల అభివృద్ధికి ఇవన్నీ ఊతమిచ్చాయి. ఉదాహరణకు 2025 నవంబర్ 21 అమలులోకి వచ్చిన 4 కార్మిక స్మృతులు 29 చట్టాలను ఆధునిక చట్టంలో ఏకీకృతం చేసి కనీస వేతనానికి హామీ ఇచ్చాయి. అలాగే సామాజిక భద్రత, రక్షణల విస్తృతితో పాటు నిబంధానుసరణ తనిఖీ సౌలభ్యం కల్పించాయి. ఇదంతా వినియోగంలో బలమైన పెరుగుదలకు,

0: సంప్రదాయ ఉపాధి సుస్థిరం కావడానికి దోహదం చేస్తుంది. ఇక వాణిజ్యం వైపు పన్ను ప్రోత్సాహకాలు, మేధా హక్కులు, సంపోషక సంబంధిత నిబంధనల రూపకల్పనకు అంకుర భారత్ కార్యక్రమం, సంబంధిత జాతీయ విధానాలు తోడ్పడ్డాయి. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గుర్తింపు పొందిన అంకుర సంస్థల సంఖ్య 2016లో 500 కాగా 2025 జనవరి నాటికి దాదాపు 1.6 లక్షలకు పెరిగింది. వ్యవస్థాపనలో విస్తృత పెరుగుదలను ఈ పరిణామం సూచిస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: మరిన్ని విశేషాలతో వచ్చే సంచికలో కలుసుకుందాం. అందాక సెలవు మరి, నమస్తే.

0: మీరు ఇంతవరకు మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఇప్పుడు విందాం ఒక పాట.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: the next 5 days. Meanwhile, Madhya Pradesh continues to reel under intense heat wave conditions. We have a report from our correspondent.
1: The Met Department has issued heat wave warnings in 42 districts today. Tikamgarh, Chhatarpur and Panna are the worst affected. All three are under red alert. Gwalior and 20 other districts are under orange alert for severe heat wave. Bhopal, Indore and 16 other districts are under yellow alert. Yesterday, the temperature crossed 44 degrees Celsius in 10 cities. Nugaon in Chhatarpur district was the hottest place in the state. The mercury touched 46.8 degrees there. The biggest worry is that Notapa has not even begun yet. Notapa starts on May 25th and lasts for 9 days. The Met Department says the heat will remain at its peak till May 31st. Abhinav Goyal, Akashvani, Bhopal.
0: In IPL cricket, Sunrisers Hyderabad, SRH, defeated Royal Challengers Bengaluru, RCB, by 55 runs in Hyderabad last night, chasing a massive target of 256 runs. Set by SRH, RCB could manage to score 200 runs for 4 wickets in 20 overs. Rajat Patidar was the top scorer with 56 runs. For Hyderabad, Ishan Malinga claimed 2 wickets. Earlier opting to bat first, SRH posted 255 for 4 in their stipulated 20 overs. Ishan Kishan was the top scorer with unbeaten 79 runs and so he was named player of the match. Today, Lucknow Super Giants will take on Punjab Kings in Lucknow at 7:30 this evening. And now, for a look at today's newspapers, it's over to Nina Arakal.
2: Thank you, Sunil. The Asian Age leads with the headline, India-Cyprus Inc. Six-Packs Boost Trade Security Ties. The Reserve Bank of India Central Board has approved a record surplus transfer of 2.86 lakh crore rupees to the government for financial year 26, reports the Economic Times. In its editorial piece titled She Putin Meet, a new axis in the making, the Pioneer argues that the recent summit between Xi Jinping and Vladimir Putin signals a deepening China-Russia alignment with potentially major consequences for the global order. The piece suggests that Beijing and Moscow are moving beyond symbolism and toward a more coordinated challenge to American influence. It concludes that the emergence of such an axis may become one of the defining geopolitical development of our time. And finally, in a bold push to boost biodiversity and climate resilience, the Andhra Pradesh Forest Department has launched preparations to produce 25 million seed balls in June during the monsoon season, writes the Statesman. And with that, it's back to you, Sunil.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to distribute over 51,000 appointment letters to new recruits in various government departments today. RBI approves record surplus transfer of 2.86 lakh crore rupees to central government for financial year 2025-26. US Secretary of State Marco Rubio arrives in Kolkata on his maiden 4-day visit to India to call on Prime Minister Modi in New Delhi this afternoon. IMD issues red alert for severe heat wave over East Madhya Pradesh, East Uttar Pradesh and Vidarbha today. Indian Army Officer Major Abhilasha Barak honored with prestigious UN Military Gender Advocate of the Year Award 2025. And in IPL cricket, host Sunrisers Hyderabad beat Royal Challengers Bengaluru by 55 runs. And with that, we end the morning news. Have a nice day.
3: Akasvani, Annamaya Jilla Samachara Lekha Vintaru. Rachana, Sri N. Sudarshan Reddy.
4: Mantrula Paryatanalu, Collector Samikshalu, Gruhanirmana Rangamlo, జిల్లా సాధించిన ప్రగతి మొదలగు అంశాలతో కూడిన ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి మార్కెట్ యార్డ్లో వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద 47 మంది రైతులకు మంజూరైన పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాయచోటి ప్రాంతానికి గోదావరి కృష్ణా జలాలను తీసుకువచ్చి 25,000 ఎకరాలను కొత్తగా సాగులేకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే 350 కోట్లతో అంద్రినివా ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాయచోటి రూరల్ మండలం దిగువ అబ్బవరం ఎన్టీఆర్ హౌసింగ్ లేఅవుట్లో లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని

వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. జిల్లాలో 66,360 ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 42,326 ఇళ్లను పూర్తి చేశామన్నారు. ఇందుకోసం ప్రభుత్వము 884 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అక్రమాలు జరిగితే ఆ మార్కెట్ కమిటీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తానని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ హెచ్చరించారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మదనపల్లె మార్కెట్లో 15 కిలోల ట్రేలు అమలవుతున్నాయా? గుర్రంకొండ, మొలకల చెరువు మార్కెట్లలో వివాదాలు ఎందుకు పరిష్కారం కాలేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అన్ని మార్కెట్లలో ఒకే విధానం కొనసాగించాలన్నారు. జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ అధికారులను కోరారు. ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కార్డన్ స్వచ్ఛ ఆపరేషన్లలో పత్రాలు సరిగా లేని 500 వాహనాలను సీ

0: అన్ని మార్కెట్లలో ఒకే విధానం కొనసాగించాలన్నారు. జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ అధికారులను కోరారు. ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కార్డన్ స్వచ్ఛ ఆపరేషన్లలో పత్రాలు సరిగా లేని 500 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించడానికి వీలుగా 1000 టెస్ట్ కిట్లను పోలీస్ శాఖకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖను కలెక్టర్ ఆదేశించారు. మైనర్లకు మత్తు పదార్థాలు అమ్మినట్లు తెలిస్తే దుకాణాల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలన్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసులకు కలెక్టర్ తెలిపారు. మదనపల్లె పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా పనిచేయాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి శివనారాయణ శర్మ పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. మార్నింగ్ విజిట్లో భాగంగా మున్సిపాలిటీలోని పలు రోడ్లపై వేకువజామున ఆయన పర్యటించారు. మున్సిపల్ కార్యాలయము, రామారావు కాలనీ, ఇందిరానగర్లోని మస్టర్ నమోదు కేంద్రాలకు వెళ్లి కార్మికుల హాజరును పరిశీలించారు. కోమటివాని చెరువు, బాహుదా నది, బుగ్గ కాలువ, ముగ్గురాల వంక, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పనుల ప్రగతిని పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగంతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. పాత నేరస్తులు, రౌడీ సీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. పెద్దమన్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతూ ముంబైలో నిర్వహించిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన శైలేష్ గౌడ్ను కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. కలెక్టరేట్కు వచ్చి తనను కలిసిన చిన్నారిని కొన్ని ప్రశ్నలు అడిగి కలెక్టర్ సమాధానాలు విన్నారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇది ఈ నెల సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, పీటీసీ. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2255533, మరొక నంబర్ 2968990, ఎస్టిడ్ కోడ్ నంబర్ 08554. మరి హలో అభిలాష కార్యక్రమానికి ముందుగా ఎవరు చేస్తున్నారో విందాం మరి. హలో హలో అభిలాష కార్యక్రమం అండి.
2: మేడం నమస్తే. మేడం
1: నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
2: మేడం నా పేరు పూజారి ధనంజయ్. మేడం
1: పూజారి ధనంజయ్ గారు బాగున్నారా?
2: బాగున్నాను మేడం. తులసి భవాని గారు కదా మేడం?
1: అవునండి.
2: మీ వాయిస్ గుర్తుపట్టాను మేడం, ఇప్పుడే ఆన్ చేశాను.
1: ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఏ పాట వినాలని అనుకుంటున్నారు?
2: బంగారు బుల్లోడు మేడం.
1: బంగారు బుల్లోడు
2: బాలకృష్ణ.
1: బంగారు బుల్లోడు నుండి ఏ పాట అండి?
2: దాంతో స్వాతిలో ముత్యమంత.
1: ఓకే, చాలా మంచి పాట కోరారు. ఏం చేస్తారండి మీరు?
2: నేను మగ్గాలు నేస్తుంటాను మేడం.
1: మగ్గాలు నేస్తూ ఉంటారు. మరి కోరిన వారి పేర్లు చెప్పగలరా
2: మేడం? మన మా కుటుంబ సభ్యులు వింటున్న శ్రోతలు అందరి కోసం మేడం.
1: ఓకేనండి, మీకోసం వింటున్న అందరి కోసం మరి పాట వస్తుంది. విందాం మరి.
2: విందాం మేడం.
1: ఓకేనండి, ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్కారం మేడం. అనంతపురం మండలం కొడిమి నుంచి సర్దానప్ప మాట్లాడుతున్నాను మేడం.
0: కొడిమి నుండి సర్దానప్ప గారు, బాగున్నారండి?
1: బాగున్నాం మేడం. మీరంతా బాగున్నారు మేడం?
0: అందరూ బాగున్నామండి. చెప్పండి సర్దానప్ప గారు, మీకు ఏ పాట వినిపించాలి?
1: మేడం శ్రీరాములయ్య మేడం.
0: శ్రీరాములయ్య, అందులో ఏ పాట అండి?
1: అందులో నన్నగన్న నా తల్లి అనే పాట వినిపించండి మేడం.
0: చాలా మంచి పాట కోరారు. మీరు ఏం చేస్తుంటారండి సర్దానప్ప గారు?
1: నేను గొర్రెల కాపరి మేడం.
0: గొర్రెల కాపరి. గొర్రెల కాపరికి వెళ్తూ పాట వింటూ బాగా ఎంజాయ్

0: చేస్తూ ఉంటారు.
1: అవును మేడం, కాలక్షేపం మాకు ఎఫ్ఎంఏ మేడం.
0: అవునండి. మీరు ఏ ఏ కార్యక్రమాలు బాగా మీకు బాగా నచ్చాయండి?
1: మేడం ఉదయం భక్తి రంగని అన్ని వింటాం మేడం, ఇది వస్తుంది కదా 7:15కి అన్ని కార్యక్రమాలు వస్తాంట మేడం. ఉదయం 7:15కు హేమావతి ప్రభాత కార్యక్రమం
0: హేమావతిలో. ఓకే సరేనండి సద్దానప్ప గారు, మరి ఈ పాటను కోరుతున్న వారి పేర్లు ఏమైనా చెప్తారా?
1: సద్దానప్ప, అరుణ, అఖిల్, లింగరాజు వింటున్న శ్రోతలందరి కోసం మేడం.
0: ఓకేనండి, మరి పాట వస్తుంది విందామా మరి.
1: ఓకే ధన్యవాదాలు మేడం.
0: మీకు కూడా ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు.

0: हेलो हेलो
1: हेलो अक्का, गुड मॉर्निंग बबलू।
0: बबलू बावनावा
1: చాలా రోజులు కానీ హట్టా కన నేను వాళ్ళు హట్టా అయితే చాలా లేట్ చేస్తున్నా, బాధగా ఉంది. నాకు జర్నీ నుంచి పాట కావాలి, జర్నీ సినిమా నుంచి చిట్టి చిట్టి కొలకింత పాట కావాలి.
0: జర్నీ.
1: జర్నీ అక్కడ కానీ హట్టా అయిపోయాను, ప్లీజ్ నాకు ఆ సాంగ్ ప్లే చేయి.
0: ఓకే బబ్లు, ఆ పాట ఉంటే తప్పకుండా వినిపిస్తాను. నాకేమన్నా ఛాన్స్ ఇస్తావా ఇంకొక పాట వినిపించడానికి?
1: ఎందుకు లేదా ఆ పాట?
0: ఒకవేళ ఉంటే తప్పకుండా వినిపిస్తాను, లేకపోతే నాకు
1: నాకు అదే
0: ఛాన్స్
1: పాట
0: ఇవ్వ.
1: కావాలి, నాకు అదే పాట కావాలి. కడుపా నేను మొండి పట్టు పట్టాను, నేను మొండిలో నేను గెలవదు.
0: ఓకే
1: నాకు
0: ఓకే
1: అదే పాట
0: కరెక్ట్,
1: కావాలి.
0: కానీ
1: జర్నీ
0: పాట ఉంటే తప్పకుండా వినిపిస్తాను బబ్లు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు.
1: సరే మాట్లాడు.
0: ఏదన్నా ఒక మంచి పాట ఇంకొకటి ఇవ్వు.
1: ఇందులో ఇందులో ఏదా
0: వేరేది ఏదన్నా
1: స్టైల్ సినిమాలో మీరు పైసా గరా ఆగలిగే నీదిరా.
0: ఏదండి, ఏది అది సినిమా పేరు? స్టైల్
1: స్టైల్ సినిమాలో మీరు పైసా గరా
0: స్టైల్ సినిమా
1: అయినప్పుడు
0: నుండి. ఏం చేస్తుంటావు బబ్లు నువ్వు?
1: ఇగ్గర అయితే నాకు నీ పేరు చెప్పు. నీ పేరు ఏంటి?
0: నా పేరు తులసి భవాని.
1: తులసి భవాని. ఓకే, స్టైల్ సినిమా నుంచి మీరు సైసాగర ఆ గెలిపే నీదిరా, మీరే పతి లక్ష్యం మురువకు సోదరా.
0: చాలా బాగా పడుతున్నావు,
1: మరి అదైనా ప్లే చేయి.
0: తప్పకుండా
1: ప్లే చేయ.
0: వినిపిస్తాను. గెలుపే సోదరా స్టైల్ చిత్రం నుండి. స్టార్టింగ్ ఏమొస్తుంది బబ్లు దానికి?
1: ఏముంది, ఇదే స్టార్టింగ్, ఇదే మెరుపై సాగర
0: మెరుపై సాగర.
1: స్టార్ట్ అవుతుంది.
0: ఓకే ఓకే బబ్లు, పాట వస్తుంది విందామా మరి.
1: విందామా.
0: ఓకే థ్యాంక్ యూ,
1: బాయ్.

బబ్లు కోరిన జర్నీ చిత్రం నుండి ఈ పాటను కోరారు. తను ఎంతో ఇష్టంగా కోరారు. మరి అతని కోసం ఈ పాట విందామా? మరి కొంచెం ఆలస్యమైనందుకు బబ్లు సారీ. ఈ పాట వస్తుంది, విందామా మరి.

0: तळपू कालो येठू लाव आलो जस्त कटलेकलो नाही ना वा
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: శ్రోతలు వింటున్నారు హలో అభిలాష కార్యక్రమంలో మీరు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో తర్వాత ఎవరు చేస్తున్నారో విందాం మరి. హలో,
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి.
4: ప్రభాకర్ మేడం.
3: ప్రభాకర్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
4: అనంతపురం శిల్పా లేపాక్షి నగర్ మేడం.
3: శిల్పా లేపాక్షి నగర్ నుండి. చెప్పండి ప్రభాకర్ గారు, మీకు ఏ పాట వినిపించాలి?
4: ఈరోజు దర్శకేంద్ర రాఘవేంద్ర జన్మదినం మేడం. ఆయన శుభాకాంక్షలు. ఆయన దర్శకత్వం వహించిన డ్రైవర్ రామ్ సినిమా నుంచి ఏమని వర్ణించిన పాట ఏంది మేడం?
3: ఓకే, చాలా మంచి పాట కోరారు. మీరేం చేస్తుంటారండి?
4: అవునండి,
3: మా కార్యక్రమాలు బాగా వింటుంటారు. ఓకే ఓకే, చాలా మోస్ట్.
4: ఆకాశవాణి సార్ శర్మ దగ్గర వచ్చే సార్ని మాట్లాడుతున్నాను మేడం.
3: అవునులేండి, డ్రైవర్ రాముడి నుండి మీరు కోరుతున్నారు పాట.
4: ఏమని వర్ణించింది మేడం?
3: డ్రైవర్ రాముడి నుండి ఏమని వర్ణించను. ఓకే ఓకేనండి, మరి కోరుతున్న వారి పేర్లు చెప్పగలరా?
4: ప్రభాకర్, కళావతి, శ్వేత, చరణ్ తేజ, చైతన్య.
3: ఓకేనండి, మరి పాట వస్తుంది, విందామా?
4: ధన్యవాదాలు మేడం.
3: ఓకే, మీకు కూడా ధన్యవాదాలు అండి. పాట వస్తుంది, విందాం మరి.
4: సరే.

0: हेलो हेलो हेलो
1: हेलो, नमस्ते
0: हेलो अभिलाष कार्यक्रम अండి
1: అండి. తులసి భవాని గారు,
0: సార్ హరినాథ్ గారు బాగున్నారా?
1: బాగున్నా.
0: చెప్ప
1: నాకు
0: చెప్పండి సార్.
1: అల్లుడే మేనల్లుడు.
0: అల్లుడే మేనల్లుడు. హలో.
1: నేను వచ్చాను.
0: అల్లుడే మేనల్లు నుండి. ఓకే సార్, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. మీరు చాలా రోజులకు వచ్చారు అభిలాష్కు.
0: అవును సార్, మీతో మాట్లాడడానికి చాలా రోజులు పట్టింది.
1: థ్యాంక్
0: అందరూ
1: యూ అండి.
0: బాగున్నారు కదండి సార్?
1: బాగున్నాను మేడం.
0: ఓకే సార్.
1: కోరిన శ్రోతలు,
0: చెప్పండి.
1: సాయినగర్ నుండి హరినాథ్ బాబు, హర్షవర్ణ, ఎస్వి ప్రకాష్, శివకిషోర్, వివేకానంద స్వామి, లాలప్ప, జ్యోతి.
0: ఓకే సార్, పాట విందామా మరి?
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సార్. ఓకే, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. పాట వస్తుంది, విందాం మరి.
1: థ్యాంక్ యూ.
0: ఓకే.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: హలో హలో హలో
3: హలో
2: హలో అభిలాష్ అండి.
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు?
3: వైఎస్ఆర్ గడప జిల్లా తొండూరు మండలము కోలవానిపల్లి.
2: ఈశ్వర్ యాదవ్ గారు బాగున్నారా?
3: మీరు బాగున్నారు మేడం?
2: చాలా బాగున్నామండి. చెప్పండి యాదవ్ గారు, ఏ పాట వినాలనుకున్నారు?
3: మేము కూడా చాలా చాలా బాగున్నాం.
2: ఓకే ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
3: మీరు బాగున్నారు, మేము బాగున్నాం, అందరూ బాగుంటేనే కదా.
2: అంతే కదా, మనం అందరము బాగుంటేనే దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. యాదవ్ గారు, మరి ఈ రోజు ఏమి వినాలనుకున్నారు పాట?
3: ఆత్మగౌరవం
2: నుండి.
3: హలో,
2: వింటున్నానండి పాట
3: వచ్చేది.
2: చూస్తున్నానండి, చూస్తున్నాను. ఆత్మగౌరవం నుండి ఏ పాట అండి?
3: ప్రేమించి పెళ్లి చేసుకో.
2: ప్రేమించి పెళ్లి, మరి మీరు పెళ్లి చేసుకున్నారా? ప్రేమించి
3: పెళ్లి చేసుకుంటే
2: అవునండి. ఓకే, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అట్లయితే.
3: హలో,
2: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? హలో,
3: ఒకప్పుడు
2: ఒకప్పుడు. ఓకే, ఈశ్వర్ యాదవ్ గారు, అంతేనా? ఓకేనండి, ఓకే. మరి పాట విందామా? కోరుతున్న వారి పేరు చెప్తారా?
3: మా మమ రాకేష్, మా మమ సేవిత కోసము, లోపలేస్ కోసము, దొరికిన శ్రీని కోసం, మీకోసం కూడా మేడం.
2: ఓకే, మాకోసం, మీకోసం, అందరి కోసం పాట విందాం మరి.
3: అందరి కోసం.
2: ఓకే, థ్యాంక్ యూ అండి.
3: థ్యాంక్ యూ మేడం.
2: ఓకేనండి, ధన్యవాదాలండి.

0: హలో
1: హలో
0: హలో అభిలాష్ అండి.
1: హలో నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి?
1: నంద్యాల జిల్లా నూనెపల్లె నుంచి కాల్ చేస్తున్నారు.
0: నూనెపల్లె నుండి? ఓకే.
1: రామయ్య, నంద్యాల జిల్లా నూనెపల్లె నుంచి రామయ్య.
0: రామయ్య గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా చాలా చాలా బాగున్నాను.
0: ఓకే, మేము కూడా చాలా చాలా బాగున్నామండి రామయ్య గారు. ఓకే, మరి ఈరోజు ఏ పాట వినాలనుకున్నారు?
1: ఈరోజు మన దర్శకేంద్ర రాఘవేంద్ర బర్త్డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాట వచ్చేసి పాట గుర్తు రావడం లైన్ కలిసే శుభ సందర్భంలో పాట గుర్తు
0: రావడం.
1: మేడం మేడం చెప్పే మాటలు వింటూ అందరు సలహాలు ఇస్తూ మళ్ళీ పాట లేదని చెప్పి మళ్ళీ పాట వేసి వాళ్ళని మెప్పించి మరి మేడం ధన్యవాదాలు అందుకున్నారు
0: వాళ్ళకి. ఇప్పుడైనా గుర్తొచ్చిందా అండి?
1: వచ్చింది మేడం. 16 ఏళ్ల వయసు.
0: 16 ఏళ్ల వయసు.
1: అవునవును.
0: ఓకే, అందులో
1: జయంతి కూడా ఉందన్నమాట.
0: ఓకేనండి. అందులో ఏ పాట అండి?
1: అందులో పంట చేలో పాలకంచి నవ్వింది, పల్లకిలో పిల్ల ఎంకి నవ్వింది, కూతరెల్లు వెళ్ళువారే ఎందెల్లో ఏత పచ్చ ఏక. ఆ పాట మేడం.
0: ఓకే ఓకే, రమయ్య గారు చాలా బాగా పాడారు.
1: అవును మేడం, మాట్లాడాలి ఎంతసేపు ట్రై చేస్తున్నాను ట్రై చేస్తున్నాను.
0: ఓకే రమయ్య గారు చాలా బాగా పాడారు, మీరు కూడా పాట బాగా. ఓకే మేడం, మరి కోరుతున్న వారి పేరు
1: చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: భాగ్యాలు సుబ్బలక్ష్మి, లక్ష్మీ నరసింహ, సుజాత, సుహాసిని, సువర్ణ, ఆదిశేష, లక్ష్మీదేవి, అలాగే వింటున్న వాళ్ళ కోసం, పూజారి ధనంజయ కోసం, పోరయ్య కోసం, సర్దార్ కోసం, అందరి కోసం, మీ కోసం కూడా.
0: ఓకే ఓకే, చాలా ఊపులో ఉన్నారండి. హ్యాపీ, ఎనర్జెటిక్ గా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం గారు.
0: ఓకేనండి, ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. పాట వస్తుంది, విందాం మరి.
1: ఓకే ఓకే.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: శ్రోతలు వింటున్నారు హలో అభిలాష కార్యక్రమంలో. టెలిఫోన్ ద్వారా మీరు కోరిన సినిమా పాటలు మరి కార్యక్రమంలో తర్వాత ఎవరు కాల్ చేస్తున్నారో విందాం మరి. హలో
2: మేడం.
1: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి.
2: మాది కర్నూలు జిల్లా వెల్దుర్తిమల్లలో రామలకోట మేడం.
1: దుగ్గి నాగేశ్వరయ్య అండి.
2: అవును మేడం.
1: ఓకే ఓకే, చాలా సంతోషం అండి కాల్ చేసినందుకు. చెప్పండి, మీకు ఏ పాట వినాలనుకున్నారు మీరు?
2: బాగున్నారా మేడం?
1: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
2: మేము కూడా బాగున్నాం మేడం.
1: ఓకే నాగేశ్వరయ్య గారు, చెప్పండి ఇప్పుడు పాట ఏది విందాం?
2: పెళ్ళి మేడం.
1: పెళ్ళి?
2: అవును మేడం.
1: అందులో ఏ పాట అండి?
2: రుకు రుకు పని ఉంది మేడం దాంట్లో.
1: చాలా మంచి పాట,
2: హుషారుగా బాగా పాట,
1: హుషారైన పాట.
2: అవును మేడం.
1: ఓకే, మరి పాడతారా మీరు?
2: కార్యక్రమాలు మొత్తం ఇట్టుంటాం మేడం యాప్ లో.
1: అవునండి, చాలా సంతోషం అండి.
2: ఎంత క్లియర్ అంటే అంత క్లియర్ వస్తుంది మేడం అనంతపురం స్టేషన్.
1: అవునండి, మీరు వినాలి. అలాగే నా పేరు తులసి భవాని అండి.
2: మంచిది మేడం.
1: ఓకే నాగేశ్వరయ్య గారు, చెప్పండి కోరుతున్న వారి పేర్లు చెప్తారా?
2: చెప్తాను మేడం.
1: చెప్పండి.
2: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింతు, సుమలత, హర్షవర్ధనయ్య, అన్నం
1: వెంకటేశు, అన్నం వెంకటేశు.
2: అవును మేడం. చౌడమ్మ వాళ్ళంతా మేడం మాకు బాగా వాళ్ళ కార్యక్రమాలు కానీ బాగా వింటుంటుంది మేము మేడం.
1: అవునండి, చాలా సంతోషం అండి. మరి పాట వస్తుంది, విందామండి నాగేశ్వరయ్య గారు.
2: మంచిది మేడం.
1: ఓకేనండి, ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు.
2: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో అభిలాష కార్యక్రమానికి చివరి కాలర్ మీరేనండి? ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు?
1: మేడం మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా మేడం. నా పేరు నరేష్ మేడం.
0: నరేష్ గారు ముందుగా మీరు ఎలా ఉన్నారు?
1: మేము చాలా బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
0: మేము బాగున్నామండి. నరేష్ గారు మరి ఈరోజు ఏ పాట వినాలనుకున్నారు?
1: మేడం వసంతం మేడం సినిమా పేరు.
0: వసంతం. అందులో ఏ పాట అండి?
1: జాంపండు అనే పాట మేడం.
0: వసంతం నుండి జాంపండు. ఓకే ఓకే నరేష్ గారు చివరి కాలర్ మీరే. పాట వస్తుంది, ఎంజాయ్ చేస్తారా మరి పాట వింటూ?
1: ఓకే గ్రామ ప్రజలందరి కోసం మేడం ఈ పాట.
0: ఓకేనండి, అందరి కోసం ఈ పాట వస్తుంది, విందా మరి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: థ్యాంక్ యూ అండి నరేష్ గారు. ఓకే ధన్యవాదాలు.

ఈరోజు హలో అభిలాష కార్యక్రమానికి ఫోన్ చేసిన వారికి, అలాగే ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంతటితో ఈనాటి హలో అభిలాష కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఏకచిత్ర గానం. శీర్షికన వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అదుర్స్ చిత్రం నుండి పాటలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

0: శ్రోతలు వింటున్నారు ఏక చిత్రగానం శీర్షికన శ్రీ వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అదుర్స్ చిత్రం నుండి పాటలు వింటున్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

శ్రోతలు ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అదుర్స్ చిత్రం నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో విజయవాడ కేంద్రం నుండి వసుదైక కుటుంబం మరి కాసేపట్లో ప్రసారమవుతుంది.

0: వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ గత కొద్ది రోజులుగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రమాద అంచనాకు మించి ప్రాంతీయంగా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగానే ఉందని, ప్రపంచ స్థాయిలో మాత్రం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. ప్రస్తుతం కాంగోలో దాదాపు 750 ఎబోలా అనుమానిత కేసులున్నాయని, ఈ వైరస్ కారణంగా 177 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కాంగోలో ఎబోలా వ్యాప్తి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధృవీకరించిన గణాంకాల కంటే దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కాంగో పొరుగుదేశమైన ఉగాండాలో మాత్రం పరిస్థితి కొంతమేర స్థిరంగానే ఉందని చెప్పారు. ఆ దేశంలో ఈ వ్యాధితో ఒకరు మరణించారని, మరో 2 కేసులు నిర్ధారణ అయ్యాయని స్పష్టం చేశారు. నిరంతర పర్యవేక్షణ, పరీక్షలు పెంచడంతో వైరస్ గణాంకాలు మారుతూనే ఉన్నాయని చెప్పారు. కానీ కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వైరస్తో పాటు తప్పుడు సమాచార వ్యాప్తి అక్కడ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందన్నారు. ఈ వైరస్ కారణంగా చనిపోయిన ఒక మృతదేహాన్ని అప్పగించలేదని ఎబోలా చికిత్సా కేంద్రానికి స్థానికులు నిప్పంటించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి ఘటనలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైన ఇటోరీ ప్రావిన్స్ కు అక్కడి బాధితులకు అందే సహాయక చర్యలను సమన్వయం చేయడానికి అదనంగా మరికొంతమంది WHO సిబ్బందిని పంపినట్లు ఆయన తెలియజేశారు.
1: The Ebola outbreak in the Democratic Republic of the Congo is spreading rapidly. Previously, WHO assessed the risk as high at the national and regional levels and low at global levels. We are now revising our risk assessment to very high at the national level, high at the regional level, and low at global level. So far, 82 cases have been confirmed in DRC, with 7 confirmed deaths. But we know the epidemic in DRC is much larger. There are now almost 750 suspected cases

0: M177 suspected deaths. The situation in Uganda is stable, with two cases confirmed in people who traveled from DRC, with one death. The measures taken in Uganda, including intense contact tracing and cancelling the Martyrs' Day commemoration, appear to have been effective in preventing the further spread of the virus. An American national who was working in DRC has also been confirmed positive and transferred to Germany for care. We're also aware of reports today about another American national who is a high-risk contact who has been transferred to the Czech Republic.
1: కాంగో ఉగాండా దేశాల్లో ఈ ఎబోలా వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై నిఘా ఆసుపత్రుల సన్నద్ధత, అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ను ముమ్మరం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అదేవిధంగా న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 28 నుండి 31 వరకు జరగాల్సిన ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ కూడా వాయిదా పడింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆదివారం మరింత పెరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్దఫ్రా ప్రాంతంలో ఉన్న బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగినట్లు యుఏఈ ప్రకటించింది. ఈ ఘటనలో అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ రేడియేషన్ లీక్ కాలేదని అధికారులు తెలిపారు. అదే సమయంలో యుఏఈ 3 డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించింది. ఈ అగ్ని ప్రమాదానికి ఇరాన్ మద్దతు గల డ్రోన్ కారణమై ఉండొచ్చని ఆరోపించింది. సౌదీ అరేబియా కూడా ఇరాక్ వైపు నుంచి వచ్చిన 3 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందం విషయంలో ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సమయం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే భారీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి స్పందించిన ఇరాన్, అమెరికా మళ్లీ దాడులు చేస్తే యుద్దం మధ్యప్రాచ్యాన్ని దాటి విస్తరిస్తుందని హెచ్చరించింది. అమెరికా సెనేట్లో యుద్దాన్ని నిలిపివేయాలని కోరుతూ బుధవారం ఒక తీర్మానంపై చర్చ జరిగింది. ఇరాన్తో కొనసాగుతున్న యుద్దాన్ని నియంత్రించడానికి అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు చేపట్టకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అడ్డుకోవడానికి సెనెట్ ఈ ముఖ్యమైన తీర్మానంపై చర్చ చేపట్టింది. ఇక ఇరాన్ ప్రభుత్వం హార్మో జలసంధిలో నియంత్రిత సముద్ర మండలం ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ అనుమతి లేకుండా నౌకలు ప్రయాణించలేవని స్పష్టం చేసింది. ఇప్పటికే 26 కార్గో నౌకలు, ఆయిల్ ట్యాంకర్లకు భద్రత కల్పించినట్లు, హార్మోజ్ను దాటే నౌకల నుంచి 18 కోట్ల రూపాయల చొప్పున టోల్ వసూలు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా నౌకల యజమానులు అందులో ఉన్న సరుకు, అవి చేరుకోవాల్సిన గమ్యస్థానాల గురించి పూర్తి సమాచారాన్ని తమ అధికారులకు ముందే అందించాల్సి ఉంటుందని ఇరాన్ తెలిపింది. అయితే హార్మో జలసంధిలో నియంత్రిత సముద్ర మండలంపై ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ తీసుకువచ్చిన ఈ టోల్ వ్యవస్థ చట్టవిరుద్ధమని, వీటిని ఏ దేశమూ అంగీకరించకూడదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నౌకా రవాణా మార్గంలో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికి ఉండదన్నారు. ఎవరూ నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలిగించలేరని పేర్కొన్నారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛ నౌకాయానానికి రాజీ పడకూడదని, ఇటువంటి చర్యలు అమెరికా ఇరాన్ శాంతి చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయన్నారు.
2: We've always said a tolling system in the straits would be unacceptable, but we don't just say that, the world has said that. We have a resolution right now in the United Nations. We're trying to take it to the Security Council. It's sponsored by Bahrain. It has over 100 something in it. The highest number of co-sponsors in the history of the Security Council have signed on to our resolution. We were in China last week. We mentioned this about the tolling. They're against it. No one in the world is in favor of a tolling system. It can't happen. It would be unacceptable. It would make a diplomatic deal unfeasible if they were to continue to pursue that. So it's a threat to the world if they were trying to do that. And it's completely illegal, by the way.
1: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ప్రణాళికాబద్దమైన దాడులను తాత్కాలికంగా వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ నుంచి వచ్చిన తాజా శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తెలిపారు. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే మళ్లీ దాడులకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు.
3: It's sometimes hard to figure out exactly what it is that the Iranians want to accomplish out of the negotiation. So what we've done is tried to be as clear as possible. What are our red lines? What are the things that we're willing to be accommodating on? And what are the things that we absolutely must have? And as the president has said ad nauseum, and I think I've said it a lot too, Iran cannot have a nuclear weapon. We want to see not just the commitment to not have a nuclear weapon, but the commitment to work with us on a process to ensure that not just now, not just when Donald Trump is president, but years down the road, that the Iranians are not rebuilding that nuclear capability. And that's what we're trying to accomplish in the negotiations.
1: మరోవైపు ఇరాన్ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రతిపాదన

0: ను అమెరికాకు పంపినట్లు ధృవీకరించింది. ఇందులో అమెరికా దళాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలున్నాయని తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని జ్వాయా, తయర్డబా, తయర్ ఫెల్సే ప్రాంతాలపై ఆదివారం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 8 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు గాజా ప్రాంతంలోని ఖాన్ యూనిస్, దైర్ అల్ బలహా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 5 మృతి చెందారని వెల్లడించారు. వీరిలో హమాస్కు చెందిన అల్ కసామ్ బ్రిగేడ్స్ కమాండర్ ఇజ్ అల్ దిన్ అల్ హదాద్ కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో విదేశాంగ మంత్రుల సమావేశం స్వీడన్లోని హెల్సింగ్బోర్గ్ నగరం వేదికగా గురు శుక్రవారాల్లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే అంకారా సమ్మిట్కు సంబంధించిన చర్చలతో పాటు ప్రస్తుత ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన పలు సమకాలీన అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఐరోపా ఆర్కిటిక్ ప్రాంతాల భద్రత, నాటో రక్షణ వ్యయం పెంపు వంటి అంశాలు ఈ సమావేశంలో కీలకంగా నిలిచాయి. టర్కీ రాజధాని అంకారాలో జరగబోయే ప్రధాన నాటో సమ్మిట్కు దీనిని సన్నాహక సమావేశంగా సభ్యదేశాలు భావిస్తున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా యుక్రెయిన్కు మరింత మద్దతు అందించడంపై చర్చించారు. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్కు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆర్థిక సహాయం పెంచాలని సభ్యదేశాలు చర్చించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం చైనాలో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాలో పర్యటించిన వారం రోజులకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా చైనాకు వెళ్లడంతో అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా రష్యా దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. ప్రపంచంపై ఆధిపత్యం సాధించడం కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయమని, ఇటువంటి ఏకచక్రాధిపత్యం తగదని, ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దానిని అడ్డుకునేందుకు దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రపంచ అధికార వికేంద్రీకరణకు తమ కట్టుబాటును ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా పరస్పర గౌరవం, సమానత్వం, విశ్వాసం, ఇరుపక్షాలకు లబ్ది కలిగించే సహకారం అనే అంశాలతో చైనా రష్యా అనుబంధం కొనసాగుతోందని ఇరువురు నాయకులు పేర్కొన్నారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాల్లో చరిత్రాత్మక అవకాశాలను ఒడిసిపట్టేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన గొప్ప శక్తిగా పాశ్చాత్య దేశాలు వ్యవహరించడం లేదని, ఏకపక్ష చర్యలకు ఒడిగడుతున్నాయని జిన్పింగ్ ఆరోపించారు. ఈ చర్యలు కలిగించిన నష్టం అపారమని, ప్రపంచాన్ని మళ్లీ ఆటవిక రాజ్యంలోకి తీసుకువెళ్లేలా ఇవి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని ఇరువురు నేతలు వ్యతిరేకించారు. ఈ దాడులు పశ్చిమాసియా స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభానికి వెంటనే తెరపడాలని జిన్పింగ్ చెప్పారు. నార్వే రాజధాని ఓస్లో నగరం వేదికగా 3వ భారత నార్డిక్ సదస్సు మంగళవారం జరిగింది. ఈ సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్డిక్ దేశాలైన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అదేవిధంగా ఈ 5 దేశాలతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భారత నార్డిక్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ భారత నార్డిక్ దేశాల మధ్య సంబంధాలు స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాలు, సాంకేతిక భాగస్వామ్యాలు 2 ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.
1: ఆజ్ హమ్నే భారత్ ఔర్ నార్డిక్ సంబంధోకు గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా స్వరూప్ దేనే కా నిర్ణయ లియా హై. ఇస్ గ్రీన్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ సే हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
0: ముఖ్యంగా ఈ సదస్సులో భారత నార్డిక్ దేశాలు వ్యూహాత్మక హరిత భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. పునరుత్పాదక శక్తి, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పులపై సంయుక్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. అదేవిధంగా భవిష్యత్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయిన 6G అభివృద్ధిపై భారత నార్డిక్ దేశాలు సంయుక్త పరిశోధనలకు అంగీకరించాయి. స్టెమ్ రంగాల్లో విద్యా శాస్త్రీయ సహకారాన్ని కూడా విస్తరించాలని నిర్ణయించాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక ప్రాధాన్యత నేపథ్యంలో భారత్ తన ఉనికిని బలోపేతం చేసేందుకు నార్డిక్ దేశాలతో ఆర్కిటిక్

పరిశోధనలు, సముద్ర భద్రత, వాతావరణ అధ్యయనాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, నౌకాయన రంగాల్లో కూడా ఇరుపక్షాలు సహకారం చేసుకునేందుకు అంగీకరించాయి. రక్షణ తయారీ రంగంలో నార్డిక్ కంపెనీలకు భారత్లో అవకాశాలు కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ సదస్సు ద్వారా భారత నార్డిక్ సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా వాతావరణ మార్పులు, ప్రపంచ భద్రత, సాంకేతిక భవిష్యత్తు, ఆర్కిటిక్ వ్యూహాల వరకు విస్తరించినట్లు స్పష్టమైంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

10:19 దాటి 20 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. బ్రదర్స్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు హరివిల్లులో. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఏమిటి అంటే గనక, డ్యామ్ అనే పదంతో ఒక రాజధాని నగరం పేరైతే ఉందన్నమాట. అయితే ఈ రాజధాని నెదర్లాండ్స్లో ఉంది. ఇంతకీ రాజధాని పేరేంటి మీరే చెప్పాలి. మరి ఈ పేరు ఎవరు చెప్పారో చూద్దామా. మెసేజెస్ అయితే పంపించారు 8662438814కి. ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? వినయ్ ఆదిత్య మెసేజ్ చేశారు కడప నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పెదపరిమి నుండి అబ్దుల్ కలాం గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆజయ్ ఆదిత్య గారు గుడ్ మార్నింగ్ అంటూ ఐఎమ్ ఫైన్ అండి. హిందూపూర్ నుండి రాజేష్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శుభోదయం ఆదిత్య అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పిఆర్ శేఖర్ రావు గారు చీరాల నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ దుర్గా ప్రీతి గారు బళ్ళారి కర్ణాటక నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు వేటపాలెం బాపట్ల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. కానో నుండి తాతారావు గారు గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ, ఎస్ గుడ్ మార్నింగ్ అండి. రోటర్ డ్యామ్ కూడా ఉందా? అయితే నాకు తెలిసింది మీరు పంపించిన ఫస్ట్ ఆన్సరే, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? భాస్కర్ గారు పెడల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్రా కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు ఎలా ఉన్నారు? ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ గుడ్ మార్నింగ్ ఆదిత్య సార్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వంశీరాజ్ గుంటూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. తుర్కపల్లి విలేజ్ నుంచి డేవిడ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆమ్స్టర్డామ్. ఎస్, డ్యామ్ అనే పదంతో ఒక రాజధాని నగరం, అది కూడా నెదర్లాండ్స్. ఇంతకీ చెప్పాలంటే ఇది నెదర్లాండ్స్ దేశ రాజధాని ఆమ్స్టర్డామ్. నిజంగా ఈ ఆమ్స్టర్డామ్లో డ్యామ్ ఏంటి? నిజంగా వంతెనేనా? ఎస్, వంతెనే అనమాట. అక్కడ ఒక చిన్న వంతెన ఆధారంగా ఈ ప్రాంతంలో, అదే ఆ ప్రాంతంలో ఒక రాజధాని నగరం ఏర్పడిందంట. అందుకనే ఏదైనా సరే ఒక ల్యాండ్ మార్క్ ఆధారంగా ఒక సిటీ అనేది ఏర్పడితే గనక ఆ సిటీకి సంబంధించి ల్యాండ్ మార్క్ అదే ఎక్కువగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా ఆ సిటీకి ఆ ల్యాండ్ మార్క్ కి విడదీయరా అని సంబంధం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే విజయవాడ అనగానే

0: ఎవరికైనా గుర్తుకొచ్చేది ఇంద్రకీలాద్రి అండ్ అలాగే ప్రకాశం బ్యారేజ్. సో విజయవాడ ఎప్పుడు అంటే చెప్పాలంటే విజయవాడ ఏనాటి నుంచి ఉంది ప్రకాశం బ్యారేజ్ అనేది రీసెంట్గా వచ్చింది. సో అలా కాకుండా ఇక్కడ ఆమ్స్టర్ డ్యామ్ అనేది డ్యామ్ ఆధారంగా చుట్టూరా ఒక సిటీ అనేది ఏర్పడిందంట. అందుకనే వాళ్ళు ఆ డ్యామ్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలని వాళ్ళ పేర్లు పెట్టేసుకున్నారనమాట. సో ఆమ్స్టర్డామ్. సో ఈ నెదర్లాండ్స్ అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటంటే రకరకాల డ్యామ్స్. ఎస్, నెదర్ ఆమ్స్టర్డామ్లో ఉన్న డ్యామ్ మాత్రమే కాదు, దేశం అంతటా కూడా రకరకాల చోట్ల రకరకాల డ్యామ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇంకా వాటి ప్రత్యేకతలు కూడా చాలానే ఉంటాయి. సో రీసెంట్గా యాప్స్ లూయిస్ డిక్ డ్యామ్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరిగిందనమాట. సో యాప్స్ లూయిస్ డిక్, ఇది నేను డచ్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేశానో లేదో కానీ ఇంగ్లీష్లో ఉన్న స్పెల్లింగ్ ప్రకారం ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ మాత్రం కరెక్ట్గానే చేశానమాట. సో ఈ యాప్స్ లూయిస్ డిక్ డ్యామ్ యొక్క ముఖ్యమైన పాత్ర ఏంటంటే కనుక నెదర్లాండ్స్లో కొన్ని కొన్ని ప్రాంతాలు సముద్ర మట్టం కంటే తక్కువగా ఉంటాయి. అదేంటి, సముద్ర మట్టం కంటే 2,000 అడుగుల ఎత్తులో, సముద్ర మట్టం కంటే 10,000 అడుగుల ఎత్తులో అని చెప్పి వింటూ ఉంటాం కదా. ఇది హిల్ స్టేషన్స్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. అదే కనుక సముద్ర మట్టం నుంచి కొంచెం కిందగా ఉంది అంటే కనుక అక్కడ నీళ్లు అనేవి చాలా ఎక్కువగా నిలిచిపోతూ ఉంటాయి. చెప్పాలంటే ఇంకా సముద్రం దగ్గరలో ఇటువంటి ప్రాంతాలు ఉంటే సముద్రం వాటర్ అనేది ఎక్కువగా లోపలికి చొచ్చుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తెలిసిన విషయమే కదా, సముద్రం వాటర్ అది కూడా లోపల నుంచి చొచ్చుకుంటూ వస్తుంది అంటే అక్కడ వ్యవసాయం కాదు కదా, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినా కూడా అది తుప్పెక్కేసి పడిపోతుంది అనమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా రెస్ట్రిక్ట్ చేయడం కోసం ఆ ప్రాంతంలో ఒక డ్యామ్ని అయితే చాలా పెద్దగా చెప్పాలంటే 10 కిలోమీటర్ల పైనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. అదే యాప్స్ లూయిస్ డిక్ డ్యామ్. ఇది సముద్రపు నీటిని ఆ ప్రాంతంలోకి రాకుండా మొత్తం అంతా కూడా రక్షిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఇది అంత ప్రత్యేకమైంది, అంత ప్రధానమైంది. మరి హరివిల్లులో నేను అడగబోయే 2వ ప్రశ్న ఏంటంటే సంయుక్త అరబ్ రాజ్యాలు. మరి నేను దీన్ని తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్తే గనక ఒక దేశం పేరు వస్తుందన్నమాట. సంయుక్త అరబ్ రాజ్యాలు దీన్ని ఇంగ్లీష్లో చెప్పాను, అదే సారీ తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో మీరు చెప్తే ఒక దేశం పేరు వస్తుంది. మరి ఇంతకీ ఈ తెలుగులో చెప్పిన దాన్ని ఇంగ్లీష్లో ఆలోచించి మెసేజ్ పంపించేయండి 8662-4888-14కి.
1: హాట్ సమ్మర్లు
2: కూల్ టిప్స్. సమ్మర్లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
1: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
2: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
1: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితులకు.
2: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
1: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
2: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
1: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
2: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
1: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి, ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్.
3: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నాలే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: तर फुका लो लो ये खो लावा लो जस पक्का क्लिक लो ना ना वा
1: चिकु कुन्नाडु
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

10:33 దాటి 17 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి హరివిల్లులో అడిగిన రెండవ ప్రశ్న ఏమిటంటే సంయుక్త అరబ్ రాజ్యాలు. నేను దీన్ని తెలుగులో చెప్పానన్నమాట. ఈ పదాన్ని మీరు అంటే ఈ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ని మీరు ఇంగ్లీష్లో చెప్తే కనుక ఒక దేశం పేరు అయితే వస్తుంది. మరి ఇంతకీ ఏమిటి ఆన్సర్ అంటే కనుక చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు? హాయ్ అజయ్ ఆదిత్య అంటూ జయదీప్ సాయి ఫ్రమ్ విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా విశ్వజ్ఞ విజయవాడ నుండి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వంశీరాజ్ గుంటూరు నుండి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. సిటీ పేరు మెసేజ్ చేశారు అందులో, కానీ ఆ సిటీ ఏ కంట్రీలో ఉందో ఆ కంట్రీ పేరు కావాలన్నమాట ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆయలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు పద్మావతి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కడప నుండి వినయ్ ఉత్తమ్ రెడ్డి నిషిత మెసేజ్ చేస్తున్నారు. ఇంకా శ్రీలేఖ నిరంజన కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. పిఆర్ శేఖరరావు గారు చీరాల నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు ఇలా అంటారు. ఎస్ అలాగే అంటారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ లేమెళ్లపాడు నుండి భాను గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఆన్సర్ ఏంటి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దీన్ని యుఏఇ అంటారన్నమాట. సిటీ ఆఫ్ పర్ల్స్ అని ఏ నగరానికి పేరు? భారతదేశంలో సిటీ ఆఫ్ పర్ల్స్ అని ఏ నగరానికి పేరు? హరివిల్లో మూడవ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే 8662484 8662484 8684248 కి మీ మెసేజ్ పంపించవచ్చు.

10 గంటల 40 నిమిషాలు దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివిల్లో. మరి హరివిల్లులో అడిగిన ప్రశ్న ఏంటంటే, సిటీ ఆఫ్ పర్ల్స్ అని భారతదేశంలో ఏ నగరానికి పేరు? తెలుసుకుందాం ఎవరెవరు మెసేజెస్ చేశారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి, హైదరాబాద్. ఆన్సర్ రివీల్ చేసేసానా? కడప నుండి వినయ్, ఉత్తమ్ రెడ్డి, నిషిత, శ్రీలేఖ, నిరంజన మెసేజ్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్. ఎస్ కరెక్ట్ ఆన్సర్ వంశీరాజ్ గారు గుంటూరు నుండి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్ ఐలవరం నుంచి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు, పద్మావతి గారు. బలరాంపూర్ ఉత్తరప్రదేశ్ కాదనుకుంటా, ఆన్సర్ అయితే ఇదే. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎస్ గుడ్ మార్నింగ్ అంటూ సంధ్యా, ప్రతీక్, ధీరజ్ నాగల్ దిన్నె నుండి మెసేజ్ చేశారు హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్ రాజేష్ గారు హిందూపూర్ నుండి. కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి. కరెక్ట్ ఆన్సర్ జాన్సన్ గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పిఆర్ శేఖర్ రావు గారు మెసేజ్ చేశారు. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. స్వీట్ ఆన్ మంగళగిరి దామర్లా చినమత్సన్ రావు గారు, పెదమస్తన్ రావు గారు మెసేజ్ చేశారు. అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా ఐలవరం నుండి మెసేజ్ చేస్తున్నారు. ఒక ఆన్సర్ని కరెక్ట్ చేసుకున్నారు ధర్మారావు గారు, పద్మావతి గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ అన్నమాట. మరి ఇంకా ఈరోజు హరివిల్లు కార్యక్రమంని ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకా తర్వాత ఇప్పుడు ఒక సాంగ్ అయితే విందామా?

0: కన్మణి ఖతిజా రాంబో మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు. హరివీళ్ళు ప్రోగ్రామ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు సమయం 10:45 దాటి 16 సెకండ్లు కావస్తోంది. వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ ఉన్నారు చాలా కాలం నుంచి. అయితే డాక్టర్ గారు, వేసవి కాలం, సమ్మర్ అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత అసౌకర్యంగా ఉంటారు. ఇక షుగర్ ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది గత కార్యక్రమంలో కూడా చెప్పారు మీరు. డాక్టర్ గారు, షుగర్ ఉన్నటువంటి వారు ఈ లవణాలు సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే, అంటే మీరు చెప్పారు గత కార్యక్రమంలో ఎలక్ట్రోలైట్స్ ఇన్బ్యాలెన్స్ అనేటువంటిది సమ్మర్లో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, డీహైడ్రేషన్ అనేటువంటిది అని అన్నారు, మరి ఏం చేయాలి అలాంటప్పుడు?
3: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. సో బేసికల్గా సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేయాలంటే బేసికల్గా ఏంటంటే సరిపడా నీరు తీసుకోవాలండి. బటర్ మిల్క్, నిమ్మకాయ నీళ్లు, షుగర్ లేని నిమ్మకాయ నీళ్లు, ఎటువంటి జ్యూసులు తీసుకోకూడదు. చాలామంది జ్యూసెస్ తీసుకుంటారు, షుగర్ ఉన్న వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. జ్యూసెస్ తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది అనేది ఒక మైండ్కి ఒక చిన్న అపోహ మాత్రమే. బేసికల్గా పండ్లు తినచ్చు, జ్యూస్ తాగకూడదు. జ్యూస్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ పీచు పదార్థం లేకపోవడం వల్ల, ఆ జ్యూస్ తాగిన వెంటనే ఫైబర్ లేకపోవడం వల్ల షుగర్ అనేది ఇన్స్టెంట్గా స్పైక్ అవ్వడం, దానికి తగ్గట్టు ఇన్సులిన్ డిమాండ్ చేయడం. విపరీతమైన జ్యూస్ తాగిన 2 అవర్స్ తర్వాత, షుగర్ పేషెంట్స్ గురించే చెప్తున్నాను, నార్మల్ పర్సన్స్ గురించి కాదు. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడినట్టు నీరసంగా ఉన్నప్పుడు మీరు ప్లెయిన్ మజ్జిగ తీసుకోండి, లేదా మంచినీళ్ళు తీసుకోండి, కావాల్సిన మంచినీళ్ళు తీసుకోండి, చిట్కడం తుప్పేసి మజ్జిగ 4-5 గ్లాసులు తీసుకోండి, అంటే ఓవర్ 2 అవర్స్. తర్వాత బాగా నీరసంగా ఉండి తప్పన్నప్పుడు మాత్రమే ఓఆర్ఎస్ ఒకటి తీసుకోండి. కొబ్బరి నీళ్ళు కూడా, లేత కొబ్బరి నీళ్ళు, కిడ్నీ సమస్యలు అంతకుముందు ఎటువంటి కిడ్నీ సమస్యలు లేకపోతే కొబ్బరి నీళ్ళు తీసుకుంటే కూడా ఈ డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ సమస్య తగ్గించవచ్చు.

0: కానీ ఇంకా ఇవి తీసుకున్నా సరే మీకు బాగా విపరీతమైన కండరాలు పట్టేయడం, అయోమయంగా ఉండడం, విపరీతమైన నీరసం, గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు అయోమయంగా ఉన్నట్టు ఉంటే మాత్రం మీరు ఒక ఫిజిషియన్ని కలిసి దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందండి.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే లవణాల సమతుల్యత దెబ్బతినకుండా ఉండటం కోసంగా, అంటే ఒకవేళ ఆ ఎలక్ట్రోలైట్స్ అనేటువంటిది ఇన్బ్యాలెన్స్ అయినట్లయితే ఇట్లా కొబ్బరి నీళ్ళు ఇలాంటివి చెప్పుకొచ్చారు మీరు, మజ్జిగ ఇలాని. మరి షుగర్ ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగకూడదు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయని అంటుంటారుగా.
0: కొబ్బరి నీళ్ళు, షుగర్ కంట్రోల్ ఉన్నవాళ్ళు జస్ట్ లేత కొబ్బరి నీళ్ళు ఆ డిహైడ్రేటెడ్ స్టేట్లో మాత్రమే తీసుకోమంటామండి, రెగ్యులర్గా కాదండి.
1: తర్వాత డాక్టర్ గారు, అసలు వేసవి కాలంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉండాలి? ఏ కాలంలో అయినా అంతే ఉండాలా? ఈ సమ్మర్లో ఏమైనా ఉందా ప్రత్యేకం?
0: లేదు సార్, ఈ సమ్మర్లో షుగర్ లెవెల్స్ కొంచెం ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ కాలంలో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, షుగర్ పేషెంట్కి, నార్మల్ పర్సన్ కాదు, నార్మల్ పర్సన్కి అయితే సరగడపిన షుగర్ 99 లోపల ఉండాలి, తిన్న తర్వాత షుగర్ 160 లోపల ఉండాలి. అదే షుగర్ పేషెంట్స్కి అయితే పరగడపిన 80 నుంచి 130 లోపల ఉండొచ్చు, 126 లోపల ఉండొచ్చు, తిన్న తర్వాత 180 లోపల మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే షుగర్ HbA1c అంటే షుగర్కి సంబంధించిన 3 నెలల సగటు యావరేజ్ పరీక్ష 7 లోపల మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే షుగర్ లెవెల్స్లో బాగా సమ్మర్లో బాగా హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొందరికి ఎండలో తిరిగినప్పుడు షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంది, లేదా స్ట్రెస్ వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి తరచూ మానిటరింగ్ చేసుకుని దాని తగ్గట్టు మెడిసిన్స్, డైట్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, షుగర్ ఉన్నటువంటి వారు, దీర్ఘకాలంగా ఉన్నటువంటి వారు ప్రత్యేకించి ఇన్సులిన్ వాడుతూ ఉంటారు డాక్టర్ల సలహా మేరకు.
0: అవును సార్.
1: ఈ వేసవి కాలంలో, ఈ సమ్మర్లో ఇన్సులిన్ వాడేటువంటి పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: సార్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇన్సులిన్ వాడేవారి గురించి, ఇన్సులిన్ వాడే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇన్సులిన్ అనేది ఉష్ణోగ్రతకి చాలా సెన్సిటివ్ అండి. అది బాగా వేడి ప్రదేశంలో ఎండకు పెట్టినప్పుడు దాని పొటెన్సీ పోయే అవకాశం ఉంది కాబట్టి ఇన్సులిన్ పెన్ లేదా బాటిల్ వాడేవాళ్ళు ఎవరైనా సరే మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో డోర్లోనే మెయింటైన్ చేయాలి, 2 to 8 degrees టెంపరేచర్లో. తర్వాత డీప్ ఫ్రీజ్లో పెట్టకూడదు, గడ్డగట్టితే కనుక ఇన్సులిన్ వాడకూడదు, ఫ్రిడ్జ్ డోర్లోనే పెట్టుకోవాలి, డైరెక్ట్గా సన్లైట్ పడే చోట పెట్టకూడదు, తర్వాత కార్లో డైరెక్ట్ డాష్ బోర్డ్ మీద ఎండకి ఫేస్ చేస్తూ పెట్టకూడదు. అలా పెడితే ఇన్సులిన్ పనితీరు తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఇన్సులిన్ ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు ఇన్సులిన్ పౌచెస్ దొరుకుతాయండి, అంటే కూల్ పౌచెస్ దొరుకుతాయి, ఆ కూల్ పౌచెస్లోనే ఇన్సులిన్ పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నన్ను కొంతమంది పేషెంట్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది, కానీ కొంతమందికి ఫ్రిడ్జ్ లేని, మేబీ ఒక 10 రోజులు వేరే ట్రిప్కి వెళ్తున్నాం, ఆ 10 రోజులకి ట్యాబ్లెట్ ఇచ్చేయమంటారు, అది కొంతమందికి కుదరని పక్షంలో కూడా ఇన్సులిన్ని వాళ్ళు ఏ ట్రిప్కి వెళ్ళినా సరే కూల్ పౌచ్లో తీసుకెళ్ళి ఇన్సులిన్ చేసుకోవచ్చు. కానీ ఇన్సులిన్ స్కిప్ చేయడం, ఎవరికైతే ఇన్సులిన్ అవసరమని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో వాళ్ళకి అవసరమైతే తప్ప మనం ఇన్సులిన్ అనేది అడ్వైస్ చేయము, అంటే ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్స్కి మాత్రమే మనం ఇన్సులిన్ అడ్వైస్ చేస్తాము. సో ఈ ఒక వారం రోజులు మనం ఊరెళ్తున్నాం కదా, ఆ వారం రోజులు ఇన్సులిన్ మిస్ చేయడం వల్ల వాళ్ళకి వెళ్ళిన ఊర్లో డయాబెటిక్ కీటోసిస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ డోస్ అనేది డాక్టర్ సలహా లేకుండా మీరు స్కిప్ చేయకూడదు. క్యారీ చేస్తున్నప్పుడు ఒక ఇన్సులిన్ కూల్ పౌచ్లో పెట్టుకుని ఎండ తగలని ప్రదేశంలో పెట్టుకుని బ్యాగ్లో తీసుకెళ్లొచ్చు.
1: డాక్టర్ గారు, వేసవి కాలంలో వడదెబ్బ తగిలింది అంటే మీరు వైద్యులు హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్ అనే పదాలు వాడుతుంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళది ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని.
0: అవును సార్. అవును.
1: సరే, వడదెబ్బ తగిలింది అనుకోండి, హీట్ స్ట్రోక్ అయింది అనుకోండి, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా మీరు? ఇన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలనా?
0: సార్, అదే అడ్మిషన్ బేసికల్గా మనకి పేషెంట్ ఒక జనరల్ కండిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో పేషెంట్ కాన్షియస్ ఓరియంటెడ్ ఉన్నాడు అంటే మనకు బేసికల్గా సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ సరిపోతుంది. లేదు, హై గ్రేడ్ ఫీవర్తో వచ్చాడు, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడు, టెంపరేచర్స్ కంట్రోల్ అవ్వట్లేదు, అన్కంట్రోల్డ్ షుగర్ ఉందంటే మాత్రం దాని తగ్గట్టు మనం వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, సమ్మర్లో చాలామంది అంటే మామూలు మనుషులు కూడా విపరీతంగా ఈ జ్యూసులు, కూల్ డ్రింకులు బాగా తాగుతుంటారండి. మామూలు వాళ్ళ విషయం పక్కన పెడితే ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ జ్యూసులు లాంటివి కానీ కూల్ డ్రింకులు లాంటివి కానీ తాగి
0: సార్, షుగర్ ఉండే వాళ్ళు కూల్ డ్రింక్స్ కానీ డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇంకా ఆ షేక్స్, ఈ షేక్స్ లేకపోతే ఐస్ క్రీమ్స్ అనేవి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందువలన అంటే ఆ షుగర్ అనేది మనకి ఫ్రూట్స్ డైరెక్ట్గా తిన్నప్పుడు ఆ పీచు పదార్థం ఉండడం వల్ల షుగర్ స్పైక్ అనేది ఇన్స్టెంట్గా ఉండదు. అదే జ్యూస్ చేసినప్పుడు అంతా వడబట్టేస్తారు కాబట్టి తీసుకున్న వెంటనే షుగర్ లెవెల్స్ బ్లడ్లోకి

0: పైకి అవ్వడం జరుగుతుంటుంది. దానివల్ల షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం, దానివల్ల మళ్ళీ నీరసం రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎప్పుడైనా సరే ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తినాలి. ఈ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి.
1: ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది చాలా మందికి.
0: సార్,
1: సరే మిగిలిన ఫ్రూట్ జ్యూస్ అంటే సరే మీరు చెప్పినటువంటి ఇబ్బంది ఉందనుకుందాం, బత్తాయి పళ్ళు వీటినే కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో చీనికాయలు అంటారు, చీనిపళ్ళు
0: సార్, అవి తొనతో పాటు తినొచ్చండి,
1: తినొచ్చు
0: తినొచ్చు,
1: అది కూడా జ్యూస్ తాగినా కూడా ఇబ్బంది
0: లేదు సార్. తొన తింటే ఆ ఫైబర్ ఉండే బెనిఫిట్, షుగర్ రిలీజ్ స్లోగా ఉంటుంది. అదే మీరు జ్యూస్ తాగే అది మొత్తం అంతా వడబట్టేసిన తర్వాత మీకు ఇన్స్టెంట్గా షుగర్ స్పైక్ వచ్చేస్తుంది. కాబట్టి బత్తాయి కాయలు, కమలకాయలు తొనతో పాటు తినొచ్చండి. అది ఒకేసారి మీడియం సైజ్ కాయ తీసుకోవచ్చు, ఒకేసారి ఎక్కువ కాకుండా ఒక హాఫ్ కాయ లేకపోతే ఫుల్ కాయ, షుగర్ లెవెల్స్ బట్టి చూసుకుని తీసుకోవాలండి.
1: డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ కండిషన్ అని ఒక పదం వాడారు.
0: అవునండి,
1: అది చాలా మందికి మామూలు ప్రజలకు కొంచెం అంతగా ఎక్కువగా అర్థం కాదేమో. అసలు ఏమిటి డాక్టర్ గారు ఆ కండిషన్ అంటే ఏంటి అసలు?
0: సో డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనేది షుగర్ కంట్రోల్లో లేని పేషెంట్స్కి వచ్చే అతి ముఖ్యమైన కాంప్లికేషను. దాంట్లో ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేనప్పుడు పేషెంట్స్ విపరీతమైన వామిటింగ్స్, కడుపులో నొప్పి, అయోమయంతో వస్తూ ఉంటారు. పేషెంట్ దగ్గర ఒక రకమైన స్మెల్ వస్తుంది, అంటే ఫ్రూటీ ఆర్డర్ అంటాము కీటోన్స్ వల్ల, ఒక రకమైన పండ్ల వాసన అంటే పండ్ల జ్యూస్ వాసన పేషెంట్ దగ్గర వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా పేషెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసి యూరిన్లో కీటోన్స్ ఎంత ఉన్నాయో చూసి అది ఒక డయాబెటిక్ ఎమర్జెన్సీ. అది అంత కామన్ కాదు, కేవలం షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు, ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము, టైప్ 1 పేషెంట్స్లో చూస్తూ ఉంటాము. అదేంటంటే ప్రీడిస్పోజింగ్ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు డీకేఏలోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా అన్కంట్రోల్డ్ డయాబెటిక్ పేషెంట్ అయోమయంగా ఉన్నప్పుడు, ఆయాసపడుతున్నప్పుడు, కడుపులో నొప్పి చెప్పి లేకపోతే విపరీతంగా వామిటింగ్స్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి అది డయాబెటిక్ కీటోసిసా లేకపోతే కీటోఅసిడోసిసా లేకపోతే ఆ కీటోన్స్ లేకుండా కేవలం షుగర్ ఒకటే కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చిన కాంప్లికేషన్నా అనేది మీరు ఎవాల్యుయేట్ చేసి డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో డయాబెటిక్ కీటోఅసిడోసిస్ అనేది ప్రీడిస్పోజింగ్ అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్, లేకపోతే పోయినసారి నేను చెప్పినట్టు వామిటింగ్స్, మోషన్స్ లాంటి కండిషన్స్లో, లేకపోతే ఇంకేదో ఇన్ఫెక్షన్ వల్ల, ప్రీడిస్పోజింగ్ కండిషన్ వల్ల డీకే వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళు, ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళలోనే ఆ కాంప్లికేషన్ ఎక్కువ వస్తుంది. ఇకపోతే షుగర్ కంట్రోల్ ఉన్నా సరే కొంతమందికి లేటెస్ట్ జనరేషన్ ఆఫ్ మెడిసిన్స్, మనకి SGLT ఇన్హిబిటర్స్లో కొంతమందికి యూగ్లైసెమిక్ కీటోసిస్, అంటే షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా సరే డిహైడ్రేషన్ వల్ల వాళ్ళ బాడీలో అసిడోసిస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. ఇదన్నీ ఏంటంటే మనం లక్షణాలు చెప్పడం కంటే పేషెంట్కి ఉండే కండిషన్ బట్టి మనం అప్పటికప్పుడు డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి.
1: డాక్టర్ RLV ఫణికుమార్ గారు, అసలు వేసవి కాలంలో షుగర్ ఉన్నటువంటి వారు పాటించాల్సినటువంటి ఆహార నియమాలు, దాంతోపాటు విహార నియమాలు.
0: సో షుగర్ ఉన్న వాళ్ళు బేసికల్గా వేసవి కాలంలో తీసుకోవాల్సిన చలవ చేసే ఫుడ్స్ గురించి, మనం నీటి శాతం ఎక్కువ ఉండే కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవచ్చండి. బెస్ట్ వచ్చేసి అన్నిటికంటే బెస్ట్ కీరా దోసకాయ, టొమాటో, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ, ఇది రోజువారీ డైట్లో ఉంచుకోవచ్చు. ఆకుకూరలు, మొలకలు, ఉడకబెట్టిన శనగలు, స్ప్రౌట్స్, అలసందలు లేకపోతే కాబులి శనగలు ఇవి తీసుకోవచ్చు. మజ్జిగ ఎక్కువ తీసుకోవచ్చు. గుడ్లు, చేప, చికెన్ తీసుకోవచ్చు, అది కూడా ఉడికించిందే ఫ్రైడ్ కాకుండా. మటను, రెడ్ మీట్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. తర్వాత పండ్లలో వచ్చేసి యాపిల్, బొప్పాయి, జామకాయ, కమల ఇవన్నీ లిమిట్లో తీసుకోవచ్చు. తీసుకోకూడని పదార్థాలు వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూల్ డ్రింక్స్, డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మైదా, బేకరీ ఐటమ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్, ఏదైనా ఆహారం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే షుగర్ స్లోగా రిలీజ్ అవుతుంది, పేషెంట్కి అది బెనిఫిట్ చేస్తుంది. ఇన్స్టెంట్గా రిలీజ్ అయ్యే ఫుడ్ ఏది తీసుకున్నా సరే అది ఇన్స్టెంట్గా షుగర్ లెవెల్స్ తినగానే అరిగిపోయి షుగర్ వెంటనే పెరిగిపోయే ఫుడ్స్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి.
1: పాలు, బాదం పాలు ఈ రెండిట్లో ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు?
0: పాలకి ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. బాదం పాలు అనేది అది అగైన్ మళ్ళీ ఇందాక మనం అనుకున్న కూల్ డ్రింక్స్ కోవకు వస్తుంది కాబట్టి పాలు తీసుకోవచ్చండి. అది కూడా మీడియం ఫ్యాట్ ఉండే పాలు తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం పెరుగు కంటే బటర్ మిల్క్ బెటర్ అండి.
1: మంచిది. డాక్టర్ గారు, దానిమ్మ పళ్ళు యాక్చువల్గా మనం జ్యూస్ ఎవరు తొందరగా తాగరు, తాగుతున్నప్పటికీ కూడా తక్కువగా తాగుతారు. దానిమ్మ గింజలు తినొచ్చు,
0: తినొచ్చు.
1: డయాబెటిక్ పేషెంట్లు తినొచ్చు,
0: తినొచ్చండి. ఒక కప్ గింజలు బౌల్ నిన్న తినొచ్చు. సార్, ఫైనల్గా ఒక 7 రూల్స్ గుర్తుపెట్టుకోండి. బేసికల్గా రోజుకి కనీసం 3 లీటర్ల వాటర్ తీసుకోండి. హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ గారు మీకు చెప్పిన లిమిట్ వాటరే తీసుకోండి. కొంతమంది కార్డియాక్ ఫెయిల్యూర్స్లో, కిడ్నీ ఫెయిల్యూర్స్లో

0: ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాటర్ కంటెంట్ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మేరకే తీసుకోండి. అంటే లిమిట్, మనం ఫ్లూయిడ్ ఇంటేక్ లిమిట్ చేస్తాం కాబట్టి కిడ్నీ పేషెంట్స్కి, కార్డియాక్ పేషెంట్స్కి. జ్యూసులు, కూల్ డ్రింక్స్కు పూర్తిగా తగ్గించుకోండి. తర్వాత షుగర్ లెవెల్స్ వారానికి ఒకసారి రెండుసార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. మూత్రంలో ఏదైనా మంట అనిపించినా లేకపోతే ఫీవర్ వచ్చినా సరే ఇన్ఫెక్షన్ని ముందుగానే గుర్తించే అవకాశం కోసం యూరిన్ టెస్ట్ చేసుకుని మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఉన్నప్పుడు, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారిని కలిసి వారి నిర్ణయం మేర మీరు వాళ్ళు చెప్పిన సలహా పాటించాల్సిన అవసరం ఉంది. నీరసంగా అనిపించినా లేకపోతే యూరిన్ తక్కువ వస్తున్నట్టు అనిపించినా సరే కూడా మీరు దాన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సలహా మేరకు మీరు నిర్ణయం తీసుకోండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి పణికుమార్ గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరింతవరకు వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: വാർത്തകൾ FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. 4 రోజుల భారత పర్యటనకై అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో ఈరోజు కోల్కతా చేరుకున్నారు. భారత్లో ఆయన తొలిసారి పర్యటిస్తున్నారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, రేపు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో రుబియో విస్తృత చర్చలు జరపనున్నారు. ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి మంగళవారం ఆయన హాజరుకానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమర్రి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. యాదమర్రి మండలం కండ్రిగ ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలిస్తారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు వచ్చే ఏడాదిలో స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. సుమారు 6,000 కిలోమీటర్ల సరిహద్దును శత్రు దుర్భేద్యంగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈరోజు 3 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25వ తేదీ సోమవారం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటాను అదే రోజు 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థ నిర్ణయం తీసుకున్నాయి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ నెలలోనే ఇంధన ధరలు 3 సార్లు పెరిగాయి. తాజాగా పెంచిన ధరలు నేటి 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. రానున్న 7 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో సహా వాయువ్య, మధ్య, తూర్పు భారత్లోని కొన్ని మైదాన ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 4 వారాల పాటు జరిగే కార్యక్రమాన్ని బెలూన్ లేగర్ వేసి ఆయన ప్రారంభించారు. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసులను శుభ్రం చేయడం, 2వ వారంలో కాలువలను శుభ్రం చేయడం, 3వ వారంలో ఇల్లు, షాపుల వద్ద చెత్తను వేరు చేసేలా అవగాహన కల్పించడం, 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ను శుభ్రం చేసేలా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వానికి

రికార్డు స్థాయిలో 2.87 లక్షల కోట్ల డివిడెండ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెల్లించిన 2.69 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.75% ఎక్కువ. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: 11:05 దాటి 53 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యు రాజే ఆదిత్య. మరి ఈ రోజు ఎన్నో విషయాలు అయితే తెలుసుకున్నారు కదా, మరి వాటితో పాటు ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే విన్నారు. మరి మళ్ళీ మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకునే ముందు ఇంకా అంతవరకు స్టే కూల్ అండ్ స్టే హ్యాపీ. విత్ దిస్ యువర్ రాజే ఆదిత్య ఈ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటుంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 1.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ హాయ్ ఫ్రెండ్స్ మరి మిమ్మల్ని అందరినీ ఈ సమయంలో అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్ సో మరి స్టూడియోల సమయం చూస్తే 11:14 అదేంటి భయ్యా నువ్వు సాయంత్రం పూట చక్కగా షికారుకి వెళ్ళినట్టుగా వస్తావు కదా ఏంది టైంలో వచ్చావు అనుకుంటారా ఏం లేదు భయ్యా ఆ షికారుకు నుంచి కాస్త షేర్ అట్లా వెళ్ళిపోయింది అందుకనే నేను ఇట్లా వచ్చేసాను అనమాట ఏదోమైనా కానీ భయ్యా వచ్చాను కదా మీకోసం మంచి మంచి పాటలు బుల్లి బుల్లి మాటలు తీసుకొచ్చాను వాటన్నిటిని మీకు వినిపించేస్తాను మరి ఇక లేట్ చేయకుండా రెడీ చేసేద్దాం ఈనాటి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తావు మరి 11 అయిపోయిందంటే సినిమా కబుర్లు మరి సినిమా కబుర్లో మీకోసం చక్కెరలో కొడుతూ మొత్తం ఎన్నో సినీ విశేషాలు తీసుకొచ్చాను వాటన్నిటిని మీకు చెప్పేస్తాను అంతకంటే ముందు ఒక మంచి రాజుగారి పాట విందాం మన కోసం సిద్ధంగా ఉన్నారు ది రాజసాబ్ మూవీ నుంచి ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తుండే స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: We got style. Make it move with a smile.

ഉമ്മൻമുടിയ ഫ്രണ്ട്സ് പെരുന്താക്ഷ്യം ചേസ്റ്റുന്നത് ആകാശവാണി വിജയവാഡ വിവിധ ഭാരതി FM 101.3 మనము నా సినిమా కబుర్లలో మరి ముందుగా మీకోసం చెప్పబోతున్నటువంటి ఆ సినిమా విశేషాలు ఏమిటి అంటే, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఉన్నారు కదా భయ్యా, ఆయనది నెక్స్ట్ ఒక మంచి సినిమా వస్తుంది. మనందరికీ తెలిసిందే మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు సానాదానికి వారిద్దరు కాంబినేషన్లో వస్తున్నటువంటి చిత్రం పెద్ది అని. ఆల్రెడీ ఈ సినిమా గురించి ఏ విషయం వచ్చినా కానీ అదొక పెద్ద సెన్సేషనే, ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ఒక మంచి రెండు పాటలను మన కోసం రిలీజ్ చేసి ఒక ఉర్రూ తిరిగిచ్చేశారు. దానికి తోడు మొన్ననే రీసెంట్గా టీజర్ కూడా విడుదల చేసి అసలు ఆ సినిమా స్టోరీ ఏ రేంజ్లో ఉండబోతుందా, అందులో మన రామ్ చరణ్ ఎట్లా కనబడబోతున్నాడా అని చక్కగా చూపించారు. ఇంకా రెండు మూడు క్యారెక్టర్లు ఉంటారేమో, డబల్ ఫోజ్ ఏమో అనుకున్నాం కానీ అదేం కాదండి భయ్యా. చక్కగా ఈయన ఒక రెండు మూడు క్యారెక్టర్ని ఈయనే మని పోషిస్తున్నారంటే మామూలుగా ఉండదు విషయం. మరి ఖచ్చితంగా సినిమా అయితే కనుక మన సిల్వర్ స్క్రీన్ మీద ఒక రేంజ్లో ఉండబోతుంది. మరి దానికి తోడు కాస్త కుర్రాలను ఖుషీ చేయడం కోసం, సినిమాని మంచి ఇదిగా ఉంచడం కోసం ఇంకొక సినిమాలోని పాటను అయితే కనుక విడుదల చేయబోతున్నారట. మరి ఆ పాట కూడా ఒక రేంజ్లో ఉండబోతుందని టాక్. బేసికల్గానే మన ఏఆర్ రహమాన్ గారు ఒక టైప్ ఆఫ్ మాస్ సాంగ్స్ ఇవ్వడంలో ఆయన దిట్ట. దానికి శృతి హాసన్ గారు నృత్యం చేసి చేశారంటే మామూలుగా ఉంటుందా. వీరిద్దరు కాంబినేషన్కు తోడు మన రామ్ చరణ్ గారు కూడా స్టెప్పులు వేస్తే ఇక విజిల్ వేయడానికి విజిల్ రాని వారు కూడా విజిల్ పట్టుకెళ్తారండి. అలా ఉంటుంది మరి విషయం, మామూలుగా ఉండదు మరి, చదువుకుంటుంది మరి. చూడాలి మరి థియేటర్లో ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఈ పాట ఈ మూవీ అదనమాట సంగతి. మరి ఈ మంచి విషయం ఉన్నాం కదా, అందుకే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ గేమ్ చేంజర్ నుంచి. ఈ పాటను కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: तरफू कालू लो ये खुला बालू जस पकट लिख लो नैना वाह
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటలు చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3 మనం సినిమా కబుర్లలో బయా ది మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఈ మధ్య మనం మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారిని చక్కగా ముద్దుగా పిలిచేసుకుంటున్నాం. మరి ఈయన చేసే ప్రతి సినిమా ఒక రేంజ్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. దానికి తోడు ఈయనకి మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు కూడా యాడ్ అయితే ఎలా ఉంటుంది అన్న రేంజ్ని మనం ఆల్రెడీ అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో చూసాము. ఏం చూపించారు భయ్యా, బేసిక్గానే మన జూనియర్ ఎన్టీఆర్ అంటే మంచి డాన్స్, మంచి ఫైట్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఒక కొత్త ఫ్రెష్ లుక్లో చూపించారు భయ్యా. అరవింద సమేత మూవీలో త్రివిక్రమ్ గారు చాలా పద్ధతిగా మాస్గా వైలెంట్ని క్లాసికల్గా చూపించారు. సూపర్ భయ్య మామూలు లేదు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంకొక సినిమా అయితే రావడానికి సిద్ధంగా ఉన్నదట. ఆ సినిమా స్టోరీ కూడా ఒక రేంజ్లో ఉంటుందంట భయ్యో. ఒక మైథలాజికల్ని అలాగే ఒక హిస్టారికల్ కాన్సెప్ట్ని రెండింటిని మిళితం చేసి ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారట డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. మరి ఈ సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ భయ్యాని ఏ రకంగా చూపిస్తారు, ఖచ్చితంగా మనం చూసి తీరాల్సిందే. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న గ్లింప్స్ లాంటిదో లేదా ఏదైనా ఒక అప్డేట్ని కనుక ఇద్దాం అనుకుంటున్నారట మన కోసం, మన మీద ప్రేమతో. అది ఎప్పుడు అనుకుంటున్నారా? ఇప్పుడప్పుడే కాదండి, నెక్స్ట్ మంత్, ఇంకొక 10-15-20 రోజుల్లో.

మేబీ మోస్ట్లీ 10 నుంచి 15 లోపే అయితే కనుక గ్లిమ్స్ని అయితే మన కోసం వదలిపోతున్నారట. మరి యంగ్ టైగర్ భయ్య లుక్ ఎలా ఉంటుంది, త్రివిక్రమ్ గారు చేయబోతున్న కొత్త జోనర్ ఎలా ఉంటుంది అనేది వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం, అది మ్యాటర్. సో మరి ఖచ్చితంగా చూద్దాం ఈ రేంజ్లో ఏ రేంజ్లో ఉండబోతుందా అని. మరిప్పుడైతే మీకోసం దేవరా మూవీ నుంచి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. మరి ఇంత ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ రండి, స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

Well, my dear friends, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో జైలర్. ఈ సినిమా అంటేనే భయ, ఒక రేంజ్ మూవీ భయ. మన చిన్నప్పుడు ఎప్పుడో శక్తిమాన్ని చూసాము, రకరకాల సినిమాలు చూసాం కానీ భయ, చాలామంది సూపర్ స్టార్లు అందరిని ఒకే చిత్రంలో చూడడం అనేది అదొక పెద్ద ఊహించడానికే చాలా పెద్ద ఊహే అది మాకైతే చిన్నప్పుడు. బట్ ఇప్పుడు ఈ కోరికని నిజం చేశారు భయ్య ఈ సినిమాతో. మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ అందరినీ తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టి రజనీకాంత్ గారికి తోడుగా నిలబెడుతుంటే ఉంది భయ్య. బో మామూలుగా లేదు భయ్య, తెర మీద ఆ సీన్ చూస్తుంటేనే అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఏమన్నా మామూలు వాళ్ళ, ఒక రజనీకాంత్ గారు, ఒక మోహన్ లాల్ గారు, ఇంకా ఎంతమంది భయ్య, మన శివరాజ్ కుమార్ గారు, అసలు ఒక రేంజ్ సినిమా భయ్య. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది సినిమా గురించి. ఇప్పుడు ఇంతకీ ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీకు జైలర్కి సక్సెస్ఫుల్గా రెండో పార్ట్నర్ అయితే తీసుకొస్తున్నారు భయ్య. ఆల్రెడీ సినిమా మంచి హిట్ వచ్చింది కదా, అందుకని జైలర్ 2ని మన నెల్సన్ భయ్య ఒక రేంజ్లో డిజైన్ చేశారట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే భారీ తారాగణాన్ని నింపుతూ ఇంతకు మించి అనే రేంజ్లో సినిమాలో కొన్ని సీన్స్ని అయితే కనుక బాగా సీక్వెల్గా చేస్తున్నారట. మరి ఈ సినిమా ఆల్రెడీ మనకి నెక్స్ట్ మంత్ రిలీజ్గా ఉంది అన్నట్లుగా ఇంతకు ముందు ఒక అప్డేట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఇంకొంచెం కేర్ ఎక్కువ తీసుకొని ఇంకొన్ని సీన్స్ని బాగా తీర్చిదిద్దుతూ ఇంకా కాస్త పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు ఉండడం వల్ల దీన్ని కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉందట. అండ్ వన్ మోర్ థింగ్ భయో, ఈ సినిమాలో ఒక మన వింటేజ్ కొన్ని సీన్స్ కోసం మన అనిరుద్ధ్ భయ్య మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక టిపికల్ మ్యూజిక్ని అయితే కనుక క్రియేట్ చేశారట. మరి ఆ వింటేజ్ సీన్ ఏది, ఎవరి సీను, ఎవరి గురించి, అది ఎలా తీస్తారు అనేది అయితే కనుక తెర మీద చూసి మనం ఆనందించాలి.

ఖచ్చితంగా ఒక రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు అన్న విషయం అయితే అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ బయో, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ను కూడా పెడుతున్నారట. మరి ఆ పాట ఎవరు పాడుతున్నారు, ఎవరు చేస్తున్నారు, అందులో మన రజనీకాంత్ గారు ఏ రకమైన స్టెప్పులు వేస్తారు అనేది తెర మీద చూసి ఎంజాయ్ చేద్దాం. అప్పుడు అందాం అంగప్పారే అని. ఏదేమైనా కానీ భయ్య, జైలర్ 2 మూవీ తొందరగా రావాలి, మన రజనీకాంత్ గారిని మళ్ళీ అలా చూసి మనమంతా ఎంజాయ్ చేయాలి. అంతే కదా, అంతకు మించి ఇంకేముంటుంది భయ్య, అదొక అద్భుతం, అది లెక్క. సో మరి ఇంత మంచి విషయం ఉన్న తర్వాత ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ పాటింటే బాగుంటుందిగా. అందుకే మీకోసం నిప్పు లాంటి పాటనైతే వినిపించేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేస్తూ రండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

కార్యక్రమంలో తరువాత అరవింద సమేత వీరరాఘవ ఈ చిత్రానికి కాలభైరవ పాడిన పాట వింటారు. గీత రచన రామజోగయ్య శాస్త్రి.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి
2: కార్యక్రమంలో చివరిగా భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు ఈ చిత్రానికి హైమత్ సత్యయామిని పాడిన పాట గీత రచన కరుణాకర్

0: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఇక వార్తలు వివరంగా. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారత్ ప్రపంచంలోని వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని మోదీ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత విశ్వసనీయమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదుగుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
2: దునియా భారత్ కే యువాఓ ఔర్ భారత్ కీ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కో లేకర్ బహుత్ ఉత్సాహిత హై. ఆజ్ దునియా భారత్ కీ వికాస్ యాత్రా కా హిస్సా బన్నా చాహతీ హై. భారత్ భీ దునియా కే అలగ్ అలగ్ దేశో కే సాథ్ పార్ట్నర్షిప్ కర్ రహా హై. ఇస్కా ఉద్దేశ్ యహీ హై కి భారత్ కే యువాఓ కో అవసర్ మిలే, రోజ్గార్ మిలే, ఉన్కా సామర్థ్య ఖిల్ ఉఠే. సాథ్ సాథ్ మే చాహతా హూ మేరే దేశ్ కే నౌజవానో కో గ్లోబల్ ఎక్స్పోజర్ భీ మిలే.
1: 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా మార్చాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు శ్రమిస్తున్నారని, ఈ లక్ష్య సాధన కోసం దేశం పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని మోదీ తెలిపారు. దేశ యువత కోసం సరికొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని మోదీ తెలియజేశారు.
2: ఆజ్ హర్ భారతీయ ఏక్ బడే సంకల్ప్ కే సాథ్ ఆగే బఢ్ రహా హై. యే సంకల్ప్ 2047 తక్ వికసిత్ భారత్ కే నిర్మాణ్ కా సంకల్ప్ హై. ఇస్ లక్ష్య కీ ప్రాప్తి కే లియే ఆజ్ దేశ్ అలగ్ అలగ్ సెక్టర్స్ మే నివేశ్ కర్ రహా హై ఔర్ ఇస్ నివేశ్ సే దేశ్ కే యువాఓ కే లియే రోజ్గార్ కే లాఖో నయే అవసర్ బన్ రహే హై. జిసే ఆజ్ భారత్ మే సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కీ పూరి సప్లై చైన్ తయార్ కీ జా రహీ హై.
1: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు విభాగాల్లో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 218 మంది యువతీ యువకులకు ఆయన స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
3: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు కానీ, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు కానీ, అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
1: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ నియామక పత్రం కేవలం కాగితం మాత్రమే కాదని

వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతాకు చేరుకున్నారు. కాగా భారత్లో మార్కో రూబియో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహంలో సహకారం విస్తరించడంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కోల్కతా విమానాశ్రయంలో రూబియోకు స్వాగతం పలికారు. రూబియో కోల్కతాలోని మదర్

విషయంలో సహకారం విస్తరించడంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. భారత్లో అమెరికా రాయబారి సర్గియో గోర్ కోల్కతా విమానాశ్రయంలో రూబియోకు స్వాగతం పలికారు. రూబియో కోల్కతాలోని మదర్ హౌస్ సెయింట్ తెరీసా మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రధాన కార్యాలయం చిల్డ్రన్స్ హోంను ఈ సందర్భంగా సందర్శించారు. ఈ సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సోషల్ మీడియా పోస్టులో గోర్ తెలియజేశారు. ఈ పర్యటనలో రూబియో ప్రధానంగా రక్షణ భాగస్వామ్యాలు, అధునాతన సాంకేతికతలు, వాణిజ్య సంబంధాలు, క్వాడ్ ప్రణాళికలో సహకారంతో సహా కీలక వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో చర్చలు జరిపి యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 286,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. కేంద్ర బ్యాంక్ చేసిన అత్యధిక డివిడెండ్ చెల్లింపుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిన్న ముంబైలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గత ఏడాదితో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ స్థూల ఆదాయం 26.42% పెరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీ ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్మోజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిన్న సచివాలయంలో ucc.mp.gov.in వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రతిపాదిత యూసీసీపై తమ అభిప్రాయాలను, సూచనలను జూన్ 15వ తేదీలోపు తెలియజేయవచ్చు. కాగా అంతకుముందు ఏప్రిల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశాలను పరిశీలించేందుకు రాష్ట ప్రభుత్వం 6 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. భారత్ అధ్యక్షతన కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ 2వ బ్రిక్స్ మహిళల కార్యవర్గపు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ నిన్న వర్చువల్గా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మధ్య ప్రాధాన్యత గల రంగాల్లో పురోగతి, సహకారంపై అనిల్ మాలిక్ చర్చించారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టెబిటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా ప్రశంసించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో

0: ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాల బృందగానం వింటారు.

సాయంత్రం ఉడిపి శ్రీ కృష్ణ భవన్లో అటు చూస్తే బాదం హల్వా.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. ముందుగా సితారా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాము.

మీరు వింటున్న పాట స్వర్ణకమలం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. సంజీవని పథకం కింద 74 రకాల వైద్య పరీక్షలు ఇంటి నుంచే చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: ప్రభుత్వానికి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే, అందులో భాగమే సంజీవని. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవనితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది.
0: యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రతి సివిల్ సర్వీస్ అధికారి సేవాభావం, దేశభక్తితో విధులు నిర్వర్తించాలని చెప్పారు. భవిష్యత్తులో మరింత మంది సమర్థత కలిగిన అధికారులు దేశానికి సేవలందించేందుకు ఈ అకాడమీ ఎంతో దోహదపడుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొంటూ,
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకే దూరదర్శి నేతృత్వం భారత్ 2047 తక్ ఏక వికసిత భారత్ నిర్మాణ సంకల్ప ఆగే బ వికసిత ఆత్మనిర్భర తకనీకీ రూప ఉన్నత విశ్వ స్తర పర సమ్మానిత రాష్ట్ర बनते हुए हम सब देख रहे हैं. पद्म पुरस्कार हो, अब धर्म, जाति और क्षेत्र या भाषा के भेदभाव से ऊपर उठ चुके हैं.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనుంది. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు యోగా కార్యక్రమంలో 1,00,000 మందిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ జాతీయ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 51,000 పైగా నియామక పత్రాలను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని అందజేశారు. గుంటూరులో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ వ్యవస్థలను మార్చగలిగే శక్తి యువతకు ఉందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
3: దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కళ్ళు గనక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్ గా అవుతుంది. అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇటువంటి రోజ్గార్ మేళాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ చూసుకోండి, ఓవరాల్ గా ఒక సిస్టమేటిక్ గా కంట్రీని డెవలప్ చేస్తా ఉన్నారు. నేషనల్ హైవేస్ అన్నింటినీ ఇంప్రూవ్ చేశారు, కనెక్టివిటీ వచ్చే విధంగా

0: సామాన్యులు ప్రయాణించే రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా అమృత్ భారత్ స్టేషన్స్ అని వాటిని మోడర్నైజ్ చేస్తూ వస్తూ ఉన్నారు.
1: విశాఖపట్నంలో జరిగిన రోజుగార్ మేళాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, అనంతపురంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేశారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజుగార్ మేళాను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేస్తూ,
2: దేశవ్యాప్తంగా దాదాపు 51,000 మందికి ఈరోజు ఉత్తర్వులు ఇస్తున్నాం, నియామక పత్రాలు ఇస్తున్నాం. ఈ కృతజ్ఞతలోనే ఇది 3వ రోజు 136 మంది ఈరోజు స్టేట్ నుంచి నియామక పత్రాలు తీసుకుంటున్నారు. కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు. ఈ దేశాన్ని శక్తివంతమైన నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని మోడీ గారి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా నెక్స్ట్ మీ ఆలోచన కూడా అట్లా ఉండాల్సిన అవసరం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బక్రీద్ సెలవును ఈ నెల 28వ తేదీకి రాష్ట ప్రభుత్వం మార్పు చేయడంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ మార్పులు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ప్రథమ సంవత్సరం ఆర్థిక శాస్త్రం, వృత్తి విద్య, బ్రిడ్జ్ కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను జూన్ 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం గణితం, వృత్తి విద్య, బ్రిడ్జ్ కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఈ రోజు నుంచి ఒక రాష్ట్రం ఒకే తీరులో పరిశుభ్రతే లక్ష్యం నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేస్తూ,
3: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛంద కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేస్తేనే స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించగలం. స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.
1: రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
4: ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వినూత్నంగా ఒక 4 రోజుల పాటు క్లీన్ అండ్ స్వీప్ అనే ప్రోగ్రామ్ని తీసుకుని పట్టణాలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కంప్లీట్గా డ్రైన్స్ క్లీనేజ్ కావచ్చు, రోడ్లు క్లీనింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ కార్నర్ ప్లేస్లో ఉన్నటువంటి చెత్తను కూడా మొత్తం వెలికి తీసి బయటకు తరలించి ఈ ప్రతి నగరాన్ని గ్రామాలను కూడా శుభ్రంగా చేయాలని ఒక 4 రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
1: పరిశ్రమల ఏర్పాటులో వేగవంతమైన కార్యాచరణ స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో రాష్ట్రం ముందున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని టీ కొండూరులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కేవలం 11 నెలల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావడం రాష్ట ప్రభుత్వ వేగవంతమైన కార్యాచరణకు నిదర్శనమని వెల్లడించారు. రికార్డు సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేసిన యాజమాన్యానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్రస్థాయిలోనూ, 221 మండలాల్లో ఒక మోస్తరుగానూ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో

0: ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఈనాటి కార్యక్రమంలో ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ పి విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు.
6: ప్రసవం తర్వాత పండంటి బిడ్డను చూసి ఆనందించాల్సిన తల్లి నిరాశకు, నిస్పృహలకు గురికావడం కుటుంబ సభ్యులకి, అలాగే చూసేవాళ్లకు కూడా ఎంతో ఆందోళన కలిగించే విషయం. మరి ఈ ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్కి గల కారణాలు, చికిత్స గురించి మాట్లాడడానికి మనతో సైకియాట్రిస్ట్ డాక్టర్ పి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ గారు, మనం జనవాడకంలో ప్రసూతి వైరాగ్యం అనే మాట వింటూ ఉంటామండి, నిజంగా ప్రసవం తర్వాత వైరాగ్యం వస్తుందా?
7: ప్రసవం తర్వాత వైరాగ్యం అనేది మునుపు వచ్చేదండి, ఎందుకంటే నార్మల్ డెలివరీలో ఆ పెయిన్ వలన, ఆ బాధ వలన వాళ్ళకి వచ్చే అవకాశం బాగా ఉండేది. కానీ ఇప్పుడు ఎపిడ్యూరల్ ఎనెస్థీషియా అనే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ పెయిన్లెస్ లేబర్ అనేది ఉంది. సో కాన్పోయేటప్పుడు వాళ్ళకి అసలు పెయినే తెలియదు, నొప్పి కూడా ఉండదు. సో అలాంటి డెలివరీ ఉండటం వలన వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి కనాల అనే డౌట్ కూడా ఉండదు, వాళ్ళు చాలా హ్యాపీగానే ఉంటారు. సో వైరాగ్యం కన్నా ఈ టైంలో వాళ్ళకి మానసిక బాధ లేకపోతే మానసిక డిప్రెషన్ అనేది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
6: అంటే మీరు చెప్పేది ఏంటంటే, ఇది నొప్పులు భరించలేక వచ్చే నిరాశ నిస్పృహలు కావు ఇవి, నొప్పి లేకుండా ఆపరేషన్ ద్వారా ప్రసవం అయినా కూడా అప్పుడు కూడా ఈ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుందండి?
7: అవునండి, డిప్రెషన్ అనేది అది మానసికంగా సంబంధించిన స్టేట్. అది ఎందుకు వస్తుంది అని అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఫస్ట్ అనేది లేడీ లేకపోతే ఆ ప్రసవించిన వ్యక్తి వాళ్ళ పర్సనాలిటీ బట్టి కూడా ఉంటుంది. అంటే ఒకవేళ చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ అనుకోండి, చిన్న విషయాల్ని బాగా ఆలోచించడం, అలాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరికైనా డిప్రెషన్ ఉండే ఛాన్స్ ఉంది, లేకపోతే వాళ్ళ తల్లికి కూడా ఇలాంటి సమస్య వచ్చింది. సో అలాంటి వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా చుట్టుపక్కల పరిసరాల వలన కూడా వాళ్ళకి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే చాలా సపోర్టివ్గా లేకపోతే, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళ హస్బెండ్ సైడ్ కానీ ఎవరు సపోర్టివ్గా లేకపోయినా తను దాని గురించి ఎక్కువ వరీ అవుతారు. అంతేకాకుండా ఈ మధ్య డిప్రెషన్ అనేది ఎందుకు పెరుగుతుంది అని అంటే, ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ లేడీస్ ఉన్నారు, వాళ్ళు వెంటనే వెళ్ళి చూసేసుకుని డెలివరీ తర్వాత ఇవన్నీ రావచ్చు, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది, బేబీని ఎలా చూసుకోవాలి అని ముందే వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతూ బాగా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల చిన్న విషయాన్ని కూడా వాళ్ళు తొందరగా వరి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా కారణాలండి. అంతేకాకుండా ఈ టైంలో మైండ్ సెట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. డెలివరీ అయిన వెంటనే కొన్ని హార్మోన్స్ సడన్గా తగ్గిపోతాయి. సో దానివల్ల కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
6: ఈ ప్రసవం తర్వాత డిప్రెషన్ అనేది మనం ఎంత తరచుగా చూస్తూ ఉంటాం?
7: చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుందండి. అంటే దీంట్లో కూడా రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పోస్ట్ పార్టం బ్లూస్ అంటారు, అది చాలా కామన్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 60% వాళ్ళకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పోస్ట్ పార్టం బ్లూస్ అని అంటే డెలివరీ తర్వాత ఏ కారణం లేకుండా డల్గా ఫీల్ అవ్వటం, ఎక్కువసేపు ఏడవటం, ఇలాంటిది ఒక 1 వీక్ ఉంటుంది డెలివరీ తర్వాత. తర్వాత అదే తగ్గిపోతుంది, ఏమి చేయకుండా

ఏమి మందులు లేకుండానే తగ్గిపోతుంది. దానికన్నా కొద్దిగా సివియర్ ఫామ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఏమవుతుంది అంటే వాళ్ళు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి సూసైడల్ ఐడియాస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చనిపోదాము అని అట్లాంటి ఆలోచనలు రావటం, లేకపోతే నేను మంచి మదర్ని కాను అనే ఫీలింగ్ ఉండటం, నేను ఆ బేబీని చూసుకోలేను అని ఎక్కువ ఫీల్ అయిపోయి బేబీని చంపేయాలి అని కూడా ఆలోచనలు రావటం. అంత సివియర్గా వెళ్తే దాన్ని పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారండి. అంటే ఇంకా బేబీని కూడా చంపేద్దాము, లేకపోతే కొంతమందికి ఏమన్నా మాటలు వినిపిస్తూ ఉంటాయి, బేబీని చంపేసేయను, అసలు బాగా చూసుకోలేవు బేబీ.

0: డిప్రెషన్కి కారణాలు నేను కొద్ది ఇదివరకే చెప్పాను కదండి. అంటే వాళ్ళకి ఒకటి హెరిడిటరీ, రెండోది అంటే వంశపరంపరంగా రావచ్చు, నెక్స్ట్ వాళ్ళ పర్సనాలిటీ బట్టి కూడా ఉంటుంది. సో పర్సనాలిటీ చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ అలా ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఈ హార్మోన్స్ చేంజెస్ వలన అది జనరల్గా అందరికీ ఒక రిస్క్, అది అందరికీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉండి అన్నీ చాలా లైట్గా తీసుకునే మెంటాలిటీ ఉంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ తక్కువ. ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగా ఉంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది.
1: డాక్టర్ గారు, ప్రసవం తర్వాత అందరికీ కూడా ఈ డిప్రెషన్ అనేది రాదు కదండి? మనం గుర్తించడానికి వీలవుతుందండి, వీళ్ళకి రావడానికి అవకాశం ఉంది అని మనం ఎవరి గురించైనా చెప్పొచ్చా?
0: వీళ్ళకి అని అంటే ఫస్ట్ మనం తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా అనేది ముందు తెలుసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే నార్మల్గా పీరియడ్స్ అయ్యేటప్పుడు పీరియడ్స్ కన్నా ముందు ఆ అమ్మాయికి ఏమన్నా మూడ్ చేంజెస్ అట్లా ఉండేదా లేదా అనేది కనుక్కోవచ్చు. దాన్ని ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ అని కూడా అంటారు. ఇప్పుడు చాలా ఫెమిలియర్గా అందరికీ ఇప్పుడు ఈ విషయం తెలిసిన విషయమే. సో అలాంటి వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ వాళ్ళ పర్సనాలిటీ ఎట్లాంటి పర్సనాలిటీ, డిపెండెంట్ పర్సనాలిటీ అనేది ఉంది. అంటే వాళ్ళు ఎక్కువ ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయిపోయే వాళ్ళు ఉంటారు. లేకపోతే హిస్టరీయానిక్ పర్సనాలిటీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ అందరి ముందు హిస్టరికల్గా కానీ షో చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే బాగా ఒబ్సెసివ్ పర్సనాలిటీస్ అంటారు. అంటే వాళ్ళు అంతా నీట్గా పెట్టుకోవడం, అన్ని ఇలాగే జరగాలి, పద్ధతిగానే ఉండాలి అట్లాంటి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది మనం వాళ్ళలో గుర్తిస్తే, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ని కూడా చూడాలి. ఉదాహరణకి నాకు ఒక పేషెంట్ వచ్చారు, అంటే తనది లవ్ మ్యారేజ్, వాళ్ళ హస్బెండ్ సైడ్కి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు అంగీకరించలేదు ఆ మ్యారేజ్ని. కానీ వాళ్ళ మదర్ సైడ్ వాళ్ళంతా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. కానీ ఈ అమ్మాయికి సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు బాగా గాబరా అనిపించింది. సో తనకి ప్రెగ్నెన్సీ నుండే డిప్రెషన్ ఉండింది. సో తనకి ప్రెగ్నెన్సీ టైం నుంచి అంటే నేను చూసుకోలేను, నేను దేనికి పనికిరాను, నేను సూసైడ్ చేసుకుంటే బెటర్ ఇలాంటి ఆలోచనలు వచ్చేది. ఎందుకంటే తన మెయిన్ ఫియర్ ఏంటి అని అంటే వాళ్ళ హస్బెండ్ సైడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో తన్ని, ఒకవేళ బాయ్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, గర్ల్ అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇలాంటి టెన్షన్స్ తను బాగా మనసులో పెట్టుకుని చాలా సివియర్గా వచ్చింది. తను మెడిసిన్స్ వాడాల్సి వచ్చింది ఎందుకంటే తనకి అంత సివియర్గా ఉండింది. సో ప్రెగ్నెన్సీలో కూడా యాంటీ డిప్రెసెన్స్ వాడింది, డెలివరీ అయ్యేటప్పుడు కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంది తనకి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్. మనం ఆపేస్తే మందులు, డిప్రెషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము కంటిన్యూ చేయాల్సి వచ్చింది. కానీ బేబీ ఫీడ్స్కి మేము అదే చెప్పాల్సి వచ్చింది, నువ్వు చూస్తూ ఉండు, బేబీ ఎక్కువ నిద్రపోతూ ఉంటే నీ ఫీడ్స్ ఆపేసి బయట ఫీడ్స్ ఇవ్వాలి నువ్వు అని కూడా చెప్పాము ఆమెకి. తను ఇప్పుడు తను బాగానే ఉంది, అంటే షీ హాజ్ రికవర్డ్. సో మందులు ఒక 1 ఇయర్ తర్వాత మెల్లగా తగ్గించి స్టాప్ చేసాము. కానీ తనకి ఏం చెప్పానంటే రెండోసారి కూడా వచ్చే ఛాన్స్ ఉంది, నువ్వు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నావు అనుకో, నీకు రెండోసారి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశాము. కానీ ఇప్పుడు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ప్రెగ్నెన్సీతో తను వచ్చింది. సో ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్ పాలసీ, అంటే తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, అంటే తనకి ఏమన్నా సిమ్టమ్స్ వస్తున్నాయా లేదా అనేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం వరకు షీఈస్ డూయింగ్ ఫైన్.
1: డాక్టర్ గారు, మరి ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయండి?
0: లక్షణాలు అంటే ఎక్కువ ఏడుస్తూ ఉండటం, తర్వాత నేను దేనికి పనికిరాను అనే ఫీలింగ్స్ రావటం, లేకపోతే నేను బేబీని చూసుకోలేను, లేకపోతే బేబీని చంపేస్తాను నేను, బేబీ నాతో ఉండకూడదు, ఇంకొకళ్ళు ఎవరో తీసేసుకోండి, నేను బేబీని సరిగ్గా చూసుకోలేను అనే ఆలోచన ఉండటం, సూసైడల్ ఐడియాస్ ఉండటం, నేను బ్రతకూడదు, నేను చనిపోవాలి అని. కొంతమంది అయితే వదిలేసి బేబీని కూడా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి మనం పేపర్లో కూడా చదువుతూ ఉంటాం, బేబీని వదిలేసి వెళ్ళిపోయారు అని. మనం ఏమనుకుంటాం, మేబీ గర్ల్ బేబీయా బాయ్ బేబీ అని, కానీ నిజంగా తన సైకియాట్రిక్ కండిషన్ ఎలా ఉంది అనేది మనకి తెలియదు. సో అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు.
1: డాక్టర్ గారు, సహజంగా అప్పుడే పుట్టిన బిడ్డ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి తల్లి కనుక ఇలా డిప్రెషన్లో ఉంటే మరి ఆ పాపను జాగ్రత్తగా చూసుకోవడం అనేది కష్టం అవుతుంది. మరి ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సహకారం అనేది ఎలా ఉండాలండి?
0: మన సంప్రదాయం ప్రకారం ఎలా ఉండేదని అంటే మదర్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు, మంచి ఫుడ్స్ ఇవ్వాలి అనేది మనకి తెలుసు. సో ఆ టైంలో హ్యాపీగా ఉండాలి అని చెప్తాము, అదే మంచి మాటలు వినాలి, మంచి ఆలోచనలు పెట్టుకోవాలి. కొంతమంది అయితే ఒక బేబీ ఫోటో పెట్టి నువ్వు అదే ఆలోచిస్తూ ఉండు, నీకు అలాంటి బాబే పుడతారు అని కూడా చెప్తారు. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా స్వీట్గా అరుస్తూ అట్లా మాట్లాడకుండా చాలా బాగా మాట్లాడాలి, మంచి ఆహారం కూడా ఇవ్వాలి అట్లాంటి వాళ్ళకి. అలాగ చూసుకుంటూ సపోర్టివ్గా ఉంటే తనకి, ప్లస్ తనకి ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది ఉండాలి. అంటే ప్రెగ్నెన్సీ వస్తే ఇంకేం పనులు చేయకూడదు అని కూర్చోపెట్టకుండా లైట్ వర్క్ తను చేయొచ్చు, హెవీ బిందెలు మోయడం అట్లాంటిది లేకుండా లైట్ వర్క్ తను చేయొచ్చు. తను ఎంత యాక్టివ్గా ఉంటే తన డెలివరీ అంత స్మూత్గా అవుతుంది, తన మానసిక స్టెబిలిటీ కూడా అంత బాగా ఉంటుంది.
1: డాక్టర్ గారు ఎవరికైనా ఈ ప్రసవం తర్వాత ఈ డిప్రెషన్

0: డిప్రెషన్ అనేది వస్తే దానికి చికిత్స అనేది ఎలా ఉంటుందండి?
1: చికిత్సలు రకరకాలు ఉన్నాయండి. యూజువల్గా మనం చేసేది పోస్ట్ పార్టమ్ బ్లూస్కి అయితే ఏమి అక్కర్లేదు, అట్లాగే వదిలేస్తాం, ఎందుకంటే అది గ్రాడ్యువల్గా తగ్గిపోయేది, అది 1 వీక్లో తగ్గిపోతుంది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది వస్తే మనం యాంటీ డిప్రెషన్స్ వాడాల్సి వస్తుంది, అది ఒక కోర్స్ లాగా తీసుకోవాలి. అంతేకాని తగ్గిపోయింది ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పేసి మానేయటం కాదు, అది కంటిన్యూస్గా వాడాల్సి వస్తుంది. ఉదాహరణకి నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఏమైంది అని అంటే, తనకి డెలివరీ చాలా కష్టపడి అంటే చాలా ప్రిమెచ్యూర్ డెలివరీ అయింది. ప్రిమెచ్యూర్ డెలివరీ వలన సడన్గా తనకి డిప్రెషన్ స్టార్ట్ అయింది, అంటే నేను చూసుకోలేనేమో ఈ బేబీని అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. కానీ తనకి మెడిసిన్ స్టార్ట్ చేసిన 1 మంత్కి తను బాగా ఉంది, సో వెంటనే ఆపేసింది మెడిసిన్స్. అన్ఫార్చునేట్లీ ఆ బేబీ కూడా చనిపోయింది, సో ఇంకా తన డిప్రెషన్ సివియర్ అయిపోయి మళ్ళీ వచ్చింది. ఎప్పుడు ఒక అడ్వైజ్ నేను ఇచ్చేది ఏంటంటే, డాక్టర్ గారు ఎవరి దగ్గర మీరు సంప్రదిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు కోర్స్ చెప్పేంత వరకు మీరు కంటిన్యూ చేయాలి, అంతేకాని కోర్స్ మధ్యలో ఆపేస్తే ఈ జబ్బు అనేది తిరిగి వచ్చే అవకాశం ఉంది, అంటే ప్రతి డెలివరీకి కూడా వచ్చే అవకాశం ఉంది, సో అక్కడ జాగ్రత్త పడాల్సి వస్తుంది.
0: డాక్టర్ గారు, మరి ఎంతకాలం పడుతుందండి నయం కావడానికి సహజంగా?
1: యూజువలీ 4 to 6 వీక్స్లో కంప్లీట్గా నార్మల్కి వచ్చేస్తారు, కానీ మళ్ళీ మళ్ళీ రాకుండా అట్లీస్ట్ 1 ఇయర్ అన్నా వాడాల్సి వస్తుంది వాళ్ళ మందులు.
0: డాక్టర్ గారు, సహజంగా మన సమాజంలో చూసుకున్నట్లయితే మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళ పట్ల వివక్ష అనేది చూస్తూ ఉంటాం. కొంతమందికి అసలు అర్థం కూడా చేసుకోలేకపోవచ్చు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారని. మరి ఈ నేపథ్యంతో ప్రసవం తర్వాత ఎవరైనా ఇలా బాధపడుతుంటే కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ అర్థం చేసుకునేంత అవగాహన ఉందా డాక్టర్ గారు?
1: ఇప్పుడు కొద్దిగా అవగాహన న్యూస్ పేపర్స్ వలన కానీ లేకపోతే ఇట్లాంటి టాక్స్ వలన కానీ టీవీలో కూడా రావడం వలన ఇప్పుడు చాలామందికి అర్థం అవుతుంది ఏంటంటే, డెలివరీ తర్వాత ఇలాంటి వచ్చే అవకాశం ఉంది అనేది. కానీ ఇంకా కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ రావాలి, అంటే ఇలాంటి జబ్బులు వస్తాయి అనేది. సో దానికి లక్షణాలను చూస్తూ ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లక్షణాలను చూస్తూ ఉండాలి. ఎక్కువ మౌనంగా ఉండటం ఆ వ్యక్తి, అలా ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి. లేకపోతే ఏ కారణం లేకుండా చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఏడవటం అలా ఉన్నా కూడా వాళ్ళు తెలుసుకోవాలి. లేకపోతే బేబీ పట్ల తనకి ఎక్కువ టెన్షన్, నేను చూసుకోలేనేమో అని కంగారుగా ఉండటం అలాంటిది ఏదైనా ఉంటే, లేకపోతే తను ఒంటరిగా కూర్చొని ఏదో పుస్తకాలు చదువుకోవడం లేకపోతే ఏదో డైరీ రాసుకోవడం అట్లాంటిది ఎక్కువ చేస్తూ ఉంది ఈ డెలివరీ తర్వాత, అంటే ఈ లక్షణాలు చూసి మనకు ఏం కనుక్కోవాలి అంటే మేబీ తను డిప్రెషన్లోకి వెళ్తుంది అనేది కనుక్కోవాలి మనం.
0: డాక్టర్ గారు, చివరగా గర్భవతిగా ఉన్న మహిళ మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ప్రసవం ముందు కానివ్వండి, ప్రసవం తర్వాత కానివ్వండి, కుటుంబ సభ్యులు లేదా భర్త సహాయ సహకారాలు అనేవి ఎలా ఉండాలండి?
1: సహాయ సహకారాలు అంటే ఇప్పుడు వాళ్ళు మెయిన్గా ఆ వ్యక్తి మీద డిపెండ్ అవుతుందండి. అంటే స్త్రీ తను ధైర్యంగా ఉండటం అనేది నేర్చుకోవాలి, అంటే ఏది జరిగేది జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ అనేది తనకు ఉండాలి. అంతేకాని ఇప్పుడు ఎక్కువ ఆలోచించడం అలా చేయకుండా తనకి ఏదన్నా డౌట్స్ వస్తే వెంటనే డాక్టర్ని అడగాలి. తర్వాత చుట్టుపక్కల కూడా ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. తనకి నచ్చకపోవచ్చు, కానీ ఆ వే ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు ఇండియన్ పద్ధతి అని అంటారు, మనమంతా వెస్టర్న్ది ఫాలో అవుతూ వస్తున్నాం, లేదు ఏం పర్వాలేదు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఈ డాక్టర్ అలా చెప్పారు అని. కానీ వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసిన ఫుడ్స్, కొంత పథ్యం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు, అది కూడా ఫాలో అవుతే మంచిది. ఎందుకంటే వాళ్ళు చెప్పే దాంట్లో కూడా మనం ఇంకా రీసెర్చ్ చేయలేదు, కానీ ఇదివరకు ఏం తెలుస్తుంది అని అంటే పాత వాళ్ళు చెప్పిందంతా చాలా వరకు నిజం అనేది, అట్లాంటి ఫుడ్ తింటేనే మంచిది అనేది ఇప్పుడు రీసెర్చ్ ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఆ పథ్యం కూడా మేబీ ఫ్యూచర్లో ఆ రీసెర్చ్ వలన తెలిసి వస్తుందేమో మనకి ఆ పథ్యం మంచిది అని. సో అందుకని వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన పథ్యం కూడా ఫాలో అవుతూ దాంతోపాటు మంచి ఫుడ్ తీసుకుంటూ హెల్తీగా ఆలోచిస్తూ ఉంటే డెఫినెట్గా తన డెలివరీ నార్మల్గా ఉంటుంది. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా తనని బాగా సపోర్ట్ చేయాలి, అంటే తను ఏదైనా చెప్తూ ఉంటే తనకి ఏదైనా కావాలి అని అడిగిన చిన్న విషయాలు అది ఉంటే ఈజీగా తన్ని మాట వినాలి, అంతేకాని అక్కడ మొండి పట్టుబడి లేదు ఇలా ఉండకూడదు అని అలా చెప్పడం వలన ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది. తను ఎక్కడ హ్యాపీగా ఉంటుంది అంతే, ఒకవేళ తను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుంది పంపిస్తే ఇంకా మంచిది, ఎందుకంటే తను అక్కడ కొద్దిగా ఫ్రీగా ఉండగలుగుతుంది. సో అలాంటి పరిస్థితి కూడా ఉంటే చాలా బాగుంటుంది.
0: కొత్తగా తల్లైన వాళ్లలో కనిపించే మానసిక సమస్యలు మరి దానికి గల కారణాలు చికిత్స గురించి చాలా చక్కగా వివరించారు సైకియాట్రిస్ట్ డాక్టర్ పి విజయలక్ష్మి గారు. ధన్యవాదాలండి, నమస్కారం.
1: నమస్కారం అండి, థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ప్రసవం తరువాత వచ్చే డిప్రెషన్ కారణాలు చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ పి విజయలక్ష్మి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం

0: ఎప్పుడు కళ్ళు ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఈనాటి విశేషాల్లో ఆబ్స్టెట్రిక్ ఫిస్టుల అంటే ఏమిటి, సమాజం దీనిపై ఎందుకు దృష్టి సారించాలి అని తెలుసుకుందాం. వైద్య పరిభాషలో ఆబ్స్టెట్రిక్ ఫిస్టుల అంటే ప్రసవ సమయంలో తలెత్తే ఒక తీవ్రమైన శారీరక రుగ్మత. గర్భవతిగా ఉన్న స్త్రీకి తగిన సమయంలో వైద్య సహాయం అందకపోయినా, ప్రసవ వేదన చాలా గంటలు లేదా రోజుల తరబడి సాగినప్పుడు ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో నవజాత శిశువు తల తల్లి అంతర్గత అవయవాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ ఆగిపోయి కణజాలాలు దెబ్బతింటాయి. దీనివల్ల మూత్రాశయానికి లేదా మలద్వారానికి మరియు జననేంద్రియానికి మధ్య ఒక అసాధారణ రంధ్రం ఏర్పడుతుంది. దీని పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ సమస్య బారిన పడిన మహిళలు తమ నియంత్రణ లేకుండానే నిరంతరం మూత్రాన్ని లేదా మలాన్ని విసర్జిస్తూ ఉంటారు. శారీరక వేదనతో పాటు నిరంతర దుర్వాసన కారణంగా వీరు సమాజంలోనూ చివరికి తమ కుటుంబాల్లోనూ సరిగా కలవలేరు. తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తూ ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదికల ప్రకారం ఈ వ్యాధి పూర్తిగా నివారించదగినది మరియు కేవలం ఒక చిన్న శస్త్రచికిత్స

0: కిట్స్ ద్వారా పూర్తిగా నయం చేయదగినది. 2026 మే 23న అంతర్జాతీయ సమాజం ఫిస్టులా రహిత ప్రపంచం కోసం మళ్లీ ఒకసారి సంకల్పం పూనుతోంది. అవగాహన లోపం, పేదరికం, వైద్య సదుపాయాల కొరత కారణంగా ఏ మహిళ కూడా ఇలాంటి నరకయాత్రను అనుభవించకూడదు. సురక్షిత ప్రసవాలను ప్రోత్సహిద్దాం, మహిళల ఆరోగ్య హక్కులను కాపాడుకుందాం.
1: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో, అనంతరం హిందీలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: కోట్ల హృదయాల అనుబంధం.
1: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
0: ఆకాశవాణి ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు.

గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కామ్యాబ్ చిత్రానికి ఈ పాట మీకోసం.

ఈవినింగ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. బంటి ఔర్ బబ్లీ చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

Damn.

0: don't you love me, baby? Teri ada,
1: teri nazar. మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ్య కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి మన యువలయ్య కార్యక్రమానికి శ్రోతలందరూ రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని క్వశ్చన్స్తో స్టార్ట్ చేద్దాం. నేను అడగబోయే ప్రశ్నలకి 08662484812 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి మొదటి ప్రశ్న విందామా? భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? క్షమించాలి, భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ప్రశ్న విన్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? సమాధానం తెలిస్తే 08662484812 ఈ నంబర్కి సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి ఆన్సర్స్ వచ్చేసినాయి మనకి. ప్రశ్న మరొకసారి రిపీట్ చేస్తున్నాను. భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, తయ్యూబ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శేషాద్రి నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని, కరెక్ట్ ఆన్సర్ అండి. పెడెన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత వారణాసి నుంచి రెంటచింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జునాభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప వినయ్ కుమార్, శ్రీదేవి, శైలజ, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామ్మూర్తి ఉరవకొండ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకీ ఫ్రమ్ తణుకు, కరెక్ట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఫకీరుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిహెచ్ డేవిడ్ దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భూమేష్ చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి వెంకటేశ్వరరావు.

మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అహోబిలం వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, నారాయణ, పెంచలయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపర్తి గోకులం నుంచి రేణుకాబాయి, బాబురావు, వాసుదేవరావు, ప్రసన్న, జశ్వంత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయశేఖర్, రమణారెడ్డి, ప్రసాద్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారతీ కిషోర్ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం నుంచి నాగభూషణ, శివయ్య, ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. హైదరాబాద్ నుంచి కానుగల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ నుంచి సంతోష్, సుప్రియ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మహేంద్ర తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. పాపినిపాలెం సూర్యనారాయణ, సిద్దయ్య, ఆదన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీలక్ష్మి బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి నెమ్మాణి నుంచి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ, శిరీష, మను, రాజోలు రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు హైదరాబాద్ నుంచి పద్మశ్రీ శ్యామ్ గారు. భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అది ప్రశ్న. ఓకేనా. రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్.

రాసిన వారు తిరిగి పంపించవద్దు, ఓకేనా? ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా కట్టాల నుంచి ప్రవళ్ళిక, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, కరెక్ట్ ఆన్సర్ అండి. శ్రీకాకుళం నుండి భాస్కర్ రావు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత న్యూఢిల్లీ నుంచి కళాధర్ శారద, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూర్జహాన్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, శివశరణ్య, రాజు, సరిత, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం నుంచి నాగభూషణ, శివయ్య, ముంతా పెద్దన్న, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, మహాలక్ష్మి, గీతిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, పంపించిన వారు తిరిగి పంపించొద్దండి, ఓకేనా? మనకి టైం సరిపోదు కదా అందరి పేర్లు చదవాలంటే, అందుకని. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నుంచి శివకుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్. చిత్యాల రామకృష్ణ, వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా నుంచి భిక్షం, వెంకటి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? లాస్ట్గా ఒక పేరు వచ్చింది, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మరి ఆన్సర్ చూద్దాము. భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అన్నాను కదా, జస్టిస్ సూర్యకాంత్. ఈయన 2025 నవంబర్ 24 ఈ పదవిని స్వీకరించారు. ఓకేనా, మరి మన రెండవ ప్రశ్న చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని నిన్న న్యూఢిల్లీకి వచ్చారు కదా, మరి ఈయన ఎన్ని దేశాలను పర్యటించి వచ్చారు? ఓకేనా, ఆ నెంబర్ మెన్షన్ చేయండి చాలు, లేదు మీకు ఆ ప్లేసెస్ తెలిస్తే అవి కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్ని దేశాలను పర్యటించి వచ్చారు? ఓకేనా, ఈలోగా మనం కార్తికేయ చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి నేను అడిగిన ప్రశ్న, ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా ఎన్ని దేశాలను పర్యటించి వచ్చారు అని అడిగాను కదా. నేను ప్రశ్న అడుగుతూ ఉండగానే లలితా మల్లిక్ సత్తుపల్లి గారు టైప్ చేసేసారు ఆన్సరు ఇందాక. ఓకే, వెరీ గుడ్ అండి, కంగ్రాచ్యులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మార్తీనగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కళాధర్ శారద, న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నేను ఎన్ని దేశాలు అంటే ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి అని అడగలేదండి, రీసెంట్గా నిన్న వచ్చారు పర్యటించి, ఆ దేశాల నెంబర్ మాత్రమే నేను మెన్షన్ చేయమన్నాను. ఓకేనా? మరి నెక్స్ట్ ఎవరు పంపించారంటే, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. భూమేష్, కొత్తపల్లి మిట్ట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఫణిరాజ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర, తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు, తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. కందేరి గోపినాథ్, కందేరి సుధారాణి, తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. తిరుపతి నుంచి వినయ్, యాంటోనీ, సురేష్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. వెంకీ ఫ్రమ్ తణుకు కరెక్ట్ ఆన్సర్. భారతీ, అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా, సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ, వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగర్ పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. బదరి విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయశేఖర్, రమణారెడ్డి, ప్రసాద్, సుబ్బరాయుడు నాయక్ వీరందరూ కూడా నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి, ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వారణాసి నుంచి రెంటచింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గుండుగొలను కొనకల్లా రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీలక్ష్మి, బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. వైసిహెచ్ డేవిడ్ దోనకొండ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ అండి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, శివయ్య, ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకావరావు, పార్వతి వీరభద్రాపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మోహన్ కృష్ణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పావులూరు నుండి. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి సూరిబాబు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వెంకటేశ్వర్లు, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, ముంతా పెద్దన్న వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ అండి. చిట్యాల రామకృష్ణ, శ్రీదేవి, తేజస్విని, సహజ కరీమాబాద్, వరంగల్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫకూరుద్దీన్, ఫైజా అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. డి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రఘువీర్ సింగ్, సుగుణాభాయి, ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్.

జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య సుభాషిణి శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్, కరెక్ట్ ఆన్సర్ అండి. నాగేంద్రప్ప మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యాడికి హాస్పిటల్ నుంచి చిదంబర్రావు సరస్వతి సాయి జ్యోతి భానుతేజ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కడప శ్రీదేవి శైలజ రెడ్డమ్మ ఉమానిఖిత సృజన స్వరూప, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుకా నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల నుంచి రామచంద్ర సువర్ణ, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ పంపించలేదు, పేర్లు మాత్రమే పంపించారు, ఒకసారి సరి చూసుకోండి. నెక్స్ట్ రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ శివశరణ్య రాజు సరిత సురేష్ రుక్మిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి, తుమ్మ పద్మావతి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ నుంచి బృందావన్ పద్మశ్రీ శ్యామ్ భావని చిరంజీవి సాయిరామ్ తనూజ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, మరి ఆన్సర్ చూద్దామా. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా 5 దేశాలను పర్యటించి నిన్న వచ్చారు. నేను అడిగింది రీసెంట్గా అండి, అంతేగాని 80 దేశాలు 60 దేశాలు ఇలా పంపించారు కొంతమంది. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ వచ్చి 5 దేశాలు. కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జి ఊర్మిళ. వినండి విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: నమస్తే. ఆవు ఊర్మిళా బైఠో. ఆజ్ మై తుమ్హే వ్యాకరణ పఢౌంగా. క్యా తుమ్నే కభీ విశేషణ్ శబ్ద సునా?
2: హా అధ్యాపక్ జీ, అంగ్రేజీ మే ఇసే యాడ్జెక్టివ్ కహతే హై నా.
3: ఠీక్ కహా తుమ్నే. అబ్ మై కుచ్ వాక్య బతాతా హూం, ఉన్మే విశేషణ్ శబ్దోం కో పెహచానో. కాలా ఘోడా ఘాస్ చర్ రహా హై.
2: ఇస్ వాక్య మే काला विशेषण शब्द है.
3: और एक वाक्य, गीता सुंदर लड़की है, मोटा बच्चा मक्खन खा रहा है.
2: इन वाक्यों में सुंदर और मोटा विशेषण शब्द है अध्यापक जी.
3: सही कहा. लड़का लंगड़ा है, गंदे आदमी से सभी दूर भागते हैं. इन वाक्यों में लंगड़ा गंदे विशेषण शब्द है. इन वाक्यों में काला शब्द घोड़े के रंग का सूचक है, सुंदर शब्द लड़की के रूप को सूचना देता है.

0: रहा है मोटा बच्चे की, लंगड़ा लड़के की, और गंदे शब्द आदमी की विशेषता बता रहा है। अर्थात विशेषता बताने वाले शब्द को विशेषण कहा जाता है।
1: अंटे విశిష్టతని తెలియజెప్పే పదాన్ని విశేషణ్ అంటారు కదా మాస్టారు?
0: సరిగా చెప్పావు. విశేషణ్ కి నిర్వచనం చెప్తాను, రాసుకో. నిర్వచనాన్ని హిందీలో పరిభాష అంటారు, రాసుకో. సంజ్ఞా అథవా సర్వనామ కే,
1: సంజ్ఞా అథవా సర్వనామ కే, గుణ దోష్,
0: సంఖ్యా
1: సంఖ్యా,
0: పరిమాణ సంబంధీ
1: परिमाण संबंधी,
0: विशेषता प्रकट करने वाले,
1: विशेषता प्रकट करने वाले
0: शब्दों को विशेषण कहा जाता है,
1: विशेषण कहा जाता है।
0: संज्ञा अंटे नामवाचक, सर्वनाम अंटे सर्वनाम अनर्थम, नामवाचकमु लेक सर्वनाममु యొక్క गुण दोष संबंधमैन సంఖ్యాపరమైన లేక పరిమాణ సంబంధమైన విశిష్టతను వ్యక్తపరిచే పదాన్ని విశేషణ్ అంటారు. జిస్ సంజ్ఞా యా సర్వనామ్ కి విశేషత బతాయి జాయే ఉసే విశేష్య కేతే హై.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాల్లో గోడ, లడకి, బచ్చా, లడక, ఆద్మి మొదలైన పదాలు విశేష్య అని పిలువబడతాయన్నమాట, అంతేనా మాస్టారు?
0: సరిగా చెప్పావమ్మా. ఇంకొక విషయం, విశేషణ శబ్దం కా ప్రయోగ్ విశేష్యకే పూర్వ్ ఆర్ విశేష్యకే బాద్ దోనో రూపమే హో సక్తా హై. విశేషణం విశేష్య పదానికి ముందుగాని తర్వాత గాని ప్రయోగింపబడవచ్చు. ఉదాహరణకి ఏక్ మీటర్ కపడా లావో, ఈ వాక్యంలో విశేషణ్ విశేష్యకి ముందు వచ్చింది, అంటే ఏక్ మీటర్ అనేది విశేషణ్ అనమాట. ఆమ్ మీఠా హై, ఈ వాక్యంలో విశేషణ్ అంటే ఆమ్ అనే సంజ్ఞా శబ్దానికి మీఠా అనేది విశేషణ అనమాట. అది సంజ్ఞా శబ్దానికి వెనక వచ్చింది, తర్వాత వచ్చిందనమాట. విశేషణ్ కే కితనే భేద్ యా ప్రకార హై క్యా తుమ్ బతా సక్తి హో ఉర్మిలా?
1: జీ నహీ అధ్యాపక్ జీ, ఆప్ బతాయియే.
0: అచ్చా, ధ్యాన్ సే సునో. విశేషణ్ కే చార్ భేద్ హై. ఏక్ గుణవాచక్ విశేషణ్ కో क्वालिटेटिव एडजेक्टिव कहते हैं, संख्यावाचक विशेषण को न्यूमरल एडजेक्टिव, परिमाणवाचक विशेषण को क्वांटिटेटिव एडजेक्टिव, और सार्वनामिक विशेषण को डेमोन्स्ट्रेटिव एडजेक्टिव कहते हैं. मोदट गुणवाचक विशेषण की निर्वचन चेप्तानु, रास्को. जिस शब्द से संज्ञा अथवा सर्वनाम के,
1: संज्ञा अथवा सर्वनाम के,
0: गुण दोष अर्थात रंग रूप
1: स्वाद
0: समय
1: स्थान
0: दशा
1: अवस्था
0: गंध आदि का बोध हो
1: उसे
0: गुणवाचक विशेषण कहते हैं,
1: गुणवाचक विशेषण कहते हैं.
0: गुण दोष संबंधी कुछ विशेषण शब्द बताओ.
1: अच्छा, बुरा, बहादुर, डरपोक, शिष्ट, अशिष्ट, सत्यवादी, झूठा, उदार, कंजूस, दानी, लोभी, ईमानदार, बेईमान.
0: अच्छा, अब मैं कुछ और गुणवाचक विशेषण शब्दों को बताता हूँ, ध्यान से सुनो. नीला, लाल, काला, पीला, हरा, सफेद आदि रंग की सूचना देने वाले शब्द गुणवाचक विशेषण है. प्रातःकालीन, संध्याकालीन, दोपहर आदि समय को सूचित करने वाले शब्द भी गुणवाचक विशेषण है. देसी, विदेशी, बाहरी, भीतरी, ग्रामीण, भारतीय, रूसी, पंजाबी, बनारसी आदि स्थान संबंधी शब्द भी गुणवाचक विशेषण है. छोटा, बड़ा, ऊंचा, लंबा, टेढ़ा मेढ़ा, गोल, नुकीला, चौड़ा आदि रूप या आकार को बताने वाले शब्द भी

0: వాక్యాల్ని జాగ్రత్తగా గమనించు. యహ బచ్చి సుందర్ హై, యహ మేరీ కలం హై, యహ మహల్ బోస్ బడా హై. వహ వ్యక్తి కహా గయా, జో ఆద్మీ సచ్ నహీ బోల్తా ఉస్కా ఆదర్ కౌన్ కర్తా హై. ఇన్ వాక్యోం మే యహ మేరీ, యహ వహ జో ఆది శబ్ద సర్వనామ హై, పరంతు ఇన్కా ప్రయోగ సంజ్ఞా శబ్దోం కే సాథ్ విశేషణ కే రూప్ మే హువా హై. అత ये सार्वनामिक विशेषण कहलाते हैं. जिन सर्वनामों को का प्रयोग संज्ञा के साथ उसके विशेषण की भांति होता है उन्हें सार्वनामिक विशेषण कहते हैं. सर्वनाम के बाद यदि कोई संज्ञा प्रयुक्त होती है तो वहां सर्वनाम शब्द सार्वनामिक विशेषण बन जाता है. उदाहरण के लिए, यह नदी, वह पहाड़, कौन आदमी, कोई जगह, जो फल आदि. अच्छा उर्मिला, आज का पाठ समाप्त हुआ, अब हम चलेंगे.
1: धन्यवाद अध्यापक जी.
2: మీరింతవరకు విశేషణ్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జి ఉర్మిళ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

తెలుగు సాహితీ మణితీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.
1: బావిలో బచ్చాల కూర అంజయ్య, నేల బారే నెల్లి కూర, వాలు కొమ్మల చింత సిగురు అంజయ్య.

వచ్చి పోయే దారిలో నా అంజయ్యారా.

కోసంతకయ్యరా చిన్నోడా తెరసాప పైకి లాగరా చిన్నోడా.

నేరేడు పళ్ళ నేరియాలో పళ్ళమ్మే ఓ పిల్ల నేరియాలో నిన్ను పెళ్ళాడుతారు.

ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల. ఎవరమ్మా నీవెవరమ్మా? అరే ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు? ఎందుకమ్మా జర చెప్పవమ్మా?

కర్నూలు జిల్లా లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు ముందుగా ఉత్తరం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ విశ్వేశ్వరయ్య, ధరణి, చింటూ, నాగజ్యోతి, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరంతా కోరుతున్న పాట. అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర అల్పించిన పాట.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: విన్నా పాట ఇంద్ర చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మాన్విత్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: విన్నా పాట మహర్షి చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోషి, కట్ల రాజేశం, సరోజిని, మాయ.
1: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
2: అవునయ్యా. అవును, షేవింగ్కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

0: విన్నా పాట అంతులేని కథ చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయిప్రకాష్, విజయ్కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తమ

0: ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

విన్నా పాట? అత్తారింటికి దారిది చిత్రంలోనిది కోరిన శ్రోతలు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నైనా, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజనీ, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర

మీ ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం.

పినాకిణి స్త్రీల కార్యక్రమం. ఇందులో పద్మరాగాలు. 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథలు 3వ సంచిక. పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికా రెడ్డి గారి గురించిన వివరాలు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. పద్మరాగాలు. 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథలు. భారతదేశంలో అత్యున్నత పురస్కారాలలో 4వ స్థానం కలిగిన అవార్డు పద్మశ్రీ అవార్డు. దీనిని దేశానికి విశేష సేవలు అందించిన వ్యక్తులకు ప్రదానం చేస్తారు. ఈ అవార్డును 1954లో ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో అందజేస్తారు. ఇది ఒక గౌరవ పురస్కారం. మరి ఈ రోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ కూచిపూడి నర్తకి గురువు అయినటువంటి దీపికారెడ్డి గారి గురించిన వివరాలు తెలుసుకుందాం. దీపికారెడ్డి గారు 1965 సెప్టెంబర్ 15 హైదరాబాద్ లో జన్మించారు. తండ్రి ఆర్వి రెడ్డి అదనపు సొలిసైటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లి రాధికారెడ్డి కూచిపూడి నృత్య కళాకారిణి. వీరి తాతగారు నూకల రామచంద్రారెడ్డి గారు, స్వాతంత్ర సమర యోధులు. కూచిపూడి నాట్య రంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలందించిన ప్రముఖ నర్తకి దీపికారెడ్డి గారు. తల్లి కూడా నృత్య కళాకారిణి కావడంతో ఆ వాతావరణంలోనే చిన్నప్పటి నుండి పెరిగారు. వీరి తాతగారు

అలాగే వీరి తల్లిగారు ఇచ్చిన సహకారంతోనే కళాకారిణిగా తన ప్రయాణం మొదలుపెట్టారు. ప్రముఖ గురువు వెంపటి చిన్న సత్యం గారి వద్ద శిక్షణ పొందారు. 1976లో వీరు రంగప్రవేశం చేశారు. ఆమె ప్రతిభను చూసిన గురువులు మరియు ప్రేక్షకులు భవిష్యత్తులో వీరు గొప్ప కళాకారిణిగా ఎదుగుతారని భావించారు. వెంపటి చిన్న సత్యం కూచిపూడి నృత్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గురువు. ఆయన వద్ద శిక్షణ పొందిన దీపికారెడ్డి నృత్యంలో శరీర భంగిమలు, హావభావాలు, లయ మరియు భావ ప్రకటనల్లో ప్రావీణ్యం సాధించారు. కూచిపూడి నృత్యం కేవలం శారీరక కదలికలు మాత్రమే కాదు, అది భావోద్వేగాలను వ్యక్తపరిచే కళ. దీపికారెడ్డి ఈ అంశాన్ని ఎంతో చక్కగా అభ్యసించారు. ఆమె ప్రదర్శనలలో భావ వ్యక్తీకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపికారెడ్డి చిన్న వయసులోనే స్థానిక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి ఆమె ప్రతిభతో త్వరగానే ప్రముఖ కూచిపూడి నర్తకిగా గుర్తింపు పొందారు. భారతదేశంలోని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాలు, కళా వేదికలపై ఆమె నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కూచిపూడి నృత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేశారు. సాంప్రదాయ కూచిపూడిని ఆధునిక భావనతో మేళవించి ప్రదర్శనలు ఇవ్వడం వీరి ప్రత్యేకత. అలాగే పౌరాణిక సామాజిక అంశాలపైన నృత్య రూపకాలు చేస్తున్నారు. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వీరు గొప్ప నర్తకి మాత్రమే కాదు, గొప్ప గురువు కూడా. ఆమె స్థాపించిన దీపాంజలి సంస్థ ద్వారా వందలాది మంది విద్యార్థులు, మరీ ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం వీరి గొప్ప మనసుకు నిదర్శనం. దీపాంజలి సంస్థ అనేక ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భారతీయ సంప్రదాయ కళలను ప్రజలకు చేరువ చేస్తోంది. వీరి భర్త పేరు శ్యామ్ గోపాల్ రెడ్డి. ఈయన వ్యాపారవేత్త. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె శ్లోకారెడ్డి. వీరు కూడా కూచిపూడి నృత్య కళాకారిణిగా రాణిస్తున్నారు. కుమారుడు అభినవ్ ఒక టెన్నిస్ క్రీడాకారుడు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ అదే సమయంలో కళా ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించడం అంత సులభం కాదు, కానీ వీరు రెంటినీ సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. వీరు నృత్య దర్శకురాలిగా కోవిడ్, ప్రకృతి రక్షిత రక్షిత, టాంగ్, శివసత్యం, శాంతి జీవనం, జయోస్తు, కూచిపూడి, స్త్రీత్రయం, త్యాగరాజ భక్తి వైభవం, ఆంధ్రం, గృహకల్పం, తెలంగాణ వైభవం, స్వాగతాంజలి, దర్శనీయ హైదరాబాద్, తెలంగాణ సాహితీ సౌరభం, రుక్మిణీ కృష్ణ వంటి నృత్య రూపాలను ప్రదర్శించారు. ఢిల్లీలో ద్రౌపది ప్రదర్శన ఇచ్చారు. ఖజురహో, కోనార్క్, హంపి, చిదంబరం, ముద్ర, మహాబలిపురం, చాళుక్య వంటి ప్రతిష్టాత్మక నాటక ఉత్సవాలలో ప్రదర్శనలతో పాటు సాంస్కృతిక రాయబారిగా ప్రభుత్వం తరపున రష్యా, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, అమెరికా దేశాలతో శిష్యులతో కలిసి స్వీయ దర్శకత్వంలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. నాట్య ఇలయవరసి, నాట్య విశారద, పంచరత్న మహిళా పురస్కారం, కళాతరంగ్, రాష్ట్రీయ వికాస్ శిరోమణి, నాట్యమణి వంటి బిరుదులు పొందారు. హైదరాబాద్ వాస్తవ్యులు అయినటువంటి వీరిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి. 2011లో అక్కినేని నాగేశ్వరరావు స్వర్ణ కంకణం, 2007లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర కళాక్షేత్ర అవార్డు, 2016లో వంశీ ఆర్ట్స్ తెలంగాణ కళారత్న పురస్కారం, 2017లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీది సంగీత నాటక అకాడమీ అవార్డు, అలాగే 2026వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. వీరు ఇంకా పలు విధులు కూడా నిర్వహించారు. దూరదర్శన్ కమిటీ సభ్యురాలిగా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కళామండలి సభ్యురాలిగా, ప్రాంతీయ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా, రాష్ట్ర నంది సినిమా అవార్డుల సభ్యురాలిగా, కల్చరల్ కమ్యూనిటీ చైర్పర్సన్ గా కూడా విధులు నిర్వహించారు. ఆమె నృత్యంతో పాటు శ్రీకృష్ణ లీలలు, రామాయణం, మహాభారతం మరియు పురాణాల అంశాలను అద్భుతంగా ప్రదర్శిస్తారు. ఆమె కళా ప్రదర్శనలు ప్రేక్షకులను ఆధ్యాత్మిక భావనలోకి తీసుకెళ్తాయి. దీపికారెడ్డి గారు కూచిపూడి నర్తకి, గురువు, అలాగే కొరియోగ్రాఫర్ కూడా. భావ వ్యక్తీకరణ, లయ, నాట్య నైపుణ్యం మరియు కళ పట్ల అంకిత భావంతో ఆమె ఎంతో మంది అభిమానులను సంపాదించారు. దీపికారెడ్డి సమాజ సేవలో కూడా పాల్గొంటున్నారు. పేద విద్యార్థులకు సహాయం చేస్తూ కళల ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని ఆమె నమ్మకం. నేటి యువతలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరుగుతున్న సమయంలో ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని కళలను పరిరక్షించాలి. దీపికారెడ్డి వంటి కళాకారులు
భారతీయ సంస్కృతికి నిజమైన ప్రతినిధులు. ఇప్పటి వరకు మనం వినిన ఈ ప్రయాణం ఒక గొప్ప కళాకారుని జీవితం

మాత్రమే కాదు, అది మన అందరికీ ఒక స్ఫూర్తి. వీరిని గౌరవించడం అంటే కేవలం ఒక వ్యక్తిని గౌరవించడం మాత్రమే కాదు, ఒక సంప్రదాయాన్ని, ఒక సంస్కృతిని గౌరవించడం. మనం కూడా వీరి నుండి ప్రేరణ పొంది మన ప్రతిభను గుర్తించి కష్టపడి మన లక్ష్యాలను సాధిద్దాం. ఇలా మనందరికీ స్ఫూర్తిగా నిలిచిన దీపికా రెడ్డి గారికి అభినందనలు. మరొక వారం మరొక పద్మ అవార్డు గ్రహీతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.

మీరు ఇంతవరకు పద్మరాగాలు 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథల్లో 3వ సంచిక పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికా రెడ్డి గారి గురించిన వివరాలు విన్నారు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. ఇప్పుడు విందాం కుటుంబ కలహాలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారాలు పరిచయం 2వ భాగం. ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి కే అశ్విని, పరిచయం నిర్వహణ హారిక.

0: సంచికలో 3వ సంచిక పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికారెడ్డి గారి గురించిన వివరాలు విన్నారు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. ఇప్పుడు విందాం కుటుంబ కలహాలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారాలు. పరిచయం 2వ భాగం. ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి కె అశ్విని. పరిచయం, నిర్వహణ హారిక.
1: అశ్విని గారు, కుటుంబ కలహాలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారాలు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. గత వారం మీరు భార్యాభర్తలు, వివాహాలు, రకరకాల వివాహాలు, రకరకాల వివాదాలు, వీటన్నిటి గురించి కూడా చెప్పి ఉన్నారు. మనం మహిళల గురించి ముఖ్యంగా తీసుకుంటే, భార్యాభర్త ఘర్షణ పడినప్పుడు ఆ కుటుంబంలో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేది మహిళే అని వింటూ ఉంటాం. ఇలాంటి ఒత్తిడికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు?
2: ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇద్దరు వర్కింగ్ ఎంప్లాయీస్ అయినప్పుడు తను తన ఆఫీస్కి వెళ్ళి తన పని ఒకటి చేసుకొని వస్తాడు. అదే భార్య అయితే తను వెళ్ళకముందే పిల్లలకి వండి పెట్టాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, ఆ తర్వాత తను ఆఫీస్కి వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలకి కుటుంబానికి వండి పెట్టాలి. సో ఈ టైంలో ఎక్కువ యాంగ్జైటీ ఉంటుంది, కానీ అబ్బాయిల్లో అది ఉండదు. కానీ భర్త అనేవాడు భార్యని ఆ రకంగా అర్థం చేసుకోడు. కానీ ఒకటి పెళ్లికి ముందే ఒక షరతు కూడా పెడుతున్నారు ఈ మధ్య కొత్తగా, వర్కింగ్ ఉమెనే కావాలి అని. సరే, వర్కింగ్ ఉమెన్ కావాలి అన్నప్పుడు ఈ ఇంటి పనులు వంట పనులు చూసుకోవడానికి ఇంటి మనిషిని ఎందుకు పెట్టుకోకూడదు? మేము అదే అడుగుతున్నాం. మన దగ్గరకు ఒక కేసు వచ్చినప్పుడు ఒకటే అడుగుతున్నాం, ఒక హౌస్ వైఫ్ కావాలా లేదా వర్కింగ్ ఉమెన్ కావాలా? వర్కింగ్ ఉమెన్ని హౌస్ వైఫ్ని కలిపినప్పుడు ఎక్కువ స్ట్రగుల్ అయ్యేది మహిళ మాత్రమే. ఎందుకంటే తన ఆఫీస్లో ఎన్ని టెన్షన్స్ ఉంటాయి, లేకపోతే అక్కడ ఏ సిచ్యువేషన్స్లో ఉన్నాయి. మీరు ఇప్పుడు నవడేస్ చూస్తున్నారు, వర్కింగ్ ప్లేసెస్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అమ్మాయిలు. అది ఏ రకంగా కావచ్చు, ఒక అమ్మాయి ఇల్లు దాటి బయటకు వచ్చి ఒక పని చేస్తోంది అని అంటే చాలా కారణాలు ఉన్నాయి. సో అవన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ తన ఫ్యామిలీని నడపడం అనేది చాలా కష్టమైన పని అన్నమాట. మొన్న ఒక కేసులో సుప్రీంకోర్టే తీర్పిచ్చినారు. ఒక అబ్బాయి అంటాడు, నాకు ఇంట్లో వంట సరిగ్గా వండి పెట్టడం లేదు, అందుకే నాకు డివోర్స్ కావాలి అమ్మాయి నుంచి అంటాడు. సో సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చారు అంటే, నీకు వంట మనిషి కావాలా లేకపోతే నీకు భార్య కావాలా అని అంటారు. వర్కింగ్ ఉమెన్ కావాలనే కండిషన్ పెట్టిన అతను ఇతనే. మళ్ళీ నాకు వంట చేయట్లేదు, డివోర్స్ ఇప్పించండి అని కేసు పెట్టిన అతను ఇతనే. సో అలా ఏమైపోతుంది అని అంటే, పెళ్ళి కాకముందు ఒక డిమాండ్ చేస్తారు, పెళ్ళైన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్కి తినలేదు, తను నాకు వద్దు అనే ధోరణి ఎక్కువైపోయింది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎవరైనా కానీ, అది భార్య కావచ్చు భర్త కావచ్చు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎదుటి వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేయకపోవడమే మంచిది ఈ జెన్జీ జనరేషన్లో.
1: అశ్విని గారు, ఈ ఇంటి పని, పిల్లల బాధ్యత, అలాగే ఆఫీస్లో తనకుండే కెరియర్ ప్రొఫెషనల్ బాధ్యత ఏదైతే ఉంటుందో, వీటి మధ్య మరి మహిళ సమతుల్యత ఎలా సాధించాలంటారు?
2: పని విభజన కంపల్సరీగా తిను చేయాలి, కుటుంబం వాళ్ళు కూడా తినకు ప్రోత్సాహం అందించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నారు, భర్తే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉన్నారు కాబట్టి భర్త అయి ఉండొచ్చు. పొద్దున లేవంగానే తిను వంట చేస్తుంటే తను కూరగాయలు కట్ చేయడం కానీ, లేకపోతే పిల్లలు కొంచెం ఒక 5 ఇయర్స్ వచ్చేంత వరకు మన మీద డిపెండ్ అయి ఉంటారు. 5 ఇయర్స్ తర్వాత కొంచెం పిల్లలకి వాళ్ళ యూనిఫామ్ వాళ్ళే వేసుకునేటట్టుగా, వాళ్ళు వాళ్ళే రెడీ అయ్యేటట్టుగా పని కొంచెం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం లేదు అంత బాధ్యత నాదే అని ఎప్పుడైతే భార్య అనే ఆమె ఫీల్ అవుతామో ఎక్కువ బర్డన్ పడుతుంది. నేనేమంటున్నానంటే, సమతుల్యత సాధించాలి అని అంటే మాత్రము వీటన్నిటికీ, పిల్లలు, ఫ్యామిలీ, లేకపోతే ప్రొఫెషన్, సమతుల్యత ఉండాలి అంటే కంపల్సరిగా మీరు పని తగ్గించుకోవాలి. చెప్పి చేపించుకోవడంలో తప్పు లేదు. సరే, నాకు ఈరోజు సెషన్ ఉందండి, మీరు కొంచెం వంట చేసుకోండి అని చెప్పడంలో తప్పు లేదు, అయినా చేయడంలో తప్పు లేదు. ఒక్కొక్కసారి తన క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆమె 5K లంచ్ బాక్స్ రెడీ చేయించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తను చేస్తున్నప్పుడు ఇతను కూడా చేయాలి కదా. లేదా పిల్లలు కానివ్వండి, చిన్న చిన్న పనులు, అది ఏదైనా బెడ్షీట్స్ మడతపెట్టడం కానివ్వండి, లేకపోతే మోటార్ వేయడం కానివ్వండి, లేకపోతే మొక్కలకి నీళ్లు పట్టడం కానివ్వండి, ఏదైనా కూడా చిన్న పని అయినా కూడా పంచాలి. ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే కానీ ఎవరికైనా కూడా పని అనేది పంచితే ఆటోమేటిక్గా మీకు కొంచెం పని అయినా తగ్గుతుంది. అబ్బాయి చిన్న పిల్లోడికి మోటార్ వేసేది అలవాటు చేస్తుంటాము, చేయాలి. తను చేయకపోతే ఇబ్బంది పడేది నెక్స్ట్ నువ్వే. అంట్లు కడుక్కోవాలి, లేకపోతే బట్టలు దుక్కోవాలి, లేకపోతే ఇల్లు కడగాలి, నీళ్లు కావాలి. నీళ్లు లేకపోతే మోటరే కదా అని మనం ఎప్పుడైతే మోటార్ వేయడమే కదా నీళ్లే కదా అనుకుంటే అదే పెద్ద సమస్య అయిపోతుంది. నేనేమంటున్నానంటే, పని అనేది విభజన జరగాలి.

0: లేదా ఎవరు లేకపోతే పని మనిషిని పెట్టుకోవడమో. పని మనిషిని అన్నా పెట్టుకోగానే నువ్వు పనికి పోకోకుండా ఆపద్దు.
1: అంటే సాధారణంగా మహిళలు ఏమనుకుంటారంటే, భర్త ఆఫీస్ నుంచి వచ్చారు లేకపోతే పొలం నుంచి వచ్చారు, ఆయనకు విశ్రాంతి కావాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, అలసిపోయి వచ్చారు, వాళ్ళకి ఏదైనా చిరుతిండి పెడదాము, వాళ్ళని కాసేపు ఆడుకొనిద్దాం, వాళ్ళకి విశ్రాంతి కావాలి. అత్తమామలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు ఏం పనులు చేస్తారులే, వాళ్ళకి విశ్రాంతి కావాలి అనుకుంటారు. కానీ నాకు విశ్రాంతి కావాలి అని నాకు తెలిసి ఏ మహిళ కూడా అనుకోరు. ఇది ఎందుకంటారు అంటే మహిళల్లో సేవాభావం ఎక్కువ ఉంటుందనా?
0: మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుందండి. నిజంగానే ప్రతి ఒక్క మహిళ కూడా నాకు విశ్రాంతి అవసరం లేదా అని అనుకుంటుంది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే, చిన్నప్పటి నుంచే మన పేరెంట్సే అలా చెప్తున్నారు, ఆడపిల్లవమ్మ నువ్వు అణిగి మణిగి ఉండాలి, ఏదైనా ఓర్చుకోవాలి, అన్నీ తానే భరించాలి అనే ధోరణి చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కల్పిస్తున్నారు. అంతెందుకు, ఒకరోజు చికెన్ తెచ్చుకున్నారనుకోండి, మిడిల్ క్లాస్ లో కొడుకు కూతురు ఉన్నారనుకోండి, అబ్బాయికి పెడతారు, అమ్మాయికి ఏమంటారు, అమ్మ వాడు కొంచెం ఎక్కువ తినీలే, నువ్వు కొంచెం సర్దుకో, పర్లేదులే నెక్స్ట్ డే తెచ్చుకుందాంలే, సర్దుకో, అడ్జస్ట్మెంట్ ఏదైనా కూడా సరే. తను ఏమైపోతుందంటే, ఓకే నేను ఇలాగనే ఉండాలేమో, సమాజం కూడానే అలా నేర్పిస్తుంది. భార్య అంటే భరించాల్సిందే అన్ని, ఫ్యామిలీ కానీ ప్రెషర్స్ కానీ ఏదన్నా ఉన్నాయండి, భార్య భరించాల్సిందే అనే ధోరణి సమాజము నేర్పిస్తోంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా అదే నేర్పిస్తున్నారు.
1: ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుందాం. చాలా కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే, ఆర్థిక విషయాలు భార్యలతో భర్తలు పంచుకోవడం లేదు.
0: అవును,
1: ఏదైనా పెద్దవాళ్ళ నుంచి ఆస్తి వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా అమ్మాలి అనుకున్నప్పుడు కానీ, లేదా బంగారం కొనాలి, ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు భార్యని సంప్రదించడం లేదా భార్యాభర్తలు ఒకరినొకరు సంప్రరదించుకోవడం, ఇది ఎంతవరకు ముఖ్యం అంటారు?
0: ఫైనాన్షియల్గా భార్యాభర్తకి ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పరెన్సీ అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు భార్య ఏం చేసినా భర్త ఏం చేసినా కుటుంబానికే కదా చేస్తాము, అయినప్పటికీ కూడా ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక లోన్ వచ్చింది అనుకుందాం, డ్వాక్రా మహిళ అనుకుందాం, ఒక 2 lakhs వస్తుంది, బంగారం కొందామా లేదా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామా ఏదైనా అని తిను భర్తకి చెప్పాలి. కట్టేది దేవుడు ఎరుగు, ఫస్ట్ లోన్ కానీ ఏదైనా కానీ, డ్వాక్రా మహిళ కావచ్చు లేకపోతే ఇతను పర్సనల్ లోన్ పెట్టుండొచ్చు, ఏదైనా పెట్టుండొచ్చు, కానీ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఇది ఇట్లా వస్తుంది, మనం ఎలా చేసుకోవాలి దీన్ని. ఒక బంగారం కొంటే మనకి భవిష్యత్తులో యూజ్ అవుతుంది, ఇంకా రేటు పెరుగుతుంది, లేదా ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దామా లేకపోతే ఇంకొక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దామా అనేది ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఇప్పుడు ఈమె వర్కింగ్ ఉమెన్ అయి ఉంటుంది డ్వాకరాలో, సరేలే నేనే తీసుకుంటాను, నేనే కట్టుకుంటానులే, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటానులే అని అంటే, ఏదైనా జరగరాంది జరిగి ఆ 2 lakhs ఈమె చెప్పుండదు తనకు, భర్తకు ఏదైనా జరగరాంది జరిగి లేకపోతే మీ ఉద్యోగం పోయో, భార్య అయినా కావచ్చు భర్త అయినా కావచ్చు, కట్టలేని స్థితి ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తికి అది భర్త కావచ్చు భార్య కావచ్చు తెలిసింది అనుకోండి, ఆ ఫీలింగ్ ఎలా ఏమైపోతుంది అని అంటే, నువ్వేం ఖర్చు పెట్టుండవు, ఆ 2 lakhs ఏదో బంగారం కొనుంటాము, వీళ్ళైతే హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అది చెప్పకపోవడం వల్ల 2 lakhs చిన్న అమౌంట్ అవ్వచ్చు, కానీ ఈ 2 lakhs దాచింది, 10,000 దాచింది లేదా దాచాడు, ఇంకెంత దాచిందో ఇంకా ఎంత దాచాడో
1: అంటే నమ్మలేని పరిస్థితి,
0: నమ్మలేని, అక్కడ ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది భార్య భర్త దగ్గర ట్రస్ట్. ఎప్పుడైతే సంసారం అదే కుటుంబం ముందుకెళ్ళాలి అని అంటే, ఫస్ట్ మాట్లాడుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. ఇట్లా కేసెస్లో ఏదన్నా ఇట్లా లోన్ తీసుకొని కట్టలేదు అని చెప్పినా కూడా ఒకరికొకరు, ఇప్పుడు మనం ఫైనాన్స్ ఇస్తుంటాం, ఏదో భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త తీసుకుంటారు. ఏదో ఒక రోజు గుమ్మం దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగినప్పుడు, సరే ఏదో ఆమె తీసుకుంటుంది లేదా అతను తీసుకుంటాడు, సరే పర్వాలేదులే మేము కట్టుకుంటాము అనేది ఆ నమ్మకం అనేది ఉండాలి. లేదు నన్ను అడిగిచ్చావా, నన్ను అడిగి తీసుకున్నారా, నేను కట్టను అని భర్త అంటే, అప్పుడు ఏమైపోతుంది అని అంటే, మీ కుటుంబ పరిస్థితి, మీ భార్య భర్తల పరిస్థితి ఎంత అవగాహన లోపంగా కానీ లేకపోతే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలే కలహాలు అవుతాయి.
1: అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో నాకు ఒక విషయం అర్థమైంది, భార్య కానీ భర్త కానీ ఇద్దరు వేరు వేరు వ్యక్తులు.
0: అవును,
1: కానీ బయట వాళ్ళకి మాత్రం వాళ్ళిద్దరూ ఒకటే,
0: ఒకటే,
1: అది వాళ్ళ కుటుంబం.
0: అవును,
1: ఇద్దరు ఒక మాట మీద ఉండాలి బయట వాళ్ళ మధ్య.
0: అవును,
1: మరి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటూ ఉంటారు కదా ఈ దంపతుల మధ్యలో.
0: అవును,
1: అత్తగారు ఇలా చెప్పిందని, భార్య తల్లి గాని భర్త తల్లి గాని అత్తగారు, అత్తగారు ఇలా, మామగారు ఇలా, మీరు అన్నట్లు ఇందాక, ఆడపడుచులు ఇట్లా, బావమరుదులు ఇట్లా, వీళ్ళందరి జోక్యం కూడా ఉంటుంది ఆ దంపతుల మీద. మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలి?

0: అంటే భిన్నమైన అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు సాధారణంగా గొడవ జరుగుతూ ఉంటుంది. నువ్వు ఇలా చేయాల్సింది, అలా చేస్తుంటే ఈ రోజు ఇంత ఇదే అయ్యేది కాదు, నిన్ను చెంపదెబ్బ కొట్టినాడే, నువ్వు విడాకులకు అప్లై చేయాల్సింది, ఇట్లా కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అది రెచ్చగొడుతున్నారని వీళ్ళకి ఆ క్షణంలో తెలుస్తుందా? ఇలాంటి వివాదాలని లేకపోతే ఇతరుల అనవసర జోక్యాన్ని ఎట్లా పరిష్కరించాలి?
1: నేను చెప్పే సజెషన్ అయితే భార్యాభర్త ఇద్దరు ఒకటే, అది గొడవ పడినా పడకపోయినా భార్యాభర్త అనేది ఇద్దరు ఒకటే అనే భావన ఇద్దరిలోనూ ఉండాలి. ఎదుటివారి జోక్యం ఎప్పుడైతే భార్యాభర్త మధ్యలో జరిగినప్పుడు వాళ్ళు దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అని అంటే, భార్యని నిందించినా భర్త నన్నే నిందించినారో అనుకోవాలా. అంటే నేనేం చెప్తున్నానంటే ఇద్దరు ఒకటిగా ఉండాలా, నువ్వు చేసినందువల్లే ఈ రకంగా అయింది అంటే అమ్మ అలా కాదు, ఇద్దరం కలిసే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం, షేర్స్లో పెట్టుంటాము, షేర్స్ ఇదై ఉంటాయి, ఆమె అడుగుతుంది ఎందుకు అంత అమౌంట్ బంగారం అమ్మేసి కూడా తెచ్చి షేర్స్ కొన్నారు, నీ భార్య మాట విన్నావు నువ్వు, అందుకే ఇలా ఇప్పుడు లాస్లో వచ్చాం మనము అని అంటారు అనుకోండి, తను ఏమనాలి అప్పుడు? అమ్మా మేమిద్దరం కలిసి చర్చించుకునే ఈ రకమైన డెసిషన్ తీసుకున్నాం, మీ జోక్యం అవసరం లేదు. ఎప్పుడైనా కూడా 10 మందిలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఒక వ్యక్తుల మధ్యలో ఉన్నప్పుడు భార్యాభర్త ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి, అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు, తప్పు చేసినా చేయకపోయినా ఇద్దరు ఒకే తాటి మీదే ఉండాలి. ఎప్పుడైతే అది ఒకరికొకరు ఎప్పుడు తెలుసుకోవాలి, 4 గోడల మధ్య వాళ్ళు ఇద్దరే ఉన్నప్పుడు అలా కాదు మా అమ్మని నువ్వు అలా అనుండకూడదు అనే విషయము చెప్పుకోవడము అన్ని 4 గోడల మధ్య జరగాల. ఎప్పుడైతే మా అమ్మ నువ్వు ఇలా అంటావా అని భర్త భార్యని 10 మందిలో నిందించినప్పుడు ఆమె చేసింది తప్పైనా లేకపోతే తిను చేసింది తప్పైనా అక్కడ ఏమైపోతుందంటే కొన్ని స్టేట్ ఆఫ్ మైండ్స్లో ఏమైపోతుంది, సూసైడ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 10 మందిలో మనం ఏదైనా నిందించినప్పుడు ఇప్పుడు మనం చిన్నపిల్లాడు ఉన్నాడు, మనం ఇంట్లో కొడితే వాడేమి సరే అమ్మా అంటాడు ఊరికైపోతాడు, అదే బయట ఎక్కడన్నా కొట్టామనుకోండి మా అమ్మ ఎందుకు కొట్టింది అని
0: అనుకోవడం కన్నా వాళ్ళందరి ముందు కొట్టింది.
1: అవును, ఆ యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. నేను అదే అంటాను 10 మంది ఉన్నప్పుడు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా మీ ఇద్దరి మధ్యలో జోక్యం చేసుకున్నప్పుడు మీరిద్దరు ఒకే మాట మీద ఉండాలి, అది ఏదైనా కావచ్చు, ఒకే మాట మీద ఉండి ఆ తర్వాత ఏదైనా నచ్చ చెప్పుకోవాలో లేదా ఇది కాదు అది కాదు అన్నప్పుడు మీరిద్దరు పర్సనల్ గా లోన్లీగా ఉన్నప్పుడు చెప్పుకుంటే సరిపోతుంది.
0: అయితే ఇక్కడ నువ్వు నా మాట వినలేదు లేదా నువ్వు నా మాటే వినాలి, ఇదంతా ఈ మధ్య కాలంలో మనం ఒక పదం వింటున్నాం, ఈగో అనే పదం. ఈ ఈగో ఏంటి, భార్యాభర్తల మధ్య ఈ ఈగో గొడవలు ఎందుకు వస్తాయి, అంటే మీ అనుభవంలో విషయాలు చెప్పండి.
1: తను నా మాట వినాలి అనుకోవడము ఒక ఆశ, నా మాట మాత్రమే వినాలి అనుకోవడం ఈగో. ఈ పని తను చెయ్యాలి అనుకుంటే ఓకే అది చేస్తుంది, ఈ పని మాత్రమే చెయ్యాలి అనుకుంటే కంపల్సరీగా అది ఈగో కిందకే వస్తుంది. ఒక భార్యాభర్త ఉన్నారనుకోండి, వర్కింగ్ అనుకోండి, భార్యాభర్త ఒకే సిచ్యువేషన్ 2 వేరు వేరు ప్రాంతాల్లో వచ్చింది అనుకుందాం. భర్త ఏమంటాడు, బయటికి వెళ్ళుంటాడు, క్యాంప్కి వెళ్ళుంటాడు, తిను పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి,
0: భార్య
1: వెళ్ళాలి. భార్య వెళ్ళినప్పుడు ఏమంటాడు తను, లేదు నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాను, ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గరికి రా అంటాడు. సో బైక్ తో తను రెడీగా ఉంటది, తను ఎక్కించుకొని వస్తుంది. నెక్స్ట్ అదే సిచ్యువేషన్ వేరే ప్రాంతంలో అనుకుందాం. ఇప్పుడు భార్య క్యాంప్కి వెళ్ళుంటది లేదా ఏదైనా సెషన్ కో సెమినార్ కో ఏదైనా షాపింగ్ కో వెళ్ళుంటది, ఫస్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాను నువ్వు రా అని అంటది ఆమె. అతను 4th ప్లాట్ఫామ్ దగ్గర ఉంటాడు, ఇతను ఏమంటాడు, ఆ ఏమి 4th ప్లాట్ఫామ్ కి రావచ్చు కదా నువ్వే, నువ్వెందుకు రావు, ఈగో నేను ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళాలి, ఆమె కదా నా దగ్గరికి రావాలి.
0: ఇప్పుడు ఆమె దగ్గర ఎంత బరువైన లగేజ్ ఉన్నా కూడా మళ్ళీ మోసుకుంటూ ఈమె 4th ప్లాట్ఫామ్ దగ్గరకు
1: రావాలి. ఆ సిచ్యువేషన్ ఎలా అయినా కూడా ఆమెకి ఏమైపోతుంది అంటే మనసులో, సో నేను లాస్ట్ టైం నేను 4th ప్లాట్ఫామ్ లో ఉన్నా కూడా తను ఇబ్బంది పడతాడే లేదా తను స్ట్రెయిన్ అయ్యున్నాడే అని చెప్పేసి తన కోసం వెయిట్ చేస్తుంటుంది తను, అబ్బాయి కోసం. అది ఆలోచన ఉండదు ఎవరికి, భర్తకి. అదే విషయమే భార్య నువ్వు రా ఫస్ట్ ప్లాట్ఫామ్ కి అన్నప్పుడు అది ఎందుకు మీరు చేసుకోవడం లేదు, అదే ఈగో. నేనే ఎందుకు, తను రావచ్చు కదా, తను చేయొచ్చు కదా అంటే ఈ టైంలో సరే పోయినసారి నన్ను తను పికప్ చేసుకుంది, మనం ఈసారి వెళ్ళాలి, ఏం తప్పేముంది అని. అదే ఫ్రెండ్ అని మీరు అడగండి, మీరు ఎక్కడ శంషాబాద్ లో దిగండి లేదా అనంతపురంలో దిగండి, తను ఉరవకొండలో దిగండి, మీరు ఇక్కడ నుంచి బయలుదేరతారు ఉరవకొండకి. ఫ్రెండ్ మీద ఉన్నంత కన్సర్న్ భార్య మీద కానీ భర్త మీద కానీ ఉండడంలా. ఏమన్నా అంటే మనం ఫ్రెండ్షిప్ అంటారు, ఫ్రెండ్షిప్ నుంచే స్టార్ట్ అవుతుంది లవ్, లేదా ఫ్రెండ్షిప్ నుంచే ఏదైనా కూడా. ఇప్పుడు మనం ఇప్పుడు పెళ్ళే అనుకుందాము, మీరు అన్నట్టు ఎంగేజ్మెంట్ జరిగినప్పుడే మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే ఒక ఫ్రెండ్స్ గానే మాట్లాడుకుంటాం కదా, అది ఫ్రెండ్షిప్పే. ఫ్రెండ్షిప్పే

0: అయ్యి లవ్ గా కానీ లేకపోతే అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నంత ఫ్రెండ్షిప్ పెళ్ళైన తర్వాత ఎందుకు ఉండట్లా, ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ తక్కువైపోతుంది. ఇక్కడ ఏమైపోతుంది అంటే అదే అంటారు కదా, లైసెన్స్ వచ్చేసింది, ఇంకా నన్ను కొట్టినా తిట్టినా పర్వాలేదు అన్నంత వే ఆఫ్ లో ఉన్నారు వీళ్ళ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు.
1: కుటుంబ కలహాలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారాలు, ఈ అంశం గురించి చాలా విలువైన విషయాలు చెప్తూ ఉన్నారు కుటుంబ సలహాదారు కే అశ్విని గారు. అశ్విని గారు, ప్రతి చిన్న విషయానికి గొడవ పట్టాం, ఈ గొడవలన్నీ కలగలిపి అసలు నేను ఇక వీళ్లతో ఉండలేను అని చెప్పి డైవోర్స్ కి అప్లై చేయడం. ఈ విడాకులు ఒకప్పుడు చాలా భయపడే విషయం, ఎవరికన్నా విడాకులు అయినాయి అని అంటే అందరూ ఒక రకమైన వింతగా చూసే రోజులు ఆ కాలం నుంచి. రెండో పెళ్లి, మూడో పెళ్లి, కొన్ని సందర్భాల్లో నాలుగో పెళ్లి కూడా చాలా మామూలు అయిపోతున్న కాలంలోకి మనం వచ్చాము. విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏంటి? మీరు ఫ్యామిలీ కౌన్సిలర్ కదా, ఈ విడాకులు తీసుకోవడం అనేదాన్ని ప్రోత్సహిస్తారా? మీకు ఎదురవుతున్న అనుభవాలు ఎలా ఉన్నాయి?
0: ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ గా విడాకులు అనే విషయాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించము. ఎలా అనంటే, ఒక దేశం గానీ ఒక సమాజం ఏదైనా కూడా ముందుకెళ్ళాలి అని అంటే మంచి కుటుంబ వాతావరణం ఉండాలి. కుటుంబ వాతావరణము ఎప్పుడైతే క్వాలిటీగా ఉంటుందో అప్పుడు తద్వారా జిల్లా కానీ రాష్ట్రం కానీ దేశం కూడా బాగుంటుంది, సమాజం బాగుంటుంది. ఈ విడాకులు అనేది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించాం. ఎందుకనంటే, మీరు విడాకులు తీసుకొని ఎవరంతకు వాళ్ళు హ్యాపీగా ఉందాంలే అనుకుంటున్నారు తప్ప, విడాకులు తీసుకున్న తరువాత ఎదురయ్యే పరిస్థితుల్ని ఎవరు అవగాహన చేసుకోవట్లేదు. మీరే అన్నారు ఇంతకుముందు విడాకులు అంటే ఏదో పెద్ద ఇదిగా ఉండేది, ఇప్పుడు నవడేస్ ఇది చాలా కామన్ అయిపోయింది అని. మీరు విడాకులే అంటున్నారు, ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్స్ ఎక్కువయ్యాయి. అంటే పెళ్లి కాకనే ఒక అమ్మాయి అబ్బాయి ఒకే ఇంట్లోనే ఉండి లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఒక 2-3 ఇయర్స్ వాళ్ళకు ఓకే చేసుకుంటే పెళ్లి చేసుకుంటారు, ఓకే కాదు అని అంటే పెళ్లి చేసుకోరు. అంటే సమాజం ఏమైపోతుంది అని అంటే, అంతకుముందు విడాకులు లేవు కదా ఇప్పుడు ఎందుకు ఉన్నాయంటే, ఇలానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి, మన వాళ్ళు ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు దానికి. లివింగ్ రిలేషన్షిప్స్ అసలు లేవు మన దగ్గర. కానీ ఇప్పుడు నవేడేస్ మన సిటీస్లో చూసుకుంటే కొంతమంది సెలబ్రిటీస్ కానీ లేకపోతే కామన్ పీపుల్స్లో కూడా లివింగ్ రిలేషన్షిప్ అనేది పెరిగిపోతుంది. ఆ కల్చర్ ఎలా అయితే ముందుకు పోతుందో ఈ విడాకుల కల్చర్ కూడా అలాగనే ముందుకెళ్తుంది. ఎందుకనంటే, ఊరికే సరే పుట్టింటికి ఎక్కువ సార్లు వెళ్తుంది నాకు విడాకులు కావాలా అంటారు. సరే ఏమైపోతుంది పుట్టింటికి వెళ్తే, ఒక 2 రోజులు ఉండొస్తుంది అంతే కదా. దానికోసం విడాకులు కావాలని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉంటారు, విడాకులు తీసుకుంటారు మీరు, ఆ ఇద్దరు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలా,
1: వాళ్ళ బాధ్యత
0: ఎవరు తీసుకోవాలి, పిల్లల్ని అడుగుతారు అనుకోండి. పెద్దవాళ్ళు అయితే మెచ్యూరిటీగా ఆలోచన చేసే వాళ్ళ కేసు వేరే, కానీ చిన్నపిల్లలు అనుకోండి, మా నాన్న చాక్లెట్లు ఎక్కువ తీసిస్తాడు నేను మా నాన్న దగ్గర ఉంటాను అని అంటారు పిల్లలు, వాళ్ళకేం తెలుస్తుంది. లేదా మా అమ్మ నన్ను ఎప్పుడు కొడుతుంటుంది నేను అమ్మ దగ్గర ఉండను అంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో తల్లి చూసుకున్నట్టుగా పిల్లల్ని ఏ తండ్రి చూసుకోలేడు, 100% అది. తల్లి చూపించే ప్రేమ ఏ తండ్రి చూపించకపోవచ్చు, కానీ ఒకవేళ బాధ్యత తీసుకుంటాడు తండ్రి. కొంతమంది అంటారు పిల్లల్ని కనడం వరకే భార్యల పని, ఆ తర్వాత పోషించే పని భర్తలదే, కాబట్టి ఎక్కువ ఇబ్బంది కానీ ఎక్కువ బర్డన్ కానీ భర్త పడతారు అంటారు. కానీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకి జన్మనివ్వడము అనే స్త్రీమూర్తి చేసేటువంటి త్యాగం కానీ బాధ్యత కానీ ఏ భర్త ఏ మగవాడు భరించలేడు, దాన్ని సాధ్యం కూడా కాదు.
1: పిల్లలకి తల్లిదండ్రుల ఇద్దరి ప్రేమ కూడా కావాలండి.
0: కావాలి.
1: ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉండడం వేరు, భార్యగా భర్తగా ఉండడం వేరు, ఈ పాత్రలు వేరు, ఆ పాత్రలు వేరు. పిల్లల ఎదురుగానే గొడవ పడుతూ ఉంటారు చాలా మంది.
0: అవును, మంచి ప్రశ్న అడిగారు. పిల్లల ముందు మాత్రం ఎప్పుడు భార్య భర్త అనే వాళ్ళు గొడవ పడకూడదు. ఎలా అని అంటే, వాళ్ళకి ఏమైపోతుంది అంటే, మా అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారండి అంటుంటారు కొంతమంది పిల్లలు. అట్లాంటి పిల్లల్లో యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. ఏమైపోతుంది అంటే, వాళ్ళకి కామన్ అయిపోతుంది గొడవలు పడ్డం అనేది.
1: అంటే ఇక ఏ కుటుంబమైనా
0: గొడవలు పడుతూనే ఉంటారేమో, మా అమ్మ నాన్న కూడా ఇలాగనే కదా, మేము కూడా అంతేనేమో. మీకు కుటుంబంలో ప్రెజెన్స్ గా ఉండి పీస్ఫుల్ గా ఉంది అంటే, ఆ అబ్బాయి మైండ్ సెట్ కూడా పీస్ఫుల్ గానే ఉంటుంది. అబ్బాయిని కదిలిస్తే వచ్చే మాటలు కూడా పీస్ఫుల్ గానే వస్తాయి. ఇప్పుడు ఎందుకు పిల్లలు ఎక్కువ మొబైల్స్ కి దానికి దీనికి అడిక్ట్ అవుతున్నారు అని అంటే, మీరు తల్లిదండ్రులుగా తనకు స్పేస్ ఇవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు. మీరు టైం ఇస్తే తను మొబైల్ కి ఎందుకు అడిక్ట్ అవుతారు? మొబైల్ వాడేం కొని తెచ్చుకోలేడు కదా
1: పిల్లాడు
0: తెచ్చుకోలేడు. మీరే మీరు మీ పని చేసుకోవడం వల్ల లేకపోతే మీ పనికి ఇబ్బందిగా ఉండడం వల్ల మీరు మొబైల్ ఇచ్చారు, అది ఎవరిది తప్పు?

0: మనదే తప్పు. సో కాబట్టి ఏదైనా కూడా పిల్లల్ని పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర ఎంత ప్రెజెన్స్గా ఉంటే వాళ్ళు అంత మంచి స్థాయికి చేరుకుంటారు. మనం ఎలా ఎటువంటి గొడవలు పడుతూనే ఉంటే వాళ్ళు కూడా అండర్గానే ఆలోచన చేస్తారు. నేను కూడా పెళ్ళైతే రేపు పొద్దున ఎట్లనే ఉండాలేమో, గొడవ పడితేనే భారపడతలేమో అనేంత స్థాయికి పిల్లలు ఎదుగుతారనమాట.
1: అశ్విని గారు, ఒక ఘర్షణ పడ్డ కుటుంబం ఉంది, ఆల్మోస్ట్ ఇంకా బ్రేక్ అయిపోతుందేమో ఆ ఫ్యామిలీ, అంటే ఇక విడాకులు చివరి దశలో ఇంకా తెగతెంపులు చేసుకోవాలి అనుకున్నారు, అలాంటప్పుడు అసలు ఎవరిని సంప్రదించాలి? అప్పుడు ఏమన్నా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఆ కుటుంబానికి ఉపయోగకరం అంటారా?
0: ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఉపయోగకరమే, కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కాదు. ఎందుకనంటే ఒక భార్య భర్త అన్న తర్వాత వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఒక భార్య భర్తది ఒక రకంగా ఉంటుంది, ఇంకొక కపుల్ది ఇంకొక రకంగా ఉంటుంది. కొంతమంది ఏంటి అని అంటే వాళ్ళలో వాళ్ళు నివృత్తి చేసుకుంటుంటారు భార్య భర్తలు. సరే నువ్వు ఇలా చేసావు ఇలా చేయకు అంటే అక్కడికి వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు వాళ్ళ ఘర్షణని. ఇక్కడ ఏమైపోతుందంటే ఒక భార్య భర్త అనేది కొంచెం దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటారు, ఒకరు చెప్పినా కూడా ఇంకొకరు వినరు. సో కాబట్టి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది డిపెండింగ్ అపాన్ కపుల్స్ది, ఆ కపుల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఎక్కువ ఆరగంటగా ఉండేవాళ్ళ లేదా చూసి చూడనట్టుగా అడ్జస్ట్ అయిపోయే మైండ్ ఉన్నవాళ్ళ, అట్లాంటి కేసెస్లో మాత్రమే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది అవసరం పడుతుంది. కానీ అన్ని కేసెస్లో మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్తే మాత్రమే మీ సమస్య పరిష్కారం అవుతుంది అంటే అది కాదు. పైగా ఇప్పుడు ఇంకొక విషయం మీకు ముఖ్యంగా విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, మహిళల్లో ఇందాక మనం మాట్లాడుకున్న అన్నిట్లోనూ ఎక్కువగా మహిళలు ఏదైనా కూడా నువ్వు ఇది చెయ్యి అంటే ఓకే నేను చెయ్యాలేమో, ఓకే నేను పిల్లల్ని కంపల్సరిగా కనాలేమో, లేదా కంపల్సరిగా డ్యూటీ చేయాలేమో, కంపల్సరిగా నేను బట్టలు ఉతకాలేమో అనే ధోరణి ఎక్కువైపోతుంది. కానీ నేనేమంటున్నానంటే నో చెప్పడం అలవాటు చేసుకోండి.
1: ఆడవాళ్ళు లేదు చేయలేను,
0: నేను చెయ్యను, నేను కాదు, నీ మనసులో ఉన్నది ప్రేమ ఇష్టం ఉందా, నీకు ఇష్టం ఉందా లేదా నో చెప్పేయి, లేదా పిల్లల్ని ఈ టైంలో కనడం నీకు ఇష్టం ఉందా లేదా, ఇష్టం ఉంటే ఎస్ అని చెప్పు లేదా నో అని చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ చెప్పడం కన్నా నా అనాలిసిస్ ప్రకారం ఎన్ఓ నో చెప్పడము ప్రతి ఒక్క మహిళ అలవాటు చేసుకోవాలి. ఏ సిచ్యువేషన్లో నో చెప్పాలి, ఏ సిచ్యువేషన్లో నో చెప్పకూడదు అనే మెచ్యూరిటీ కూడా మీకు కంపల్సరిగా ఉండాలి. నో అనేది చెప్పడం మీకు రాలేదు అని అంటే అట్లాంటి వాళ్ళని మాట్లాడిస్తే కదిలిస్తే వాళ్ళకున్నంత బాధ ప్రపంచంలో ఇంకెవరు భరించలేరేమో అన్నంత బాధ ఉంటుంది వాళ్ళకు. నో చెప్పడం అలవాటు చేసుకుంటే సగం యాంగ్జైటీ కానీ సగం మీకు మానసిక రోగాలు కూడా ఆ నో చెప్పలేకపోవడం వల్లే వస్తున్నాయి. మనం నో అంటే ఏదో నో అంటున్నారు అనుకుంటాం, కానీ సబ్జెక్ట్ ఏదైనా నువ్వు నో చెప్పడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా నీ పర్సనల్ లైఫ్ నీకు హ్యాపీగా ఉంటావు. మా అత్త మామ

మీరు ఇంతవరకు పినాకిని స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వార్తల వివరాలు. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగ గ్రామంలో ఈరోజు నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. గత ఏడాది జూలై 3న కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవని కార్యక్రమాన్ని ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1975,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామస్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డు రూపొందించడంతో పాటు కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

0: అలాగే ఆరోగ్య బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
0: దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ రోజుగార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు. దీనిలో భాగంగా గుంటూరులోని రైల్వే భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆనాదిగా జరుగుతున్న ప్రభుత్వ ప్రక్రియ అని, దీనిని ప్రధానమంత్రి నేరుగా పరిశీలిస్తూ ఉద్యోగ ప్రక్రియను ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాల కల్పన రూపొందించడం అనేది అరుదైన అంశమన్నారు. యువత ఆశయాలకు ఉద్యోగ రూపమిచ్చి దేశాభివృద్ధికి యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజుగార్ మేళా నిజమైన లక్ష్యమని చెప్పారు. ఈ రోజుగార్ మేళాలు కేవలం ఉద్యోగ నియామకాల కార్యక్రమాలు మాత్రమే కాదని, దేశ నిర్మాణానికి అంకితమయ్యే యువతకు బాధ్యతలను అప్పగించే ప్రక్రియ అని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: ఈరోజు ఉద్యోగం తీసుకుంటా ఉన్నారు, ఏదైనా సరే గవర్నమెంట్ వ్యవస్థలో మార్చాలన్నా కూడా యువకులు మీ వల్లే అవుతుంది. ఎందుకంటే జనరేషన్లు జనరేషన్లు మారిపోతా ఉన్నాయి. ఒక వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యవస్థలో మీరు ఇరుక్కుపోతారా, ఆ వ్యవస్థని మార్చగలుగుతారా అనేది మీరు చేసే పని మీద, మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో యావరేజ్ ఏజ్ 29 సంవత్సరాలు. మీరుండే స్కిల్, మీరు చేసేటువంటిదే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళినా, ఆపేసినా, వెనక్కి తీసుకెళ్ళినా కూడా జరిగేటువంటిది.
0: అదేవిధంగా రైల్వే సదుపాయాల కల్పన గురించి మంత్రి చెబుతూ, దేశంలో జాతీయ రహదారులన్నింటినీ సమన్వయం చేస్తున్నారని, రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. 2026-27 బడ్జెట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 10,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రక్రియలకు నిదర్శనమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎంఎస్ఎంఈ పనిచేస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి అధ్యక్షతన విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో జరగనున్న ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి ఈరోజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రోత్ సమ్మిట్ను అన్ని శాఖల అధికారులు విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ గ్రోత్ సమ్మిట్ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను అధికారులకు కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, డంప్యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక శాఖ 4 వారాల ప్రత్యేక స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభ కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్రదేశాల శుభ్రత చేపడతారని చెప్పారు. రెండో వారంలో ప్రజల భాగస్వామ్యంతో కాలువల క్లీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారని, మూడో వారంలో ఇల్లు, వ్యాపార సంస్థల వద్ద చెత్త వర్గీకరణ, సెగ్రిగేషన్పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. 4వ వారంలో పబ్లిక్ టాయిలెట్ల శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారని చెప్పారు. రాష్ట్రంలో చెత్తను విద్యుత్గా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల్లో ప్లాంట్లు పనిచేస్తుండగా మరో 6 ప్లాంట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఇవి రాబోయే 2 ఏళ్లలో పూర్తయి చెత్త నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారని తెలిపారు. అలాగే ప్లాంట్లు లేని మిగిలిన 123 మున్సిపాలిటీల్లో చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసే విధంగా టెండర్లు పిలిచామని చెప్పారు. జూన్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, భవిష్యత్తులో డంప్యార్డ్స్ లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి నారాయణ వెల్లడిస్తూ,
3: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి. స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛంద కార్యక్రమాన్ని

0: ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.
1: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు కృష్ణా జిల్లా కానుమూలలో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదైందన్నారు. అలాగే రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తప్పనిసరి ప్రయాణాల్లో మంచినీరు, మజ్జిగ, కొబ్బరినీరు వంటివి తీసుకోవాలన్నారు. అలాగే రేపు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఒడిశా సరిహద్దులోని మాచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్హౌస్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు: 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సమగ్ర సస్య పోషణలో భూసార పరీక్షల ఆవశ్యకత గురించి శ్రీ సత్యసాయి జిల్లా కదరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసాచారి గారి ప్రసంగం, నిర్వహణ కె శృతి ప్రియాంక, అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు మరియు వాతావరణ వివరాలు. 7:45 శ్రీ డి సిద్దయ్యబాబు గారి లలిత సంగీతం, 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు, భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర, ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 8:45 పరామర్శ లఘునాటిక, రచన శ్రీ కెవిఎన్పి ప్రసాద్, నిర్వహణ శ్రీ కాకర్పర్తి సత్యనారాయణమూర్తి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు.
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని

స్త్రీల కార్యక్రమంలో 101.7 మెగాహెర్ట్స్ పై. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వెంకటాద్రి స్వామి వారి కీర్తనలు 8వ భాగం. 6:30 వినదగుమాట వినిపిస్తున్నవారు శ్రీమతి జి ఉమా ప్రసన్న. 6:35 సేద్యపు శుద్ధులు, ఇందులో మేలైన పశుగ్రాసాంగ మేత సజ్జ పెంపకం. డాక్టర్ డి వెంకట శ్రీనివాసులు గారి ప్రసంగం ఉంటుంది. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఏడు గంటల 20 నిమిషాలకు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం కోటి విద్యలు కూటి కొరకే 12వ సంచిక. ఈ వారం అతిథి శ్రీమతి రామక్క, నర్సరీలో పనిచేసే మహిళ. ఈమెతో పరిచయం. కార్యక్రమ నిర్వహణ హారిక, సంభాషణ సహకారం శ్రీమతి ఎం కల్పన. అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి. 8:35 హలో అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు. 9:30 భారతీయ కళలు, రూపకం రచన శ్రీ వి కుమార్, నిర్వహణ డాక్టర్ వి వెంకటరాణి. 10:00 వార్తావాహిని. 10:15 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు. 5:00 లేప చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో గార్లదిన్న మండలం జంబుల దిన్న కొట్టాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 7:15 పల్లె ప్రాంతాలు. రంగస్థలి వేదిక పాటలు, ఇందులో శ్రీ రామాంజనేయ యుద్ధ ఘట్టం నుండి పద్యాలు. శ్రీరాముని పాత్ర పద్యాలు వినిపిస్తున్నవారు జి శ్రీనివాసులు గారు, ఆంజనేయ పాత్ర పద్యాలు వినిపిస్తున్నవారు ఎం రామాంజనేయులు. 7:45 శ్రీమతి కె కృష్ణవేణి గారి లలిత సంగీతం. 8:00 రసదుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు, ఇందులో భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 మనసులు కలిసే వేళ నాటిక, రచన శ్రీ ఎం చంద్రశేఖర్ రెడ్డి, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర్ రెడ్డి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవ్వండి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

విన్నా పాట ఊహాసుందర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి గీతం. అది సంగీతం చక్రవర్తి. తర్వాత వినండి అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: విన్నా పాట. అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి ఆలపించిన ఆత్రేయ గీతం అది. సంగీతం ఇళయరాజా.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

విన్నా పాట. గంగామంగ చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన దాశరథి గీతం, అది సంగీతం రమేష్ నాయుడు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. మోసగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన ఈ పాట.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర ప్రగతితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీబీ గ్రామ్జీత్ చట్టం 2025 కింద ప్రభుత్వ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్న ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర పురోగతి గురించి చర్చించారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతిని అమెరికా విదేశాంగ మంత్రి ప్రధానమంత్రికి వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని కూడా రూబియో పంచుకున్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. తాము తమ చర్చలను ఇలాగే కొనసాగించడానికి ఎదురుచూస్తున్నామని కూడా ఆయన రూబియోకి తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ఈ ఉదయం అమెరికా నుంచి ఆయన కోల్కతా చేరుకున్నారు. అక్కడ ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి మదర్ టెరీసా వారసత్వానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి రూబియో రేపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, వారి జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్

0: నిర్వహించిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, దేశం తన కర్మయోగులపై ఎంతో నమ్మకం ఉంచిందని, ఇప్పుడు వారు తమ అంకితభావం, ప్రవర్తన, రోజువారీ చర్యల ద్వారా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 51,000 से ज्यादा युवाओं को सरकारी नौकरी का नियुक्ति पत्र मिला है. आज आप सभी देश की विकास यात्रा में अहम भागीदार बन रहे हैं, जिम्मेवार भागीदार बन रहे हैं. रेलवे, बैंकिंग, डिफेंस, हेल्थ, एजुकेशन और दूसरे कई क्षेत्रों में आप सभी नई जिम्मेदारियां संभालने जा रहे हैं. आने वाले वर्षों में विकसित भारत के संकल्प को सिद्ध करने में आप सभी महत्वपूर्ण भूमिका निभाने वाले हैं.
0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వారు చేరనున్నారు. మన దేశ అభివృద్ది పయనంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని యువతకు మరిన్ని అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ప్రపంచంలోని వివిధ దేశాలతో మన దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ గ్రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ, ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలియజేసింది. ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయడానికి వీలుగా ఈ నెల 11వ తేదీన వీబీ గ్రామ్జీ చట్టం 2025ను నోటిఫై చేశారు. ఢిల్లీలోని జామియా నగర్లో ఒక దళిత మహిళపై జరిగినట్లుగా ఆరోపణలొస్తున్న కిడ్నాప్, సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి గురించిన మీడియా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రాహత్కర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఇందుకు సంబంధించి ఒక లేఖ రాశారు. ఈ ఘటనపై తక్షణ కఠినమైన నిర్దిష్ట కాల పరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అలాగే యాక్షన్ టేకన్ రిపోర్ట్ను కూడా 7 రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ భారతీయ న్యాయ సంహిత, ఎస్సీఎస్టీ చట్టం కింద చేర్చిన సెక్షన్లు, నిందితులందరి అరెస్ట్, పోలీసులు నిర్వహించిన వైద్య ఫోరెన్సిక్ పరీక్షలు, మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డింగ్, ఆమెకు భద్రత, రక్షణ, గోప్యత, కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడానికి తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో తెలియజేయాలని విజయ రాహత్కర్ ఆదేశించారు. సామూహిక అత్యాచారం, కుల ఆధారిత హింస, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, వీటిని నిష్పక్షపాతంగా తక్షణ అవసరంగా విచారించాలని కమిషన్ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత వ్యాపార ప్రముఖుల ప్రతినిధి బృందంతో కలిసి ఈ నెల 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు కెనడాలో పర్యటిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సిపా చర్చలను ముందుకు తీసుకువెళ్లడానికి మంత్రి గోయల్ ఒటావా, టొరంటోల్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమైన సిపా చర్చలను వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఈ నెల 27వ తేదీ వరకు కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని 9 జిల్లాలకు

0: యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ యెల్లో అలర్ట్ రేపు 6 జిల్లాల్లోనూ, సోమవారం నాడు 9 జిల్లాల్లోనూ కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు మరింత విస్తరించాయి. ఈ నెల 27వ తేదీ వరకు కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించి విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు 3వ స్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మెరుగైన పాయింట్ల కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చలు జరిపారు. వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు సూచనలు కోరింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు అరేబియా సముద్రంలో, బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విత్తాం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: రైతన్నలకు నమస్కారం.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సమగ్ర సస్య పోషణలు, భూసార పరీక్షల ఆవశ్యకత. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసాచారి గారి ప్రసంగం విందాం.
3: రైతు సోదరులకి మరియు శ్రోతలకి అందరికీ ప్రప్రథమంగా నా నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసాచారి, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం కదిరిలో విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మనం చర్చించుకునేటటువంటి అంశం ఏంటంటే సమగ్ర ఎరువుల యాజమాన్యము మరియు సమగ్ర సస్య పోషణ. ఈ రెండింటి మీద ఈరోజు ప్రధానంగా వివరించడం జరుగుతుంది. ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యము లేకుంటే సమగ్ర సస్య పోషణ, ఈ రెండింటికి గురించి మనం చర్చించుకోవాలంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది వచ్చేసి ఈ భూసార పరీక్ష గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో హరిత విప్లవం సాధించి దాదాపుగా 50 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా భూసార పరీక్ష, ఆ నమూనా సేకరించడము ఎలాగా అనే దాని గురించి రైతు సోదరులు ఎక్కడో ఒక దగ్గర పొరపాట్లు చేయటం జరుగుతూ ఉంది. సో ఆ చిన్న చిన్న పొరపాట్లని సరిదిద్దుకొని సరి అయిన పద్ధతిలో నేల నమూనా లేదా మట్టి నమూనాను సేకరించినప్పుడు మాత్రమే మనకు వచ్చేటటువంటి ఫలితాలు సమగ్రంగా ఉంటాయి. దానిని అనుసరించి మనం ఎరువుల యాజమాన్యం చేపట్టినప్పుడు తప్పనిసరిగా మనకి సాగు లాభసాటిగా మారుతుంది అని చెప్పడంలో ఎంతైనా ఆవశ్యకత ఉంది. సో ఇక్కడ మట్టి నమూనా

సేకరించడము రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే, ముఖ్యంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లా నిగన మనం ఒకసారి గన పరిగణలోకి తీసుకున్నట్లయితే, ఇక్కడ ఫీల్డ్ క్రాప్స్ అంటే వరి, వేరుశనగ ఇట్లాంటి పంటలు ఎంతవరకు సాగుతున్నాయో అంతే సమానంగా ఈ ఉద్యానవన పంటలు కూడా సాగులో ఉన్నాయి. రైతు సోదరులు ఈ రెండింటికి కూడా నేల నమూనా లేదా మట్టి నమూనాని ఒకే రకంగా ఉపరితలం మీద మాత్రమే సేకరిస్తున్నారు. సో దీనివలన ముఖ్యంగా ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు తర్వాత కాలంలో నష్టాన్ని చవిచూడవలసినటువంటి అవసరము ఉంది. ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలనుకుంటే, ఉద్యానవన పంటలకైతే సుమారుగా 1.2 మీటర్ల లోతు వరకు ఒక గొయ్యిని తీసి అందులో మీకు పొరలు కనిపిస్తాయి. ఆ పొరలు కనిపించినప్పుడు ఆ పొరలు ఒక్కొక్క పొరని ఒక్కొక్క నమూనాగా మనం సేకరించవలసినటువంటి అవసరం ఉంది. సో తద్వారా మనకి ఉపరితలం మీద మంచిగా మట్టి ఉన్నప్పటికీ వేరు వ్యవస్థ లోపలి పొరల్లోకి, ముఖ్యంగా ఉద్యానవన పంటల యొక్క వేరు వ్యవస్థ లోపలి పొరల్లోకి చొచ్చుకొని పోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆర్థికంగా ఫలద సాయం అందవలసినటువంటి అవసరం ఏర్పడుతుందో అలాంటి సమయంలో మనకు సమస్యలు తలెత్తి తద్వారా రైతులు నష్టం చవిచూడాల్సినటువంటి అవసరము వస్తుంది. సో కాబట్టి దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ముఖ్యంగా చీనీ నిమ్మ సాగు చేసే రైతుల్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ చీనీ నిమ్మలో అన్ని దానిలలో కూడా మీకు చూసినట్లయితే జింక్ ధాతు లోపము, మళ్ళీ ఐరన్ ధాతు లోపము, ఈ రెండు ధాతు లోపాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఎండు పుల్ల ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో ఎందుకు ఇట్లాంటి సమస్య వస్తుంది అంటే, భూమి యొక్క లోపలి పొరల్లోకి ఎప్పుడైతే వేరు వ్యవస్థ వెళ్తుందో అక్కడ వచ్చేసి మీకు 0% ఎక్కువ పెరుగుతుంది. తద్వారా మన భూమి లోపల పోషకాలు అయినటువంటి జింక్, ఐరన్ ఉన్నప్పటికీ కూడా అది మొక్కకి అందుబాటులోకి రాకపోవడం మూలాన మనకేందంటే జింక్ ధాతు లోపము మరియు ఐరన్ ధాతు లోపము వస్తుంది. తద్వారా మీకు ఏంటంటే ఎండు పుల్ల ఏర్పడి పూర్తిగా కొన్ని పరిస్థితులలో మొక్కలు చచ్చిపోవటం జరుగుతుంది. సో ఇట్లాంటి సమస్యలు తర్వాత కాలంలో చూడకూడదు అని అనుకున్నప్పుడు రైతు సోదరులు ఏదైతే పద్ధతి వివరించబడి ఉంటుందో ఆ పద్ధతి ప్రకారము మట్టి నమూనాని సేకరించి వాటి యొక్క ఫలితాలను విశ్లేషించుకొని తద్వారా ఆ నేలకి మనం వేసేటటువంటి పంట సరిపోతుందా లేదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనము సాగుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు మనం ఇంకొక విషయం గమనించినట్లయితే, ప్రభుత్వాలు కానీ లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే రైతు సోదరులకి మట్టి నమూనాలను విశ్లేషించి మీకు ఫలితాలను అందజేస్తున్నాయి. ఎప్పుడైతే ఫలితాలు మన దగ్గరికి వస్తాయో దాన్ని ఒక్కసారి మనము విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా రైతు సోదరులు ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేటివి మన చేతికి వస్తాయో అప్పుడు దానిలో మన నేలలో ఉండే నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది అని మాత్రమే చూస్తున్నారు తప్పించి అందులో అన్నిటికంటే ముందు 2-3 విషయాలు అక్కడ పొందుపరచబడి ఉంటాయి. అందులో ముఖ్యమైనది వచ్చేసి నేల యొక్క స్వభావము ఒకటి, రెండవది వచ్చేసి లవణ సూచిక, మూడవది వచ్చేసి సేంద్రియ కర్బణం. ఈ మూడింటి గురించి కూడా తెలుసుకున్న తర్వాతనే మన నేలలో ఉండే నత్రజని ఎంత ఉంది, భాస్వరము, పొటాషియం గురించి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేల స్వభావము అంటే దాన్నే మనం ఏమంటామంటే పిహెచ్ అని చెప్తాము. ఈ నేల స్వభావము సాధారణ నేలలకు వచ్చేసి 6.5 నుంచి 7.5 మధ్యలో ఉండాలి. కానీ మనం విశ్లేషించినప్పుడు ఇది సుమారుగా 8.5 వరకు కూడా వెళ్ళటం జరుగుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేల స్వభావము 6.5 నుంచి 7.5 మధ్య ఉన్నప్పుడు ముఖ్యంగా మన నేలలో ఉండేటటువంటి అన్ని పోషకాలు అందుబాటులో, అంటే మొక్క తీసుకునే రూపంలో ఉండి మొక్కకి అందుబాటులోకి రావటం జరుగుతుంది. అలా కాకుండా నేల స్వభావము 7.5 కంటే పైకి పోతూ ఉంది అంటే మన నేలలో పోషకాలు ఉన్నప్పటికీ కూడా అవి మొక్కకి అందుబాటులోకి రాకుండా పోతూ ఉంటుంది. రెండవది లవణ సూచిక. ఈ లవణ సూచిక మామూలుగా ఇది సాధారణ నేలల్లో 0.5 డెసిసైమన్స్ పర్ మీటర్ గా నిర్ణయించబడి ఉంటుంది. సో ఈ 0.5 కంటే ఎక్కువగా గన
ఈ లవణ సూచిక ఉన్నప్పుడు ఏం

తెలియజేస్తుందంటే మన నేల లోపల లవణాలు ఎక్కువగా ఉన్నాయి అని తెలియజేస్తుంది. ఈ నేలలో లవణాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మొక్క పెరుగుదల చాలా వరకు తగ్గిపోవటం జరుగుతుంది. మనము ఎన్ని నీళ్లు పెట్టినా కూడా, లేకుంటే ఎన్ని రసాయనిక ఎరువులు వేసినప్పటికీ కూడా మొక్క పెరుగుదల సరిగా లేకుండా ఇది తీవ్రత పెరిగిందనుకోండి, లవణ సూచిక తీవ్రత, మొక్కలు చచ్చిపోవటం జరుగుతుంది. మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే సేంద్రియ పదార్థం. ఈ సేంద్రియ పదార్థము లేకుంటే సేంద్రియ కర్బనము అతి ముఖ్యమైనది. ఒక మనిషికి గుండె అనేది ఎంత ఇంపార్టెంటో నేలలకు కూడా ఈ సేంద్రియ కర్బనము అనేది అంత ఇంపార్టెంట్ అయినటువంటి పదార్థం అన్నమాట. సో ఇక్కడ ఈ సేంద్రియ కర్బనము మన నేల లోపల గనక గమనించినట్లయితే సాధారణంగా ఇది 0.5% ఉండాలి. కానీ ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా అయినా కావచ్చు, లేకుంటే అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లాలు రెండు జిల్లాల్లో కనుక మనం కనుక తీసుకున్నట్లయితే అది 0.2 నుంచి 0.3% వరకు మాత్రమే ఉన్నట్లు మన విశ్లేషణ ఫలితాలు తెలియజేస్తున్నాయి. సో ఇంత తక్కువ సేంద్రియ కర్బనం మనకు ఉండడం దేనివల్ల అనేది మనం కనుక ఒకసారి కనుక ఆలోచన చేస్తే, ఒకటి మనకు ఉండేటటువంటి అధిక ఉష్ణోగ్రతల మూలాన మన నేలలో ఉండేటటువంటి సేంద్రియ కర్బనము కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. సో తద్వారా ఒకటి సేంద్రియ కర్బనం తగ్గుతుంది, రెండవది వచ్చేసి రైతులు వాడేటటువంటి ఎరువుల యాజమాన్యం. ఇక్కడ రైతులు వాడేటటువంటి ఎరువుల యాజమాన్యము ఏంటంటే, మామూలుగా మనం ఏం చెప్తామంటే ఇక్కడ ఒక విషయం చర్చించుకొని మనం ముందుకెళ్దాము. ఈ గతంలో గన మనం హరిత విప్లవానికి ముందు గన మనం ఒకసారి గన చూసినట్లయితే మనం సాగు చేసే రకాలు కానీ ఆనాటి సేంద్రియ ఆనాటి వ్యవసాయ పద్ధతులు అన్నీ కూడా సేంద్రియ వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడి ఉండేటివి. ఎప్పుడైతే మనం హరిత విప్లవం సాధించామో అప్పుడు ఏమైందంటే రసాయనిక ఎరువుల వినియోగం పెరిగింది. తద్వారా రసాయనిక ఎరువుల వినియోగం ఎప్పుడైతే పెరిగిందో రైతు సోదరులు పూర్తిగా ఈ సేంద్రియ ఎరువుల వాడకం తగ్గించేసి పూర్తిగా రసాయనిక ఎరువుల మీద మాత్రమే వాడుతూ వస్తున్నాం. సో దానివల్ల భూమి లోపల ఉండేటటువంటి సేంద్రియ కర్బనం నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఎస్ సార్, రైతు సోదరులు ఒక క్వశ్చన్ వేస్తారు, ఏంటి సేంద్రియ కర్బనం తగ్గిపోతుంది అంటున్నారు, ఈ సేంద్రియ కర్బనం లేకపోతే ఏమవుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. మనం ఒకసారిగా చూసినట్లయితే మనము నేలలోకి వేసేటటువంటి రసాయనిక ఎరువులన్నీ కూడా మొక్కకి అందుబాటులోకి తీసుకొని రావాలంటే తప్పనిసరిగా భూమి లోపల సూక్ష్మజీవులు అనేటివి ఉండాలి. ఆ సూక్ష్మజీవులకి ఆహారం ఏంటంటే సేంద్రియ కర్బనం. ఈ సేంద్రియ కర్బనం తగ్గిపోయిందనుకోండి, మనకేందంటే మంచి చేసేటటువంటి సూక్ష్మజీవుల యొక్క పరిమాణం తగ్గిపోయి మనం ఎన్ని రసాయనిక ఎరువులు వేసినప్పటికీ అది వ్యర్థంగా భూమి లోపల స్థిరీకరింపడడం కానీ, లేకపోతే మనం పెట్టే సాగునీటి ద్వారా లోపలికి కొట్టుకొని వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. అందుకనే రైతు సోదరులతో అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు రైతు సోదరులు చెప్తుంటారు, సార్ నేను గత సంవత్సరము 2 కట్టలు ఎరువులు వేసాను సార్, ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి 4 బస్తాలు ఎరువులు వేయటం జరిగింది, అయినప్పటికీ దిగుబడి అంతే కానీ దానికంటే ఇంకా తగ్గిపోయింది అని మీరు చెప్తుంటారు రైతు సోదరులు. అంటే మీరు వేసినటువంటి ఎరువుల యొక్క బస్తాల్లో ఉండేటటువంటి పోషకము అది మొక్క గ్రహించేటటువంటి రూపంలోకి మారకం అనేది జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే ఈ సూక్ష్మజీవులు అనేటివి భూమి లోపల లేవు కాబట్టి. సో కాబట్టి రైతు సోదరులు గమనించాలి, తప్పనిసరిగా మన ఉమ్మడి జిల్లాల్లో కనుక చూసినట్లయితే ఈ పశు సంపద కంటే కూడా ఈ గొర్రెలు మేకల యొక్క సంతతి ఎక్కువగా ఉంది. సో ఆ ఎరువులైనా సరే మీరు విరివిగా మన నేలకు కనుక వేసుకున్నట్లయితే తప్పనిసరిగా మన భూమి లోపల ఉండేటటువంటి సేంద్రియ కర్బనాన్ని మనం మెయింటైన్ చేసేటటువంటి అవసరం వస్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా వేసిన కొంతమంది రైతులు చెప్తారు, సార్ నేను ప్రతి సంవత్సరం వేస్తున్నా సార్ సేంద్రియ ఎరువులు, కానీ దిగుబడి తగ్గిపోతుంది అనేది కొంతమంది రైతుల యొక్క అవగాహన. సో ఇక్కడ మనం వేస్తున్నాం, నేను మొట్టమొదటనే చెప్పినట్లు మనం వేసినటువంటి కర్బనము అధిక ఉష్ణోగ్రతల మూలాన వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతుంది. అందుకనే ఈరోజు

శాస్త్ర పరిశోధనల ద్వారా తెలుసుకున్నాము. ప్లస్ రైతు సోదరులకి ఇప్పుడు అందుబాటులోకి తీసుకొని వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఏంటంటే అవి బయోచార్ అనేది. సో మీ పంట యొక్క వ్యర్థాలని కాల్చకుండా దాన్ని ఒక బయోచార్ అనే రూపంలోకి, అంటే అక్కడ ఏం చేస్తున్నామంటే మీ పంట యొక్క వ్యర్థాలను అధిక ఉష్ణోగ్రతలకి ఎక్స్పోజ్ చేసినప్పుడు అది కేవలము కార్బనంగా మారి, ఆ కార్బనము మీరు భూమిలోకి కనుక అప్లై చేసుకుంటే సుమారుగా ఒక 100 సంవత్సరాల వరకు ఇట్లా మళ్ళీ తిరిగి వాతావరణంలోకి మారిపోకోకుండా మీరు భూమి లోపలే ఉండి తద్వారా అయ్యి మీ సూక్ష్మజీవులకి ఆహారంగా ఉపయోగపడాలి అనే ఒక ఉద్దేశంతో దీని మీద శాస్త్ర పరిశోధనలు విరివిగా జరుగుతున్నాయి. కానీ పరిశోధనల ఫలితాలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. కానీ ఏంటంటే దీన్ని రైతు సోదరుల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఇది సేంద్రీయ కర్బనం గురించి మనం తెలుసుకున్నది. సో ఇక్కడ మనం వేసేటటువంటి ఎరువులే కాకుండా ఇంకోటి ఏంటంటే మనం వాడేటటువంటి నీటి నాణ్యతను కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. మనం వాడేటటువంటి నీటి నాణ్యత కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా, మనం వాడేటటువంటి నీళ్ళ లోపల కూడా ఏంటంటే లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ నీటి స్వభావం కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటుంది, అంటే 8.5 అలా కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం నీటిని గతంలో ఏంటంటే 100-150 అడుగుల నుంచి నీటిని తోడుకునేవాళ్ళు బోర్ల ద్వారా. కానీ ఈరోజు కనుక చూసుకున్నట్లయితే మనము దాదాపుగా 600-900 అడుగుల లోతు నుంచి కూడా మనం నీటిని తోడుతున్నాం. సో దాని ద్వారా ఏమంటే భూమి లోపల పొరల్లో ఉండేటటువంటి లవణాలన్నీ కూడా భూమి పైకి వచ్చేసి ఆ భూమి అంతా కూడా నిస్సారంగా మారిపోతాయి. కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏమవుతాయంటే పూర్తిగా ఆ పంటలు కూడా దెబ్బతినేదానికి అవకాశం ఉంది. ఇలాంటి నీటిని మీరు కంటిన్యూస్గా వాడుతుంటే మీ నేల లోపల మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ నీటి వల్ల మీ నేలలు నిరుపయోగంగా మారిపోయేదానికి అవకాశం ఉంది. సో ఇందాక నేను చెప్పాను, సేంద్రియ పదార్థం అనేది ఎక్కువ ఉన్నప్పుడు మన నేల లోపల సూక్ష్మజీవులు అనేటివి బాగా ఉంటాయి. తద్వారా మనం వేసేటటువంటి ఎరువులు మొక్కలు అందుకునే రూపంలోకి మారతాయి అనేది నేను ఇక్కడ చెప్పడం జరిగింది. సో మన నేలలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు తగ్గిపోయాయి కాబట్టి మనము బయట నుంచి నేలకి తిరిగి అట్లా సూక్ష్మజీవుల్ని అందించగలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ సూక్ష్మజీవుల్ని మనమేం చెప్తామంటే జీవన ఎరువులు అని చెప్తాం. ఈ జీవన ఎరువులు అనేటివి ఈ నత్రజని సరఫరా చేయడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి జీవన ఎరువులు ఉంటాయి. అట్లనే భాస్వరానికి సపరేట్గా, పొటాషియంకి సపరేట్గా జీవన ఎరువులు అనేటివి ఉంటాయి. సో ఈ నత్రజనికి సరఫరా చేసేటటువంటి జీవన ఎరువులు ఏంటివి అంటే ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఇవి పప్పు జాతికి సంబంధించిన పంటలకైతే గనక రైజోబియం అనేదాన్ని మనం వేసుకోవచ్చు జీవన ఎరువుగా. అట్లా కాకుండా పప్పు జాతికి సంబంధం లేనటువంటి పంటలు ఏదైనా కావచ్చు, అది ప్రత్తి కావచ్చు, లేకపోతే కూరగాయ పంటలు కావచ్చు, వరి కావచ్చు, ఇట్లా అన్ని పంటలకి కూడా మనకు సమగ్రంగా వాడుకోవడానికి అనువైనటువంటి జీవన ఎరువు ఏంటంటే అజోస్పైరిల్లం. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి, అజోస్పైరిల్లం ఉంటుంది, అజిటోబ్యాక్టర్ అనేది. ఈ రెండు కూడా సమానంగా మన నేల లోపల ఉండేటటువంటి నత్రజనిని మొక్కకి అందేలా చేస్తూ ఉంటాయి. కానీ మన అనంతపురం జిల్లాకి సరిపోయేది ఏంటంటే అజోస్పైరిల్లం. ఎందుకంటే అజోస్పైరిల్లము సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నప్పటికీ కూడా బాగా అభివృద్ధి చెంది మొక్కకి పోషకాల్ని అందించగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి జీవన ఎరువు. అట్లా కాకుండా మన నేలలో సేంద్రీయ కర్బనము 0.5% కంటే ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు అసిటోబ్యాక్టర్ కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత భాస్వరానికి సంబంధించినంత వరకు కనుక మనం చూసుకున్నట్లయితే పాస్ఫోబ్యాక్టీరియా అంటాం దీన్ని. ఈ పాస్ఫోబ్యాక్టీరియా అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతులు కూడా వాడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం వాడేటటువంటి భాస్వరం ఎరువులని మనం ఏం చేస్తున్నామంటే రైతు సోదరులు ప్రతి సంవత్సరము బస్తాలు వేస్తున్నాం. ముఖ్యంగా పైపాటుగా కూడా కాంప్లెక్స్ ఎరువుల్ని
వాడుతున్నాం. అంటే కాంప్లెక్స్ ఎరువులు అంటే అది డిఏపి కావచ్చు, లేకుంటే 35-15

నాలుగు కావచ్చు, లేకుంటే 10, 26, 26 కావచ్చు, లేకుంటే 28, 28 కావచ్చు. ఇట్లాంటి ఎరువుల్ని మనం వాడుతున్నాం. ఇట్లా వాడినప్పుడు మనము వేసేటటువంటి ఎరువుల్లో నుంచి మన నేలకు వేసినప్పుడు కేవలము 15 నుంచి 20% మాత్రమే మొక్కను గ్రహిస్తుంది, మిగతా 80% పోషకము భూమి లోపలే ఉండిపోతుంది. అంటే ఉదాహరణకి మనం 100 కేజీల భాస్వరం కలిగినటువంటి ఎరువులు వేస్తే గనక దాని లోపల నుంచి కేవలం 20 కేజీలు ఉపయోగపడి మిగతా 80 కేజీలు భూమి లోపలే స్థిరీకరింపబడి ఉంటుంది. ఆ స్థిరీకరింపబడినటువంటి భాస్వరము తిరిగి మన మొక్కలకి అందించగలగాలంటే తప్పనిసరిగా ఈ ఫాస్ఫోబ్యాక్టీరియా అనేది మనం వేసుకుంటే ఆ స్థిరీకరింపబడినటువంటి భాస్వరాన్ని కరిగించి తిరిగి మన మొక్కకి అందిస్తుంది. సో తద్వారా మనం ఎరువుల మీద ఖర్చు పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించుకోవచ్చు చాలా వరకు. నెక్స్ట్ ఇక్కడ భాస్వరంతో పాటు పొటాషియం కూడా మనము ఇక్కడ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పొటాషియంకి సంబంధించిన జీవన ఎరువులు గతంలో ఈ పొటాషియంకి సంబంధించిన జీవన ఎరువులు అందుబాటులో లేవు, కానీ ఈరోజు కన్నా చూసినట్లయితే మంచి జాతికి సంబంధించినటువంటి సూక్ష్మజీవులు అందుబాటులో ఉన్నాయి. బ్యాసిల్లస్ స్పీసీస్ అని, లేకుంటే ఫ్రచూరియా స్పీసీస్ అని. సో ఇట్లాంటివి మన నేల లోపల ఉండేటటువంటి పొటాషియంని కరిగించి మొక్కకి అందేలా చేస్తాయి. సో ఇక్కడ మన రైతు సోదరులు ఏం చేస్తారంటే చాలా వరకు భాస్వరం కలిగినటువంటి ఎరువుల్ని లేదా నత్రజని కలిగినటువంటి ఎరువుల్ని ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఈ పొటాషియంకి సంబంధించినటువంటి ఎరువుల్ని చాలా తక్కువ మోతాదులో వాడుతుంటారు. సో ఇక్కడ అట్లా కాకుండా బ్యాలెన్స్డ్గా అంటే 3 పోషకాలు నత్రజని, భాస్వరము మరియు పొటాషియము 4:2:1 నిష్పత్తిలో ఉన్నప్పుడు మనము మన నేలకు సంబంధించినటువంటి పోషకాలని సమపాలల్లో అందించిన వాళ్ళము అవుతాం. అట్లనే ఇవి కాకుండా ఇంకొకటి వ్యామ్ అని ఒక పోషకము ఉంది. ఈ సూక్ష్మజీవి వ్యామ్ అనేది, ఈ వ్యామ్ అనే సూక్ష్మజీవి ఏంటంటే మన నేల లోపల ఉండేటటువంటి ఏ పోషకాన్నైనా కూడా, అంటే అది నత్రజని కావచ్చు, భాస్వరం కావచ్చు, లేకుంటే పొటాషియం కావచ్చు, లేకుంటే ఈ సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్, ఐరన్, ఈ అన్ని పోషకాలని కూడా మొక్కకి అందేలా చేస్తుంది. ఇదేంటంటే జస్ట్ ఒక స్ట్రా లాగా పనిచేస్తుంది. మనం ఒక కూల్ డ్రింక్లో స్ట్రా వేసుకొని ఎట్లయితే తాగుతుంటామో అట్లా దానికి అందుబాటులోకి ఆ సూక్ష్మజీవికి ఏ పోషకం అందుబాటులోకి వచ్చినా కూడా ఆ పోషకాన్ని మొక్కకి అందించేలాగా చేస్తుంది. సో కాబట్టి ఈ 4 సూక్ష్మజీవుల్ని, లేకపోతే రైజోబియం, అజోస్పెర్మ్ కానీ, లేకుంటే ఫాస్ఫోబ్యాక్టీరియా కానీ, లేకుంటే పొటాషియాన్ని కరిగించి అందించే సూక్ష్మజీవులను కానీ, లేకుంటే వ్యామ్ లాంటి జీవన ఎరువులను కానీ మీరు మీ అన్ని పంటలకి, ఉద్యానవన పంటలు అవ్వచ్చు, లేకుంటే మామూలు ఫీల్డ్ క్రాప్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా మీరు వేసుకొని నప్పుడు మనకి ఏంటి లాభము అనేది, ఇవి వాడితే ఏంటి లాభం అంటే మనం వాడేటటువంటి రసాయనిక ఎరువుల మీద దాదాపుగా 25% ఖర్చు తగ్గించుకోవచ్చు. అంటే మీరు 1000 రూపాయలు రసాయనిక ఎరువుల మీద ఖర్చు పెడుతున్నారు అని అనుకుంటే కనుక దాదాపుగా 250 రూపాయల వరకు మీరు ఇక్కడ మిగిలించుకోవచ్చు. అంతేకాకుండా ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే మీ నేల యొక్క భూభౌతిక పరిస్థితుల్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇక్కడ ఇంకోటి రైతు సోదరులు ఈ రసాయనిక ఎరువుల ఎన్నిక కూడా, ఏ ఎరువులు వేసుకోవాలి అనేది కూడా ఒకటి గమనించాలి. రైతు సోదరులు ఏంటంటే సాధారణంగా ఈ కాంప్లెక్స్ ఎరువుల్నే విరివిగా వాడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులు కాకుండా సూటి ఎరువుల రూపంలో ఈ నత్రజని, భాస్వరం, పొటాషియంని అందించినట్లయితే మనకి చాలా లాభాలు ఉంటాయి. ఒకటి ఖర్చు తగ్గుతుంది, రెండవది వచ్చేసి అధిక పోషకాలు అందించేదానికి వీలవుతుంది. మనం ఒక వేరుశనగ పంటను ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఈ వేరుశనగ పంటకి మనం నత్రజని, భాస్వరము, పొటాషియంని యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించినప్పుడు
చాలా లాభాలు ఉన్నాయి. ఎట్లా అంటే, ఇప్పుడు శాస్త్రవేత్తలందరూ కూడా సిఫారసు చేస్తుంటారు, మనకి ఊడలు బాగా దిగాలంటే, దిగిన ఊడలు బాగా కాయలుగా మారాలంటే తప్పనిసరిగా జిప్సం వేసుకోండి అని చెప్తుంటాం. ఎందుకు అంటే

ఒకటి జిప్సం వేసుకుంటే ఊడలు గట్టిపడతాయి, రెండవది వచ్చేసి అక్కడ నూనె శాతం బాగా పెరుగుతుంది. ఇక్కడ నూనె శాతం పెరిగేదానికి దోహదపడేటటువంటి పోషకం ఏంటంటే గంధకం. దీనికోసం అని చెప్పేసి మనం జిప్సం వేసుకోమని చెప్తాం. కానీ మనము వాడేటటువంటి ఎరువులు సూటి ఎరువు అయినటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గన వాడినట్లయితే దాంట్లో భాస్వరంతో పాటు గంధకము ఉంటుంది, కాల్షియం ఉంటుంది. గంధకము 12%, కాల్షియం 21% ఉంటుంది. సో దాని ద్వారా ఒక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ద్వారా ఫాస్ఫరంతో పాటు గంధకం ఇవ్వచ్చు, మళ్ళీ కాల్షియంని కూడా మనము మొక్కకి అందించుతాయి. సో తద్వారా పంట యొక్క పూత దశలో తిరిగి మనం జిప్సం వేసుకోవాల్సినటువంటి అవసరం అనేది రాకుండా పోయేదానికి అవకాశం ఉంది. సో చిన్న మెలకువలు. కానీ రైస్ సోర్లు ఏం చెప్తారంటే, సార్ నేను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మొక్క పోషకాన్ని అందియాలంటే ఒక సమస్య సార్, అది చల్లేటప్పుడు అంతా మా కళ్ళలోకి వచ్చి పడుతుంది సార్ డస్ట్ అంతా అంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీలు కూడా ఏం చేశాయంటే ఆ సింగిల్

0: అవసరం అనేది రాకుండా పోయేదానికి అవకాశం ఉంది. సో చిన్న మెలకువలు. కానీ రైస్ సోర్లు ఏం చెప్తారంటే, సార్ నేను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మొక్క పోషకాన్ని అందియాలంటే ఒక సమస్య సార్, అది చల్లేటప్పుడు అంతా మా కళ్ళలోకి వచ్చి పడుతుంది సార్ డస్ట్ అంతా అంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీలు కూడా ఏం చేశాయంటే ఆ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కూడా మీకు గుళికల రూపంలోనే అందించడం జరుగుతుంది. సో కాబట్టి రైస్ వరల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా యూరియా మ్యూరేట్ ఆఫ్ పొటాష్తో కలిపి చల్లుకునేదానికి అవకాశం ఎంతైనా ఉంది. ఇంకా తర్వాత ఏంటంటే, మనము ప్రతి ఒక్కటి కూడా అన్ని రకాలైనటువంటి పద్ధతులు, మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ సమస్య ఎక్కడొస్తుందంటే ఈ ఉద్యానవన పంటల్లో వస్తుంది. ఈ మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టినప్పటికీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది, లేకుంటే రైతు ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడం జరుగుతుంది. సో అట్లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఏంటంటే, మనము పత్ర విశ్లేషణ కూడా చేసుకున్నట్లయితే గన, అంటే పత్ర విశ్లేషణ ఆకులు, చెట్టు యొక్క ఆకుల్ని మనం సేకరించి దాన్ని మనము ల్యాబొరేటరీకి పంపించినప్పుడు తప్పనిసరిగా అక్కడి నుంచి వచ్చేటటువంటి, అంటే మనం వేసినటువంటి ఎరువులు మొక్కకి అందుతున్నాయా లేదా అని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ పత్ర విశ్లేషణ అనేది మనకి ఎంతైనా దోహదం చేస్తుంది.
1: మీరు ఇంతవరకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసాచారి గారి ప్రసంగం విన్నారు, సమగ్ర సస్యపోషణలో భూసార పరీక్షల ఆవశ్యకత గురించి.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: కార్యక్రమం తర్వాత వాతావరణ వివరాలు. భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ వర్షం పడింది. రాబోయే రోజుల్లో కూడా వర్షం పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38.5 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 26.7 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. ఆగ్నేయం దిశగా గాలులు గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 68 నుంచి 70%, మధ్యాహ్నం పూట 20 నుంచి 35% నమోదయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లను వినియోగించే రైతు సోదరులు సకాలంలో వాతావరణ సూచనలను మరియు జిల్లావారీ వ్యవసాయ సలహాలను పొందడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి వ్యవసాయ వాతావరణం మరియు మేఘదూత్ మొబైల్ యాప్లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవచ్చు. వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. మళ్ళీ కిసాన్ వాణి కార్యక్రమంలో కలుద్దాం. అందాక సెలవా మరి, నమస్తే.
7: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
8: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ డి సిద్దయ్య బాబు గారి లలిత

0: సంగీతం
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ డి సిద్ధయ్య బాబు పాడిన లలిత గీతాలు వింటారు. ముందుగా అమ్మ అన్న పదం పలుక, రచన డాక్టర్ ఎస్ గంగప్ప.

0: లలిత సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ డి సిద్ధయ్య బాబు పాడిన లలిత గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా సింగనమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట

0: చేతులు
1: మనకు సేవలందించే వృత్తులు.
0: కానీ చాలాసార్లు మనం గమనించని మనుషులు,
1: ఎక్కువసార్లు మనం పట్టించుకోని పనులు.
0: హోటళ్లలో శుభ్రత కోసం పనిచేసే కార్మికుల నుంచి
1: మురికి కాలువల్లో పనిచేసే సాహస వీరుల వరకు,
0: బస్సు డ్రైవర్లు, కండక్టర్లు,
1: చెప్పులు కుట్టేవారు, పండ్ల బండ్ల వారు,
0: ప్రతి వృత్తి వెనుక ఒక కథ ఉంది.
1: ప్రతి చెమట చుక్క వెనుక ఒక గౌరవం ఉంది.
0: వృత్తి గౌరవాన్ని, మానవీయ విలువలను వెలిగించే ఒక ప్రత్యేక కార్యక్రమం
1: కోటి విద్యలు కూటి కొరకే.
0: మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం నుండి
1: ఆదివారం ఉదయం 7:30
0: తప్పక వినండి.
1: కోటి విద్యలు కూటి కొరకే.
2: తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి రాస్తున్న శ్రోతలు పోలేరయ్య, సురేఖ, సంధ్య, రషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నిరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న పాట శివ చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం ఈ పాట

విన్నా ఆ పాట. నరసింహనాయుడు చిత్రంలోనిది కోరినశ్రేతలు. అనంతపురం సిండికేట్ నగర్ నుండి పూజారి ధనంజయ, సంజీవులు అనంతమ్మ, చంద్రకళ ఆంజనేయులు, ఓపలమ్మ, వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ, శంకర్, రామూర్తి, యంగమణి, బాలాజీ, హేమంత్ సాయి. మీరు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

0: తొంభై వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం. డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ప్రముఖ కవిగా, అవధానాల నిర్వాహకునిగా, పరిశోధకునిగా, జాతీయ స్థాయిలో మూడవ వ్యక్తిగా ఈ అవధాన పరిశోధకుడిగా గుర్తింపు పొంది, మరి అలాగే రేడియో కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా ఇలా ఉన్నటువంటి మార్కాపురపట్నానికి చెందినటువంటి డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో ఈరోజు మనం ఆకాశవాణితో తొంభై వసంతాల అనుబంధం గురించి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్కారం నరసింహరావు గారు.
1: ఆకాశవాణితో మీకున్న తొలి అనుబంధం, తొలి జ్ఞాపకం గుర్తుందా?
2: తప్పకుండానండి. ముందుగా నవతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మన ప్రియతమ ఆకాశవాణి శ్రోతలకి, సిబ్బందికి అందరికీ నమోవాకాలు చెప్తూ ఉన్నాను. రేడియోతో నాది దాదాపు అర్ధ శతాబ్దపు అనుబంధం, రేడియో కళాకారుడిగా మూడు దశాబ్దాల బంధం కూడా. మీడియం వేవ్ ట్రాన్సిస్టర్ ద్వారా మా చిన్నప్పటి నుంచే జనజీవనం, మా జీవనం అంతా రేడియో సిగ్నేచర్ ట్యూన్తోనే ప్రారంభమవటం నాకు బాగా గుర్తు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల అంటూ పొద్దున్నే ఓ సుప్రభాత శ్లోకం వినిపించేది. కమ్యూనికేషన్స్ ప్రాధాన్యత తెలియని రోజుల్లోనే వాగ్భూషణం సుభూషణం అంటూ ఆ శ్లోకంలో ఉన్న చివరి మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. మా నాన్న కూడా గ్రంథపాలకులుగా ఉండేవారు. గ్రంథాలయంలో రేడియోతో బంధమే, ఇంట్లో కూడా రేడియోతో బంధమే. వినోదం, సమాచారం, విజ్ఞానం మొత్తం రేడియోతోనే సాగేది.
1: సో ఆ జ్ఞాపకాలన్నీ మీ మదిలో అలాగే ఉన్నాయంటారు?
2: పూర్తిగా అలా పదిలమై ఉన్నాయండి.
1: అయితే ముఖ్యంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, బాల్యం మీద అలాగే జీవితం మీద ఆకాశవాణి ఎలాంటి ప్రభావం చూపిందంటారు మీ విషయంలో?
2: నా విషయంలో చాలా ప్రభావం చూపిందనే నేను ఘంటాపథంగా చెప్పగలను. పని దినాలతో సహా మా జీవనం మొత్తం రేడియోతోనే సాగుతుండేది. పొద్దున్నే వార్తలు, సుప్రభాత కార్యక్రమాలు, సూక్తి సుధలు, లలిత గీతాలు ఇవన్నీ వినేవాళ్ళం. ఇక సాధారణంగా పని దినాల్లో అయితే స్కూల్కి వెళ్ళాం కాబట్టి మిగతా రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ మాకు తెలిసేవి కాదు. కానీ ఆదివారం వస్తే చాలు, పూర్తిగా రేడియోతోనే కాలం గడిచేది. మేము ఏ పని చేస్తున్నా ఇంట్లో నేపథ్యంలో రేడియో స్వరం వినపడుతూనే ఉండేది. జనరంజని సినిమా పాటలు చాలా ఇష్టపడేవాళ్ళం. ఇక బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు అసలు వదిలేవాళ్ళమే కాదు. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అంటూ ఉండేవాళ్ళు న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వర గారు. వాళ్ల వ్యాఖ్యానాలతో, చిన్నపిల్లల గొంతులతో వచ్చేటువంటి కార్యక్రమాలు మమ్మల్ని చాలా ఆకట్టుకునేవి. బాలానందంలో పిల్లల గొంతులు వింటూ అనుకరిస్తూ మనకు అలా రేడియోలో మాట్లాడే అవకాశం రాలేదు అని అప్పట్లో చాలా బాధపడేవాడిని కూడా.
1: అంటే బాలానందం మీ మనసులో రికార్డ్ అయిపోయింది?
2: చిన్నపిల్లల స్థాయిలోనే రేడియోలో అలా వాళ్ళు ప్రదర్శించగలగటం, నేను కూడా అలా ప్రదర్శిస్తే బాగుండు కదా అనేటువంటి ఒక ఉత్సుకతని నాలో రేకెత్తించేది చిన్నప్పట్లో. క్విజ్ కార్యక్రమాలు కూడా మేము చాలా ఇష్టపడి వినేవాళ్ళం. కొన్ని ముఖ్యమైన వాటిని రాసుకునేవాళ్ళం కూడా. రేడియో మాకు సమయాన్ని గుర్తు చేస్తూ గడియారంలా కూడా ఉపయోగపడేది. పొద్దునే వార్తలు వస్తున్నప్పుడు సమయాన్ని, తర్వాత వివిధ భారతి కార్యక్రమాల సమయాలు ఇలా గుర్తుండిపోయేవి. సమయాలు గుర్తు చేసేలాకి రేడియో ఉపయోగపడేది మాకు.
1: ఓకే, ఒక కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా మీ రేడియో ప్రస్థానం గురించి వివరిస్తారా? అంటే మీకున్న అనుబంధాన్ని చెప్పండి.
2: తప్పకుండానండి. 1990 దశకం, దాదాపు 90 దశకం నుండి రేడియోలో వందలాది కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అదృష్టం రావడం నాకు జీవితంలో దగ్గినటువంటి ఒక మహదవకాశం అని చెప్తాను. నేను
1: మర్చిపోలేదంటారు?
2: మర్చిపోలేని అవకాశం. డిగ్రీ పీజీ చదివే రోజుల్లోనే

0: సమస్యాపూర్ణం రాసేవాడిని. నేరుగా రేడియో స్టూడియోలో మాత్రం కూర్చొని నా స్వరం రికార్డ్ అయింది 1994 మద్రాసు రేడియో కేంద్రంలో, అది కూడా డిసెంబర్ నెల 15వ తేదీ. ఇది ఖచ్చితంగా గుర్తు. నేనప్పుడు మా స్నేహితులు అందరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. తొలిగా కరుణశ్రీ గురించి సాహిత్య ప్రసంగం. అప్పట్లో కూడా ఈ సమయం ఉపన్యాసాల సమయ నిర్దేశం 13 నిమిషాలే. 13 నిమిషాల ప్రసంగం అంటూ కాంటాక్ట్ లెటర్ వచ్చింది. నేనేదో శ్రమపడ్డాను, రాసుకున్నాను, చదువుకున్నాను, మా స్నేహితులు కూడా వినిపించాను. తీరా రేడియో స్టేషన్లో మైకు ముందు కూర్చోగానే ఆ చల్లని వాతావరణంలో నా శరీరం కూడా చల్లబడిపోయేలాగా,
1: అంతటి ఏసీలో కూడా పడ్డారు.
0: మైకు ముందు కూర్చుంటే తడారిపోవటం నా తొలి అనుభవం. గొంతులో తడారిపోయింది, ఏదో బెరుకు, అసౌకర్యం. పాత మ్యాగ్నెటిక్ టేబుల్ ఉండేవి, సిటీఆర్లు ఉండేవి అప్పుడు రికార్డింగ్ కోసం. సిటీఆర్లో రికార్డింగ్ చేయడానికి 13 నిమిషాల నా ప్రసంగం మధ్య మధ్యలో బ్రేక్లు పడుతూ దాదాపు 40 నిమిషాలు పట్టింది. ఇది నా తొలి జ్ఞాపకం రేడియోలో. ఈ రకం మనస్థితి నుంచి చిన్నగా దాన్ని అధిగమిస్తూ మద్రాసు మొదలు తిరుపతి, కర్నూలు, విజయవాడ, కడప, మార్కాపురం, హైదరాబాద్, ఇలా అన్ని కేంద్రాల్లో ఆలవోకగా 100 ప్రసంగాలు, కవితాలాపనలు చేయటం రేడియోతో నాకు దృఢమైనటువంటి బంధానికి ఓ తీపి గుర్తునమాట. ఇక నేను రాసినటువంటి గుడ్డిపూలు, దశమగ్రహం, హరివిల్లు అలాంటి నాటికలు రేడియో ద్వారా ప్రసారమై చాలా తృప్తినిచ్చాయి. మార్కాపురం కేంద్రం నుంచే గుడ్డిపూలు తొలిసారిగా ప్రసారమైంది. శతవంశంతాల వేటపాలెం సారస్వతి నికేతనాన్ని డాక్యుమెంటరీగా చేశాం. మీ అందరు కూడా దాంట్లో భాగస్వాములుగా అక్కడికి వచ్చారు. ఇది ఒక తీపి జ్ఞాపకం. పరశురామ ఏకపాత్ర, కథలు, కవితలు, ప్రసంగాలు ఇలాంటివి సాగుతూనే ఉన్నాయి. ప్రయోక్తగా, అనుసంధాతగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. సంక్రాంతి, ఉగాది, కవి సమ్మేళన నిర్వహించాను. ఇవన్నీ కళాకారుడిగా, రేడియో అభిమానిగా, సాహిత్యాభిలాషిగా నన్ను ఒక స్థాయి నుండి మరో స్థాయికి చేర్చినటువంటి అంశాలు. ఇవన్నీ రేడియో ద్వారా దక్కిన అంశాలే.
1: ఇక్కడ ఒక ప్రశ్న
0: సార్.
1: ఇప్పుడు చెప్పారు మీరు, నాకు ఆకాశం ద్వారా దక్కింది, గుర్తింపు వచ్చింది ఒక స్థాయి నుంచి. ఆకాశవాణి కవులను, కళాకారులను ప్రోత్సహిస్తోంది, ప్రోత్సహిస్తుంది కూడా. మరి మీకు దక్కిన గౌరవం అంటే కవుల పరంగా ఎలా ఉందంటారు?
0: రేడియో ప్రధాన ఉద్దేశం వ్యాపారం కాదు. ప్రధాన కారణంలోనే రేడియో సమాజాన్ని ప్రతిబింబించేలాగా తన కార్యక్రమాలు రూపొందించుకుంటుంది అనడానికి ఇది ఒక ప్రబల సాక్ష్యం. కవులను, కళాకారులను గౌరవిస్తూ కార్యక్రమాలు రూపొందించడంలో రేడియోది ఒక ప్రత్యేక స్థానం. సాధారణంగా పాటలాగా కనిపించే అమూల్యమైన జానపద గీతాలను కూడా రికార్డ్ చేసి అందులోని విజ్ఞానాన్ని వెలికి తీసేలా రేడియోనే ఊతమిస్తుంది. లలిత గీతాలు, హరికథలు, బుర్రకథలు, నాటికలు, నాటకాలు, చర్చోపచర్చలు, ఇలా ఎన్ని కార్యక్రమాలు, వీటన్నింటినీ వినిపిస్తూ మనసులోని కల్మషాలు తొలగేలాగా రేడియో మాత్రమే ప్రజల మనసుల్ని ప్రచోదనం చేస్తుంది.
1: కొన్ని ఉదాహరణలు చెప్పండి.
0: కవితలు, ప్రసంగాల ద్వారా, జనరంజక హాస్యం ద్వారా విలువల్ని ప్రతిపాదించడంలో రేడియోది ఒక ప్రత్యేక పాత్ర. ముఖ్యంగా జంధ్యాల లాంటి వారి హాస్యం, ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు నేను రేడియో ద్వారానే విన్నాను. రేడియోలో వింటూ హాస్యం పండించడం అంటే ఆయందే ప్రత్యేక స్థానం. ఇలా కొన్ని విషయాలు. అలాగే ఉషశ్రీ మొదలు ఏలూరుపాటి అనంతరామయ్య గారు, జేవి సుబ్బారాయుడు గారు, అన్నదాన చిదంబర శాస్త్రి గారు, చెన్నాప్రగడ తిరుపతిరావు గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, ఇలా ఎందరో మహానుభావులు రేడియోలో ఉపన్యాసాలు చెప్తూ ఉంటే సాధారణ పామర జనులు కూడా రేడియోల దగ్గర చెవులు రిక్కిచ్చి వినేవాళ్ళు. ఇవి సమాజం మీద రేడియో చూపిన ప్రభావానికి, చూపుతున్న ప్రభావానికి కూడా ఇవాళ్టికి ఉదాహరణలే.
1: ప్లాట్ఫామ్ మీద అనేక మాధ్యమాలు వస్తున్నాయి. ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న తేడాన్ని గమనించారా?
0: కాలం అనే దానికే పరిణామశీలత అనేటువంటి గుణం ఉంటుంది. 50 ఏళ్ల క్రితం రేడియో ఒక్కటే సమాచార సామధనం. ఆ తర్వాత దూరదర్శన వచ్చింది. రేడియో, దూరదర్శన్, ఈ రెండు కూడా ప్రజల ప్రాధాన్యతకే, ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సమాచార విప్లవంలో ఉన్నాం మనం. స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రతి ఒక్కళ్ళ అరచేతిలో 100 కొద్ది ఛానళ్లు, వినోదాలు, ఇంకా అనేకానేక అవకాశాలు. వీటితో పాటే రేడియో కూడా పోటీ పడుతోందని చెప్పేందుకు ఒక ఆకాశవాణి అభిమానిగా నేను గర్వపడతాను. సెల్ ఫోన్ యాప్ల ద్వారా నిజానికి రేడియోలు ఇప్పుడు పెరిగినట్లు లెక్క.
1: అవునండి.
0: పాత రేడియో విధానంలో సిగ్నల్ అందే విధానాన్ని బట్టి ఒకే ప్రదేశంలోనే కొన్ని స్టేషన్లే వినే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఎక్కడి నుండైనా, ఏ స్టేషన్ ప్రసారం చేసే ఏ కార్యక్రమానైనా ఎవరైనా వినొచ్చు. ముఖ్యంగా మళ్లీ మళ్లీ కార్యక్రమం వినాలంటే గతంలో రేడియోకు సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు రేడియో స్టేషన్స్ సోషల్ మీడియా యాప్ల ద్వారా కూడా కొన్ని అమూల్యమైన కార్యక్రమాల్ని రికార్డ్ చేయడం ప్రారంభించాయి. దీనివల్ల పదే పదే వినాలన్నటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సోషల్ మీడియా యాప్ ద్వారా మళ్ళా ఆ రేడియో కార్యక్రమాన్ని వినేటువంటి వెసులుబాటును కూడా మనకు ఆకాశవాణి కల్పించింది. ఎన్ని మాధ్యమాలు

0: తో ఎన్ని ఛానళ్లతో పోటీ పెరిగినా కళల ప్రాధాన్యత మహిళా కార్మిక కర్షక శ్రామిక బడుగు బలహీన వర్గాల జనశ్రేయస్సు వాళ్ల ఊహలకు తావివ్వని ప్రామాణికత ఖచ్చితత్వం పరంగా రేడియో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు సుస్థిరం చేసుకుంటూనే ఉందని నా విశ్వాసం.
1: అందుకే అంటారు కదా బహుజన హితాయ బహుజన సుఖాయ అని.
0: అవునండి, రేడియో ప్రధాన స్లోగన్ కదా అదే, బహుజన హితాయ బహుజన సుఖాయ.
1: అవును,
0: అందరి మేలు కోరడం, అందరి సౌఖ్యం కోసం మార్గనిర్దేశనం చేయడం రేడియో ప్రాధాన్యతాంశం.
1: దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాలతో సంవత్సరాల మీకు అనుబంధం ఉంది ఆకాశవాణితోటి. మీకు బాగా గుర్తుండి అంటే వ్యక్తిగత జ్ఞాపకాలు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, మీకు నచ్చిన సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏమైనా గుర్తున్నాయంటారా?
0: చాలా కార్యక్రమాలు గుర్తున్నాయండి. చిన్నప్పుడు సంక్షిప్త సినిమా కథలు వినేవాళ్ళం రేడియోలో, క్విజ్ కార్యక్రమాలు వినేవాళ్ళం, కరెంట్ అఫైర్స్ వినేవాళ్ళం, ఇంకా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు సంగీతాల్లో రేడియో సంగీతం కూడా డిఫరెంట్ గా అనిపించేది. మా చిన్నప్పుడైతే మావిడి చెట్టుకు అల్లుకున్నది మాధవి లతకొటి అంటూ వేదవతి ప్రభాకర్ గారు అనుకుంటాను, ఆవిడ పాడేటువంటి లలిత సంగీతం చెవులు రిక్కించి వినేవాడిని, ఆ పాట హమ్మింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇక పాలగుమ్మి విశ్వనాథం గారు, కృష్ణవేణి తరంగాలు, రావు బాలసరస్వతి గారు, విజయలక్ష్మి గారు, ఓలిటి వెంకటేశ్వర్లు గారు, నూకల చినసత్యనారాయణ గారు, ఇంత మహనీయులు పాడుతుంటే శిశురువేత్తి పసురువేత్తి వేత్తి గానరసం ఫణిహి అనేటువంటి శ్లోకం గుర్తొచ్చేది. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు పూజలు నువ్వు శేతమంటే తుమ్మి పువ్వుల మీద గండు తుమ్మిద ఎంగిలంటున్నారు శంభు అంటూ బాలమురళీకృష్ణ ఆలపించిన గీతాలు అలరించేవి. మద్రాసు రేడియో కేంద్రం నుండి మంగళంపల్లి వారు నేను ఇద్దరం ఒకేసారి రికార్డింగ్ థియేటర్లో పాల్గొనడం నా జీవితంలో రేడియో స్టేషన్తో పెనవేసుకున్నటువంటి ఒక మధురానుభూతి. ఇక సాహిత్య విషయంలో 90 నుండి 92 దాకా నేను సమస్యాపూర్ణలు చేశాను. ఆ తర్వాత ప్రయోక్తగా చాలా కార్యక్రమాలు వ్యాఖ్యాతగా పనిచేశాను. ఎందరో కవులకి, నాలాంటి ఎందరో కవులకి కళాకారులకు కూడా రేడియో ఊతమిచ్చింది, ఉన్నతికి దోహదపడింది.
1: చివరిగా ఒక రేడియో అభిమానిగా మీ సందేశం ఏమిటంటారు?
0: ఒక శ్రోతగా కళాకారుడిగా నేను రేడియో కుటుంబ సభ్యుడిని. కళార్చన పేరుతో కవులతో కళాకారులతో పరిచయం చేసే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడంలో నేను భాగస్వామిని. భారత భాగవత పురాణ వాంగ్మయం ఇచ్చేటువంటి సామాజిక స్ఫూర్తిని శ్రోతలతో పంచుకోవడంలో, అనౌన్సర్ల నియామకాల్లో శిక్షణ ఇవ్వడంలో, ఇంకా రేడియో తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో నేను భాగస్వామిని. నా దృష్టిలో ఆకాశవాణి భారతీయ సాంస్కృతిక వైభవానికి, రానున్న భవిష్య ప్రగతికి సిసలైన వారధి, గతాన్ని గుర్తు చేస్తూ భవితను చూపించేటువంటి మార్గదర్శి, అదృశ్య తరంగాల ఆకాశవాణి లోకానికి వెలుగునింపే జ్ఞానవేణి, స్వరాలతో మైమరపించే వీణాపాణి, నిక్కచ్చి సమాచార ధర్మవాణి, విశ్వకీర్తినొందించిన విమలవాణి, నవతి ఉత్సవ ఆకాశవాణి, అద్భుత జ్ఞానమిచ్చే అమృత పేణి అంటాను నేను.
1: చాలా ధన్యవాదాలు మసదన్ గారు.
0: నమస్కారం.
1: విలువైన అనుభవాలు అభిప్రాయాలు మా శ్రోతలతో పంచుకున్నారు.
0: చాలా సంతోషం నరసింహారావు గారు, మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రేడియో నాలాగే ఎంతో మంది కవులకు కళాకారులకు కూడా వేదికనిస్తూ సమాజ అభ్యున్నతికి దోహదపడాలని పడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే.
2: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: హే గురు జరా చూసినడు.

0: గుర్తుంచుకోండి. అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండి పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
1: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.
2: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మనది.

0: చేసే స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 అవస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, వారి నైపుణ్యాలకు అనుగుణంగా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా 19వ విడతలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఉన్నత విద్య, ఆర్థిక సేవలు వంటి కీలక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యువత ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేందుకు భారత్ వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ఆయన తెలిపారు. 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దాలనే నిబద్దతతో ప్రతి భారతీయుడు పనిచేస్తున్నాడని తెలిపారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక కీలకమైన సాధనంగా పనిచేస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को అవసర మిలే, రోజగార్ మిలే, ఉన్కా సామర్థ్య ఖిల్ ఉఠే, సాథ్ సాథ్ మే చాహతా హూ మేరే దేశ్ కే నౌజవానో కో గ్లోబల్ ఎక్స్పోజర్ భీ మిలే.
0: ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 4 రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రధానమంత్రిని ఈరోజు ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న పురోగతి, ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, అనుసంధానం, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన నిరంతర పురోగతి గురించి మార్కో రూబియో నరేంద్ర మోదీకి వివరించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు భారతదేశం మద్దతును, చర్చలు, దౌత్యం ద్వారా సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న పిలుపును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. కాగా మార్కో రూబియో ఈ నెల 26న జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఈరోజు భారత్కు వచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఈ ముసాయిదా నిబంధనలపై ఎవరైనా తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోగా పరిశీలన కోసం సమర్పించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ చట్టం 20 ఏళ్ల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ

0: ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చింది. ఈ కొత్త చట్టం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ముసాయిదా నియమాలను రూపొందించినట్లు ఆ శాఖ పేర్కొంది. ఈ ఏడాది జూలై నుండి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అమల్లోకి వచ్చేలా వీబీజీ రామ్జీ చట్టం 2025ను ఈ నెల 11వ తేదీన నోటిఫై చేశారు. రాజస్థాన్లోని దండేవాలా క్షేత్రంలో చమురు పరిశ్రమ కొత్త గ్యాస్ నిక్షేపాలను కనుగొందని కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భూమికి దగ్గరగా ఉండే సాన్ ఫార్మేషన్ నుండి మొదటిసారిగా రోజుకు దాదాపు 25,000 ప్రామాణిక క్యూబిక్ మీటర్ల సహజవాయువు ఉత్పత్తి కావడం ఒక ముఖ్యమైన విజయమని ఈరోజు సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది దేశీయ ఇంధన ఉత్పత్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని, అలాగే ఇంధన స్వయం సమృద్ధి దిశగా భారతదేశ ప్రయాణానికి ఊతమిస్తుందని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య భారతదేశం బలమైన ఆర్థిక పునాదులను, పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఏప్రిల్లో నమోదైన ఎగుమతుల వృద్ధి వేగం మే నెలలో కూడా కొనసాగిందని, ఇది ప్రపంచ ప్రతికూలతల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తోందన్నారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చుల నుండి రైతులను రక్షించడానికి పెరిగిన ఎరువుల ధరల భారాన్ని ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. భవ్య పథకం ద్వారా ప్రభుత్వం మరో వ్యాపార సౌలభ్యం కల్పించే చర్యను కూడా ప్రారంభిస్తోందని, దీని కింద దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 33,600 కోట్లకు పైగా కేటాయింపులతో భారత్ ఔద్యోగిక వికాస్ యోజన కింద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
1: हमारी कोशिश है देश भर में पार्क का फैलाव हो, जहाँ जहाँ इन्वेस्टर और इंडस्ट्री को भी उत्साह है, जहाँ लोगों को लगता है कि इंडस्ट्री को अच्छी सुविधाएं मिलेंगी, हैंड होल्डिंग अच्छी होगी, बिजली, सड़क, पानी, अन्य सुविधाएं राज्य सरकार भी उपलब्ध कराएगी, और एक सारथी के नाते हम काम करना चाहते हैं. राज्य सरकारों से भी यही अनुरोध है कि हम सारथी बने औद्योगिक जगत के प्रगति में.
0: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ కోసం ఎన్టీఏ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ నీట్ పోర్టల్లో లాగిన్ అయి రీఫండ్ లింక్పై క్లిక్ చేసి బ్యాంకు వివరాలు నమోదు చేయాలి. ఇక మరోవైపు, రద్దయిన నీట్ యూజీ 2026 పునఃపరీక్షను జూన్21న తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అదనపు పరీక్ష ఫీజు కూడా ఉండదని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలైతే సెమీఫైనల్ చేరుకునే అవకాశాన్ని కోల్పోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీపీబీకి చెందిన మహిళా బృందం మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. 11 మంది మహిళా పర్వతారోహకులు, 3 సాంకేతిక సహాయక సిబ్బందితో కూడిన 14 మంది సభ్యుల బృందం ఈ నెల 21న నేపాల్ నుండి సౌత్ కోల్ మార్గం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిందని ఐటీపీబీ ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణం. మధ్య భారతదేశంలో రాబోయే వారం రోజుల పాటు తీవ్ర వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ రాష్ట్రాలలో ఈ నెల 26వ తేదీ వరకు, అలాగే వాయువ్య భారతదేశంలో 29 వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. అదేవిధంగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో 4 నుండి 6 డిగ్రీల సెల్సియస్, దక్షిణ భారతదేశంలో 2 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

0: ఇక రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం చిత్రగీతం.

0: క్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం చిత్రగీతం.

0: ಪರಾಮರ್ಶ ಲಘುನಾಟಿಕ ರಚನ ಶ್ರೀ ಕೆವಿಎನ್ಪಿ ಪ್ರಸಾದ್ ನಿರ್ವಹಣ ಶ್ರೀ ಕಾಕರಪರ್ತಿ ಸತ್ಯನಾರಾಯಣ ಮೂರ್ತಿ.
1: ಪರಾಮರ್ಶ ಲಘುನಾಟಿಕ ವಿಂಟಾರು ರಚನ ಶ್ರೀ ಕೆವಿಎನ್ಡಿ ಪ್ರಸಾದ್ ನಿರ್ವಹಣ ಶ್ರೀ ಕಾಕರಪರ್ತಿ ಸತ್ಯನಾರಾಯಣ ಮೂರ್ತಿ ಸಹಕಾರಂ ಶ್ರೀಮತಿ ದುವ್ವಾ ವೆಂಕಟಕುಮಾರಿ.
2: ఏమండి ఏమండి
3: ఎవరండి?
2: లీల గారంటే మీరేనా?
3: అవునండి. ఎవరు మీరు?
2: మీ ఆయన కొలీగ్నండి. నేను మీకు చిన్న బ్యాడ్ న్యూస్.
3: బ్యాడ్ న్యూసా? ఏమండి?
2: కంగారు పడకండి. మీ ఆయనకి
3: మా ఆయనకు ఏమైందండి?
2: అయ్యో ఏం కాలేదమ్మా, చిన్న యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో జాయిన్ చేసే వచ్చాం. కంగారు పడాల్సింది ఏమీ లేదు.
3: అమ్మో యాక్సిడెంట్ ఆయనకి ఇప్పుడు ఎలా ఉందండి?
4: ఏమైందమ్మా?
3: వదినా, మీ అన్నయ్య గారికి యాక్సిడెంట్ అయింది. వదినా, యాక్సిడెంటే? ఇదిగో నాగమణి, ఏమయ్యా రాము.
4: ఏమైంది?
3: పాపం గోపాలానికి యాక్సిడెంట్ అయించమ్మా.
5: అయ్యో గోపాలంకే, ఇప్పుడు ఎక్కడున్నాడు?
2: ఆఫీస్కి దగ్గరలో ఉన్న నర్సింగ్హోమ్లో జాయిన్ చేసి వచ్చామండి.
5: ఓయ్ వాచ్మెన్, వాచ్మెన్ రెండు ఆటోలను పిలయ్యా. పదండి, అందరం ఆటోలు ఎక్కి హాస్పిటల్కి వెళ్దాం.
4: అమ్మ లీల, ఏమి కంగారు పడకు, అంతా బాగానే ఉంటుంది. దేవుడు దయవల్ల.
3: అన్నయ్య గారు పర్వాలేదంటారు కదా?
5: ఏం కంగారు పడకమ్మా, ఆ హాస్పిటల్ చాలా మంచి హాస్పిటల్. మీ ఆయనకు జరిగింది చిన్న యాక్సిడెంటేగా, నేను చెప్తున్నా కదా, వారం రోజుల్లో టింగు రంగా అంటూ తిరుగుతాడు చూడు. పదండి, పదండి, ఆటోలు ఎక్కుదాం.

0: అయ్యా, మన వాడికి తెలివి వచ్చినట్టుంది. ఇదిగో గోపాలం, గోపాలం ఎలా ఉందయ్యా?
1: ఏమండి, ఎలా ఉందండి?
0: నువ్వాలేలా? అబ్బా, ఏంటా ఏడుపు? నాకేం కాలేదు, చిన్న ఫ్రాక్చర్ అయింది అంతే.
1: మరి మరి ఎంత పెద్ద కట్టు వేశారు ఏంటండి?
2: సార్, మీరంతా ఆయన కాస్త గాలి ఆడనివ్వండి, అలా చుట్టూ మూగిపోతే ఎలా? కాస్త దూరంగా నిలబడండి.
3: సరే బాబు.
0: ఎలా నిలబడాలో ఎలా మాట్లాడాలో మనకి తెలియదు కదా, ఈ బాయ్ దగ్గర నేర్చుకోవాలి. 5-10 పట్టేయడానికి సలహాలు వార్నింగులును. అవును, ఇంతకీ ఎలా ఉంది గోపాలం నీకు?
4: ఇప్పుడు కాస్త పర్వాలేదండి, ఆపరేషన్ చేశారు. 4 నెలల్లో.
3: అమ్మో, 4 నెలలే? అయితే కష్టమంతా లేలదే. ఈ 4 నెలలు అన్నయ్య గారిని పసిపిల్లాళ్ళ చూసుకోవాలి పాపం. ఏమ్మా లీలా, మీ అయిన వాళ్ళు ఎవరు దగ్గరలో ఉన్నట్లేరే?
1: అవునండి, ఆయన తరపు వాళ్ళు కలకత్తాలో, నా తరపు వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు.
5: కష్టమే, అంత దూరం నుంచి వాళ్ళని పిలిపించడం అంటే అబ్బూ చాలా కష్టమే. అయినా ఈ ఎండల్లో ప్రయాణం అంటే మాటలా? ఇలాంటి ఎండల్లో వాళ్ళు నానా బాధ పడి ప్రయాణం చేసి వచ్చి ఆ ఎండ దెబ్బకి ఇక్కడ మంచం వేశారంటే అమ్మో అదెంత కష్టం.
1: ఒక పేషెంట్కి తోడు మరో 3 తయారయ్యారనుకోండి, నీలమ్మకి ఎంత కష్టం. సరే సరేలేండి, ఇది అయినా ఇంతేళ్ళ సమస్య. నువ్వేమి కంగారు పడకు గోపాలం.
3: అవునవును, ఇది ఇంటి వాళ్ళ సమస్యే. పిన్నిగారు, మా చెల్లెలింట్లో ఇలాంటి కష్టమే వస్తే మొత్తం చుట్టాలందరూ దాని ఇంటి మీద పడి 3 నెలల పాటు పంది కుక్కలా తినేశారు. ఆఖరికి దాని ఇంట్లో అనారోగ్య బాధ కన్నా అప్పుల బాధ ఎక్కువైపోయింది అనుకోండి. హాస్పిటల్ బిల్లులతోనే గుండె గుభేలం అంటున్న టైంలో కిరాణా వాడు కూడా బిల్లు 10,000కి పంపేసరికి పిన్నిగారు చెప్పొద్దు, డిశ్చార్జ్ అయి వచ్చిన పేషెంటు తిరిగి హాస్పిటల్ వెళ్ళిపోతాడనుకున్నాం అనుకోండి.
5: ఏమండి, మీ ఆఫీస్ వాళ్ళు వచ్చారు.
0: రండిరా.
6: ఎరా గోపాలం, ఇప్పుడు ఎలా ఉంది? మన సూపరింటెండెంట్ గారు నిన్ను చూసిరమ్మని మమ్మల్ని పంపించారు. ఏమిట్రా పరిస్థితి?
4: కాస్త పర్వాలేదు, ఇప్పుడు
7: హాయిగా హాస్పిటల్లో 10 రోజులు ఉండు. ఆఫీసు గోళ ఇంటి గోళ ఉండదు.

0: ఏమంటావు?
1: అంతే అంతే.
2: అంత డల్గా ఉన్నావేంట్రా, కాలు గురించే మర్రీ ఆకు. ఓవేళ కాలు తీసేసినా పోస్ట్కి ఏం డౌట్ లేదు. ఏమంటావు రామారావు?
0: అంతే అంతే అంతే. ఇలాగే మా చిన్నమావగారు తమ్ముడు కూడా ఇలాగే జరిగింది. అతనికి బ్రెయిన్కి దెబ్బ తగిలింది, పూర్తిగా నయం కూడా కాలేదు. ఆఫీసులో ఏ పని చెప్పరు, నెలంతా కదలకుండా అలా కూర్చుంటాడు. నెల అయ్యేసరికి శుభ్రంగా జీతం పుచ్చుకుంటాడు. రేపు పొద్దున నీ కాలు పోయినా అంతేరా.
2: అంచేత నువ్వేం వర్రి అవకరా, ఏది జరిగినా మన మంచికే. మేము ఇంకా టిఫిన్ తినే ఆఫీస్కి వెళ్ళాలి, మరి వెళ్ళొస్తాం. ఇదిగో ఇది రాక్ష పళ్ళుంచు. ఒరే రామరా, ఈ యాపిల్స్ పట్టుకో. యాపిల్స్ పట్టుకెళ్తున్నారా?

0: ఏం వదినా అలా ఉన్నావు?
1: ఏమీ లేదు,
0: ఏదో నీరసంగా కనిపిస్తుంటాను.
1: గోపాలానికి కాలు విరిగితే లీలకి నీరసంగా కాకపోతే ఉత్సాహంగా ఎలా ఉంటుందమ్మా?
0: కాలు విరగడం అంటే గుర్తొచ్చింది, మీ అన్నయ్య గారు అల్లుడు గారికి ఏమైందో చెప్పండి.
2: ఇప్పుడు అదంతా ఎందుకు లేదు?
0: అయ్యో, అదేమైనా రహస్యమా అబద్ధమా? జరిగిందేగా, చెప్పండి, సంశయిస్తారే?
3: కొంచెం అడ్డులేస్తారండి.
0: నేను చెప్పేది ఏమిటంటే,
3: తర్వాత చెబుదురు కానీ ముందు అడ్డులేవండి.
0: ఎందుకట?
3: కనపట్టలే ఇంజక్షన్ ఇవ్వటానికి.
0: ఇంజక్షన్ కనిపిస్తోంది. అవునమ్మాయి, ఈ ఇంజక్షన్ ఎందుకు?
3: ఆ ప్రశ్న డాక్టర్ గారిని అడగండి.
0: ఎందుకు, తిట్లు తినడానికా?
3: మరైతే నన్నెందుకు అడుగుతున్నారు?
0: నర్సమ్మవు కదా, నువ్వైతే తిట్టవని
1: చెప్పుదు. ఇంజక్షన్ ఎందుకుట?
3: మీ మాటలకు ఆయన బెదిరిపోకుండా ఈ ఇంజక్షన్.
0: పోదు వేళాకోళం.
3: అయ్యో నిజమండి, ఇది మత్ ఇంజక్షన్. ఇది ఇస్తే మీ మాటల్ని పట్టించుకోకుండా ఆయన హాయిగా నిద్రపోతాడు.
1: పేరేమిటో?
3: వాకింగ్ లెగ్ మైసిన్ అని. ఈ ఇంజక్షన్ల కోర్సు పూర్తయ్యాక బాగా నడుస్తారని అర్థం.
0: అబ్బా ఎంత పెద్ద పేరు, ఇదేదో మంచి ఇంజక్షన్ లాగే ఉంది.
1: ఇలాంటి గొప్ప హాస్పిటల్స్లో ఇలాంటి ఇంజక్షనే వాడతారేమో.
0: హాస్పిటల్స్ ఇంజక్షన్లు అన్నీ గొప్పవే, అందుకే చివర్లో స్టార్ బిల్ వస్తుంది.
1: స్టార్ బిల్ అంటే?
0: కట్టేటప్పుడు స్టార్స్ కనబడతాయని.
1: అందుక స్టార్ హోటల్స్ అంటారు.
0: అబ్బా ఇప్పుడు హోటల్స్ పేరు ఎత్తకండి, ఆకలి మొదలవుతుంది.
2: ఇంతసేపు వీళ్ళ మెదళ్ళు తిన్నావు, ఇంకా ఆకలిస్తోందిట నీకు?
0: అవును మర్చిపోయాను, మీ అన్నయ్య గారు అల్లుడి సంగతి దాటేస్తారే.
2: అబ్బా ఇంకా మర్చిపోలేదా ఆ విషయం నువ్వు?
0: మిమ్మల్నైనా మర్చిపోతాను గాని చెప్పే విషయాన్ని చచ్చినా మర్చిపోను. మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా?
2: నువ్వేమీ చెప్పక్కర్లేదు, నేను చెప్తానులే. మరేం లేదు గోపాలం, మా అన్నయ్య అల్లుడికి ఆ మధ్య పెద్ద యాక్సిడెంట్ అయ్యి తప్పనిసరి పరిస్థితుల్లో కాలు యాంపుటేషన్ చేశారు.
1: ఏం చేశారు? ఏం చేశారు?
0: యాంప్యూట్ అంటే ఏమిటో, ఎందుకు చేశారో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి.
2: ఇదేమైనా రామాయణ ప్రవచనం అంటే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి?
0: అబ్బా మీరు ఉండండి, నేను చెబుతాను. వినండి అన్నయ్య, వీళ్ళ అన్నయ్య గారు అల్లుడికి ఓ కాలు యాక్సిడెంట్లు విరిగిపోయింది. ఎలా విరిగిందో తెలిసినా? 22 ఫ్రాక్చర్లు. ఆ కుర్రాడి వయసు 37, ఇంచుమించు మీ వయసే అనుకోండి. పెళ్ళై 2 అయింది, ఓ కాలు తీసేశారు పాపం. ఎంత కష్టం చెప్పండి, ఆ పిల్ల బతికేం గాను. అందుకని వదిన, మనం ధైర్యంగా ఉండాలి, జరిగేది జరగక మాందు, దీనికి అధైర్య పడకూడదు.
4: అయ్యో అయ్యో అయ్యో అయ్యో, అమ్మాయి పడిపోయింది ఏంటి?
1: అమ్మా లీలా, ముఖం మీద నీళ్లు చల్లండి, పాపం నీరసం వల్ల కళ్ళు తిరిగిపోయాయో ఏమిటో.
0: బలహీనమైన పిల్ల.
5: బలహీనము కాదు, నీరసము కాదు, ఆ పిల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. మీ మాటలు విని తట్టుకోలేక.
0: మేమేమన్నాము?
5: వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం, చావులు రేవులు తప్ప ఇంకేమైనా మాట్లాడారా మీరు? మాలాంటి పేషెంట్ దగ్గర మాట్లాడే మాటేనా ఇవి? నోటికి ఏం వస్తే అది వాగి భయపెట్టడమేనా మీ పని?
6: ఎలానమ్మా ఎలాండి, పెద్ద డాక్టర్ గారు రౌండ్కి వస్తున్నారు.
5: చూడు బాబు, పక్కనే ఉండి భరించలేకపోతున్నాం, ముందు వీళ్ళందరినీ బయటికి పంపించు. పాపం ఆ పేషెంట్.

అతని భార్య కాసేపు ప్రశాంతంగా ఉంటారు, వచ్చిన దగ్గర నుండి భయపెట్టి చంపేస్తున్నారు. వెళ్ళండి, వీలైతే మళ్ళీ రాకండి. నీకు నమస్కారం.

పరామర్శ లఘునాటిక విన్నారు. రచన శ్రీ కెవిఎన్పి ప్రసాద్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. విందాం ఒక చిత్రగీతం.

0: Amazon AIR official.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.

విన్నా పాట? అతడు చిత్రం కోసం కేకే సునీత ఆలపించిన పాట అది. తర్వాత వినండి, సాగర సంగమం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

విన్నా పాట. కన్నెవయసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన దాశరథి గీతం, సంగీతం సత్యం. తర్వాత రండి, శారద చిత్రం కోసం వి రామకృష్ణ ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం చక్రవర్తి.

0: కోటి విద్యలు కూటి కొరకే.
1: మన రోజువారీ జీవితాన్ని నడిపించే చేతులు,
0: మనకు సేవలందించే వృత్తులు.
1: కానీ చాలాసార్లు మనం గమనించని మనుషులు,
0: ఎక్కువసార్లు మనం పట్టించుకోని పనులు.
1: హోటళ్లలో శుభ్రత కోసం పనిచేసే కార్మికుల నుంచి
0: మురికి కాలువల్లో పనిచేసే సాహస వీరుల వరకు,
1: బస్సు డ్రైవర్లు, కండక్టర్లు,
0: చెప్పులు కుట్టేవారు, పండ్ల బండ్ల వారు,
1: ప్రతి వృత్తి వెనుక ఒక కథ ఉంది.
0: ప్రతి చెమట చుక్క వెనుక ఒక గౌరవం ఉంది.
1: వృత్తి గౌరవాన్ని, మానవీయ విలువలను వెలిగించే ఒక ప్రత్యేక కార్యక్రమం
0: కోటి విద్యలు కూటి కొరకే.
1: మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం నుండి
0: ఆదివారం ఉదయం 7:30
1: తప్పక వినండి.
0: కోటి విద్యలు కూటి కొరకే.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

0: इसके साथ ही संगीत के अखिल भारतीय कार्यक्रम में श्री चंगनाशेरी माधवन नंबूदरी का गायन समाप्त होता है। इनके साथ वायलन पर विद्वान तिरुविजा विजू एस आनंद, मृदंगम पर विद्वान कोटेयम जी संतोष कुमार और घटम पर श्री वाड़ापल्ली आर कृष्ण कुमार ने संगति की थी। ये कार्यक्रम आकाशवाणी के तिरुवनंतपुरम केंद्र पर रिकॉर्ड किया गया और आकाशवाणी दिल्ली से प्रसारित किया गया।
1: With that, we conclude the vocal recital by Sri C.P. Madhavan Nambudiri in the broadcast of National Program of Music. He was accompanied by Vidwan Tiruvida Viju S. Anand on the violin, Vidwan Kottayam G. Santosh Kumar on the mridangam, and Sri Vaadapalli R. Krishna Kumar on the ghatam. This broadcast was recorded at Akashwani Tiruvananthapuram and came to you from the Delhi station of Akashwani.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు: రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వెంకటాద్రి స్వామి కీర్తనలు 8వ భాగం. 6:30 నిదుగుమాట వినిపిస్తున్నవారు శ్రీమతి జి ఉమా ప్రసన్న. ఆరు గంటల 35 నిమిషాలకు సేద్యపు శుద్ధులు, మేలైన పశుగ్రాసాంగ మేత సజ్జ పెంపకం, దీని గురించి డాక్టర్ డి వెంకట శ్రీనివాసులు గురించిన ప్రసంగం. 6:55 ప్రసార వివరాలు: 7 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, 7:20 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం కోటి విద్యలు కూటి కొరకే. 12వ సంచిక ఈ వారం అతిథి

అనంతపురం నేతాజీ నగర్లోని మొక్కల నర్సరీ రామక్క. కార్యక్రమ నిర్వహణ హారిక, సంభాషణ సహకారం శ్రీమతి ఎం కల్పన. అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ. రచన బి శ్రీనాథ్ రెడ్డి. 8:35 హలో అభిలాష కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా కోర సినిమా పాటలు. 9:30 భారతీయ కళలు, రూపకం రచన వి రవికుమార్, నిర్వహణ డాక్టర్ వి వెంకటరాణి. 10:00 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు. 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో గార్లదిన్న మండలం జంబులదిన్న కొట్టాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించు కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు, రంగస్థల వేదిక పద్యాలు. రామాంజనేయ యుద్ధ ఘట్టం నుండి పద్యాలు వినిపిస్తున్నవారు రాముని పాత్ర పద్యాలు వినిపిస్తున్నవారు శ్రీనివాసులు, ఆంజనేయ పాత్ర పద్యాలు వినిపిస్తున్నవారు రామాంజనేయులు. 7:45 శ్రీమతి కె కృష్ణవేణి గారి లలిత సంగీతం. 8:00 రసదుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన, చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:45 మనసులు కలిసిన వేళ నాటిక. రచన ఎం చంద్రశేఖర్ రెడ్డి. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ. రాత్రి 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభ. ఇవండి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. నిలయంలో సమయం 11:03:20. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం.